ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం శక సంవత్సరం 1948 భాద్రపద మాసం 9వ రోజు క్రీస్తు శకం 2026వ సంవత్సరం ఆగస్టు నెల 31వ తారీఖు సోమవారం శుభోదయం.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 6 గంటలు కావస్తుంది. మరి కాసేపట్లో హిందీలో వార్తలు.
1: नमस्कार, आकाशवाणी समाचार के साथ मैं विशाल शर्मा। प्रधानमंत्री नरेंद्र मोदी की उज्बेकिस्तान राष्ट्रपति

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 6:05. అర్చన కార్యక్రమంలో క్షేత్ర దర్శిని కార్యక్రమంకి స్వాగతం. తల్పగిరి రంగనాథ స్వామిని దర్శిస్తే అవివాహితులకు పెళ్లి సహా అష్టైశ్వర్యాలు కలగటం తథ్యమని చెబుతూ ఉంటారు. అయితే తల్పగిరి రంగనాథ స్వామి దేవస్థానం ఎక్కడుంది, ఆలయ ప్రాశస్త్యం ఏమిటి, పూజోత్సవాలు ఎలా జరుగుతాయి, ఇలా తల్పగిరి రంగనాథ స్వామి ఆలయం గురించి మాట్లాడుకుందాం ఇవాల్టి క్షేత్ర దర్శిని కార్యక్రమంలో.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 6:10 దాటి 30 సెకండ్లు. ఇవాళ మనం ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి ఆలయం గురించి మాట్లాడుకుంటున్నాం. క్షేత్రదర్శిని కార్యక్రమంలో తల్పగిరి రంగనాథ స్వామి ఆలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లాలో ఉన్న పవిత్ర పుణ్యక్షేత్రం. నెల్లూరు జిల్లాలోని ఆలయాల్లోకెల్లా అత్యంత పురాతనమైన ఆలయం తల్పగిరి రంగనాథ ఆలయం. ఈ ఆలయంలో విష్ణుమూర్తి రంగనాయకుడిగా శ్రీలక్ష్మి సమేతుడై వెలిశాడు. ప్రతి సంవత్సరం ఫాల్గుణ శుద్ధ ఏకాదశి నుంచి బ్రహ్మోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తుంటారు ఈ క్షేత్రంలో. తల్పగిరి రంగనాథ ఆలయం గురించి మరిన్ని విశేషాలు ఈ పాట తర్వాత.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 6:21. ఇవాళ క్షేత్రదర్శిని కార్యక్రమంలో ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి ఆలయం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి ఆలయం ఎక్కడుంది అంటే, మనం ముందు చెప్పుకున్నట్టుగా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కేంద్రమైన నెల్లూరు నగరంలోని రంగనాయకుల పేటలో పెన్నా నది ఒడ్డున ఉంటుంది. అలాగే నెల్లూరు చిహ్నంగా నిలుస్తుంది ఈ క్షేత్రం. పెన్నా నది దాటిన తర్వాత నెల్లూరులోకి ప్రవేశించగానే అందరి దృష్టిని ఆకర్షించేది తల్పగిరి రంగనాథ స్వామి ఆలయంలోని గాలిగోపురం. అత్యంత ప్రాచీనమైన ఈ ఆలయం శ్రీ వైష్ణవ 108 దివ్యక్షేత్రాల్లో ఒకటిగా భాసిల్లుతోంది. ఇక ఆలయ స్థల పురాణం ప్రకారం, పూర్వం కశ్యప మహాముని మహాపుణ్యక్షేత్రాల పర్యటనలో భాగంగా నెల్లూరుకు వచ్చి ప్రస్తుతం ఆలయం ఉన్న ప్రాంతంలో పౌండరీక యాగం నిర్వహించాడట. కశ్యప ముని భక్తికి మెచ్చిన నారాయణుడు ఆ ప్రాంత భక్తుల ఆదరణతో పరిడవిల్లుతుందని, అక్కడ శ్రీ రంగనాథ స్వామిగా వెలిసినట్లుగా ఆలయ స్థల పురాణం ద్వారా మనకు తెలుస్తోంది. శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి ఆలయం గురించి మరిన్ని విశేషాలు ఈ పాట తర్వాత.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 6:30. ఇవాళ మనం ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి ఆలయం గురించి మాట్లాడుకుంటున్నాం. ఒక కథనం ప్రకారం కశ్యప మహర్షి యజ్ఞం నుంచి ఉద్భవించిన త్రేతాగ్ని జ్వాలల్లో ఒకటి శ్రీ రంగనాథ స్వామి ఆలయంగా, మరొకటి జొన్నవాడ కామాక్షమ్మ ఆలయంగా, మరొకటి వేదగిరి నరసింహస్వామి క్షేత్రంగా వెలిసినట్లు స్కందపురాణం వైష్ణవ సంహితలో ప్రస్తావన ఉంది. ఆ విధంగా అత్యంత ప్రాచీన ఆలయంగా తల్పగిరి శ్రీ రంగనాయకుని ఆలయం ప్రసిద్ధి చెందింది. 12వ శతాబ్దానికి చెందిన ఈ దేవాలయాన్ని మొదట శ్రీవైకుంఠంగా పిలుచుకునేవారు. 17వ శతాబ్దం తర్వాత ఈ దేవాలయం శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి ఆలయంగా ప్రసిద్ధి చెందింది. తల్పగిరి రంగనాథ స్వామి ఆలయం గురించి మరిన్ని విశేషాలు ఒక పాట తర్వాత.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 6:42. ఇవాళ ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి ఆలయం గురించి మాట్లాడుకుంటున్నాం. క్షేత్రదర్శిని కార్యక్రమంలో శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి ఆలయం గాలిగోపురం 7 అంతస్తులలో నిర్మితమై సుమారు 95 అడుగుల ఎత్తు ఉంటుంది. ఈ గాలిగోపురంపై భాగాన బంగారం పూత పూసిన 7 కలశాలుంటాయట. 7-8 శతాబ్దాలలో సింహపురిని పాలించిన పల్లవ రాజులు ఈ ఆలయాన్ని నిర్మించినట్లుగా తెలుస్తోంది. తదనంతరం రాజరాజ నరేంద్రుడు, ఉభయ కులోంతుంగ చోళుడు ఈ ఆలయాన్ని అభివృద్ధి చేసినట్లుగా చరిత్ర చెబుతోంది. మరిన్ని విశేషాలు ఈ పాట తర్వాత.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 6:50. ఇవాళ మనం ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి ఆలయం గురించి మాట్లాడుకుంటున్నాం. క్షేత్ర దర్శిని కార్యక్రమంలో రంగనాథుని ముగ్ధ మనోహర రూపం దర్శించిన భక్తుల కోరికలు తీరుతాయని నమ్మకం. మరీ ముఖ్యంగా పెళ్లి కావలసిన భక్తులు ఈ ఆలయాన్ని దర్శించి వారి కోరికలు నెరవేరిన తర్వాత తిరిగి స్వామి దర్శనం కోసం వస్తూ ఉంటారట. శ్రీరంగం తర్వాత అంతటి ప్రాముఖ్యత కలిగిన శ్రీ తల్పగిరి రంగనాయకుని ప్రధాన ఆలయం పశ్చిమాభిముఖంగా ఉంటుంది. ఆలయంకు పశ్చిమ వైపున పెన్నా నది ప్రవహిస్తూ ఉంటుంది. భక్తులు పెన్నా నదిలో స్నానం చేసి దైవ దర్శనానికి బయలుదేరుతూ ఉంటారు. గర్భాలయంలోకి దక్షిణ ద్వారం నుంచి ప్రవేశిస్తూ ఉంటారు. గర్భాలయంలో శేషతల్పంపై శయన ముద్రలో శ్రీ రంగనాథుడు నయన మనోహరంగా దర్శనమిస్తూ ఉంటాడు. స్వామి పాదాల వద్ద శ్రీదేవి, భూదేవిని దర్శించవచ్చును. ప్రదక్షిణ మండపంలో ఉత్తర భాగంలో శ్రీ రంగనాథుని పాదాలు, శ్రీ అనంత పద్మనాభ స్వామిని కూడా దర్శించుకోవచ్చు. తల్పగిరి రంగనాథ స్వామి ఆలయం గురించి మరిన్ని విశేషాలు ఈ పాట తర్వాత.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 6:56. ఇవాళ ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి ఆలయం గురించి మాట్లాడుకుంటున్నాం. క్షేత్ర దర్శనీ కార్యక్రమంలో తల్పగిరిలో రంగనాథ స్వామి ఆలయంతో పాటు మరిన్ని ఇతర ఉపాలయాలు కూడా భక్తులకు దర్శనమిస్తూ ఉంటాయి. ఆలయ ప్రాంగణంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం, ఆళ్వారుల విగ్రహాలు, గరుడ ఆళ్వార్ ఆలయం, గోదాదేవి ఆలయం, అద్దాల మండపం వంటివి భక్తులు దర్శించుకోవచ్చు. ఇక ప్రతి సంవత్సరం ప్రత్యేకంగా జరిపే స్వామివారి బ్రహ్మోత్సవాల కోసం, ప్రతిరోజు పూజోత్సవాల కోసం భక్తులు తెలుగు రాష్ట్రాల నుంచి తరలివస్తూ ఉంటారు. తల్పగిరి శ్రీ రంగనాథ స్వామి ఆలయంలో ప్రతిరోజు సుప్రభాతం మొదలుకుని ఏకాంత సేవ వరకు అన్ని ఉత్సవాలు శ్రీ వైష్ణవ ఆగమ శాస్త్రానుసారంగా జరుపుతూ ఉంటారు. ముక్కోటి ఏకాదశి రోజు స్వామివారి ఉత్తర ద్వార దర్శనం కోసం దేశం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తూ ఉంటారు. అలాగే ధనుర్మాసంలో 30 రోజుల పాటు స్వామివారికి తిరుప్పావై ఘనంగా జరుపుతారు. అలాగే ధనుర్మాసం చివరి రోజు జరిగే గోదా కళ్యాణం వీక్షించడానికి 2 కళ్ళు సరిపోవు. ప్రతి సంవత్సరం పాల్గొన శుద్ధ ఏకాదశి నుంచి స్వామివారికి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుపుతూ ఉంటారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరునాళ్లు పేరిట జరిగే జాతర కోసం చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు విశేషంగా తరలివస్తూ ఉంటారు. శ్రీ మహావిష్ణువు రంగనాథుడిగా అవతరిస్తే ఆయనకు తల్పంగా అంటే పాన్పుగా ఆదిశేషుడే ఇక్కడ వెలిశాడని పురాణ వచనం. ఇక బ్రహ్మోత్సవాల్లో రంగనాథుని దర్శిస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయని, అవివాహితులకు శీఘ్రంగా వివాహం జరుగుతుందని విశ్వాసం. మరి ఇన్ని విశేషాలు ఉన్న పవిత్ర పుణ్యక్షేత్రం శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి ఆలయం మీరు ఓసారి దర్శించండి.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 7 గంటలు.
1: ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
2: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలని అనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 7:05 కావస్తుంది. మరి కాసేపట్లో తెలుగులో వార్తలు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. ఉజ్బెకిస్తాన్లో పర్యటన విజయవంతంగా ముగించుకుని ఎస్సీఓ సదస్సులో పాల్గొనేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కిర్గిస్థాన్ రాజధాని బిష్కెక్ చేరుకున్నారు. 2026-27 ఆర్థిక సంవత్సరంలో మన దేశంలో ఆర్థిక పెరుగుదల వేగంగా కొనసాగి 7% వృద్ధి రేటు నమోదు కావచ్చని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. నేపాల్ ఆకస్మిక వరదల్లో మృతుల సంఖ్య 794 పెరిగింది. వివిధ ప్రాజెక్టుల్లో చిక్కుకున్న వారిని కాపాడే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. మహిళల ఏషియాకప్ క్రికెట్ టోర్నమెంట్ మొదటి మ్యాచ్లో భారత్ థాయిలాండ్ని 94 తేడాతో ఓడించింది. 2 రోజుల పర్యటన నిమిత్తం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న కిర్గిస్థాన్ రాజధాని బిష్కెక్కు చేరుకున్నారు. కిర్గిస్థాన్లో ఈవేళ రేపు జరగనున్న 26వ షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సన్నాహక సమావేశాల్లో ప్రధానమంత్రి పాల్గొంటారు. రేపు జరగనున్న ప్రభుత్వ అధినేతల సదస్సుకు ఆయన హాజరవుతారు. బిష్కెక్ విమానాశ్రయంలో ఆయనకు కేబినెట్ మంత్రుల మండలి చైర్మన్ కసం అలియేవ్ అడిల్బెక్ అల్లెషోవిచ్ ఘన స్వాగతం పలికారు. ప్రధానమంత్రికి స్వాగతం పలుకుతూ సంప్రదాయ కిర్గిజ్ నృత్య ప్రదర్శన కూడా ఏర్పాటు చేశారు. ఆ దేశ అధ్యక్షుడు సదీర్ జపారోవ్ ఆహ్వానం మేరకు 26వ ఎస్సీఓ శిఖరాగ్ర సన్నాహక సమావేశం కోసం నరేంద్ర మోదీ కిర్గిస్థాన్ చేరుకున్నారు. ఈ సదస్సు సందర్భంగా ఎస్సీఓలో అనేక నేతలను కూడా ఆయన కలుస్తారు. శనివారం నాడు తన పర్యటనకు బయలుదేరే ముందు ఒక ప్రకటన చేస్తూ భద్రత అనుసంధానత అవకాశాల ఆధారంగా ఈ ప్రాంతం కోసం భారత్ దృక్పథాన్ని ముందుకు తీసుకువెళ్లేందుకు తాను ఎదురు చూస్తున్నట్లు ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఉగ్రవాదం, వేర్పాటువాదం, తీవ్రవాదం లేని ప్రాంతం కోసం భారత్ ఎస్సీఓ సభ్య దేశాలతో కలిసి పనిచేస్తుందని ఆయన చెప్పారు.
2: हमारी स्ट्रेटेजिक पार्टनरशिप के 15 साल हो रहे हैं. इस विशेष अवसर पर हमने संबंधों को कॉम्प्रिहेंसिव स्ट्रेटेजिक पार्टनरशिप का दर्जा देने का निर्णय लिया है. आज हमने हमारी साझेदारी के इस नए स्वरूप में तेज गति और ठोस परिणामों के साथ आगे बढ़ने का एम्बिशियस एजेंडा तैयार किया है. हमारा द्विपक्षीय व्यापार $1 बिलियन पार कर चुका है. अब हमने 2030 तक $5 बिलियन व्यापार का लक्ष्य रखा है. इस वर्ष हमारी स्ट्रेटेजिक पार्टनरशिप
1: ఈ సదస్సు సందర్భంగా పలువురు ఎస్సీఓ నేతలను కలుసుకుంటారు. తన పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 6వ ప్రపంచ నోమాడ్ గేమ్స్ ప్రారంభోత్సవంలో కూడా పాల్గొంటారు. మధ్య ఆసియాలో భారత్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ఈ పర్యటన బలపరుస్తుందని, ఆ ప్రాంతంలో నాగరికత సంబంధాలు మరింత లోతుగా మలుస్తుందని, శాంతి స్థిరత్వం శ్రేయస్సు కోసం ఉమ్మడి ప్రయత్నాలు ముందుకు నడిపిస్తుందని మోదీ చెప్పారు. ఎస్సీఓ 25 సంవత్సరాలు స్థిరమైన శాంతి, అభివృద్ది, శ్రేయస్సు వైపు కలిసి ప్రయాణం అనేది శిఖరాగ్ర సన్నాహక సమావేశం ప్రధాన ఇతివృత్తం. ఉగ్రవాద నిరోధక చర్యలు, ప్రాంతీయ స్థిరత్వం, సరిహద్దు ముప్పులపై సమన్వయం ఈ సదస్సు ప్రాధాన్యతాంశాల్లో ఉన్నాయి. రేపు జరగనున్న అధినేతల సెషన్లో బిష్కెక్ డిక్లరేషన్, ఇతర శిఖరాగ్ర పత్రాలు ఖరారయ్యే అవకాశం ఉంది. అంతకుముందు ఉజ్బెకిస్తాన్ రాజధాని తాష్కెంట్లో పర్యటించిన ప్రధానమంత్రి ఆ దేశ అధ్యక్షుడు షౌకత్ మిర్జియోయెవ్తో చర్చల అనంతరం తన 2 రోజుల అధికారిక పర్యటన ముగించారు. ఇరు దేశాల నాయకులు భారత ఉజ్బెకిస్తాన్ సంబంధాలను సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి పెంచేందుకు అంగీకరించారు. ఈ పర్యటనలో క్రిటికల్ మినరల్స్, యురేనియం

0: వాణిజ్యం, రక్షణ, డిజిటల్ చెల్లింపులు, విద్య మొదలైన రంగాల్లోనూ, హిందీ, సంస్కృత భాష, క్రీడలు, వారసత్వ పరిరక్షణ వంటి అన్ని రంగాల్లో 2 రోజుల పర్యటనలో భారత ఉజ్బెకిస్తాన్ దేశ సంబంధాలకు ఒక విస్తృతమైన సమగ్రమైన ప్రణాళికను అందించాయి. సంబంధాలను సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి పెంచడం, $5 బిలియన్ వాణిజ్యం లక్ష్యం, దీర్ఘకాలిక ఇంధన సహకారం, రాష్ట పట్టణ స్థాయిలో పరస్పర భాగస్వామ్యం, ఉజ్బెకిస్తాన్లో విస్తృత మధ్యాసియా ప్రాంతంలో భారతదేశ సంబంధాలకు సరికొత్త ఊపునిస్తాయని గుర్తించారు. ప్రధానమంత్రి ఇదే విషయాన్ని ప్రస్తావించారు.
1: దోనో దేశోకే బీచ్ కరీబీ రక్షా ఔర్ సురక్షా సహయోగ్ హమారే గెహరే ఆపసీ విశ్వాస్ కో దర్శాతా హై. ఆనే వాలే సమయ మే హమ్ దోనో దేశో కీ డిఫెన్స్ ఇండస్ట్రీస్ కే బీచ్ డైరెక్ట్ లింకేజ్ కో ప్రొడక్షన్ ఔర్ కో డెవలప్మెంట్ కో బఢావా దేంగే. హమారా మాన్నా హై కి టెర్రరిజం, ఎక్స్ట్రీమిజం ఔర్ సెపరేటిజం పూరే క్షేత్ర కే లియే గంభీర చునౌతీ హై. ఇన్కే విరుద్ధ జీరో టాలరెన్స్ హమారా సాజా సంకల్ప రహా హై.
0: అమెరికా పర్యటనలో ఉన్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ షికాగోలో ప్రవాస భారతీయులను ఉద్దేశించి మాట్లాడారు. కోవిడ్-19 మహమ్మారి తర్వాత నమోదవుతున్న ఆర్థిక వృద్ది రేటు వేగాన్ని కొనసాగిస్తూ భారత్ 2026-27 ఆర్థిక సంవత్సరంలో 7% లేదా అంతకంటే ఎక్కువ ఆర్థిక వృద్ది రేటు సాధించే అవకాశం ఉందని నిర్మలా సీతారామన్ చెప్పారు. అమెరికా ఇరాన్ మధ్య సంఘర్షణ, హార్మోజ్ జలసంధి మూసివేత కారణంగా భౌగోళిక రాజకీయ అనిశ్చితులు, సప్లై చైన్లో అంతరాయాలు ఏర్పడినప్పటికీ భారత్ తన వృద్ది రేటు వేగం కొనసాగించగలదని నిర్మలా సీతారామన్ చెప్పారు. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా హార్మోజ్ జలసంధిలో ఏర్పడిన అంతరాయం ప్రారంభంలో ముడి చమురు, పెట్రోలియం ఉత్పత్తులు, ఎరువులు వంటి కీలక సరుకుల సరఫరాపై ప్రభావం చూపినప్పటికీ మన దేశం ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ఈ సరఫరాను విజయవంతంగా నిర్వహించిందని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. నేపాల్లో త్రిశూల్ 3A ప్రాజెక్టుతో సహా జల విద్యుత్ ప్రాజెక్టుల టన్నెళ్లలు చిక్కుకున్న వందలాది మందిని రక్షించేందుకు నేపాల్ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. భారత్, చైనాలకు చెందిన నిపుణులతో కూడిన రెస్క్యూ బృందాలు సొరంగాల్లో ఉన్న వారితో సంప్రదింపులు జరిపేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ ఇప్పటి వరకు టన్నెల లోపల నుంచి ఎలాంటి స్పందన రాలేదు. గల్లంతైన 2500 మందిలో వందలాది మంది నేపాల్ జల విద్యుత్ ప్రాజెక్టుల ఉద్యోగులేనని భావిస్తున్నారు. బుధవారం నాటి ఈ విపత్తులో నేపాల్లో ఇప్పటి వరకు కనీసం 794 మంది మరణించగా 2500 మందికి పైగా ఆచూకీ లేకుండా పోయారు. మరోవైపు టిబెట్లో అధికారికంగా మృతుల సంఖ్య 16కి చేరింది. 546 మంది ఆచూకీ తెలియనట్లు సమాచారం. నేపాల్లో 8 ప్రభావిత జిల్లాల నుంచి ఇంతవరకు మృతదేహాలను వెలికి తీశారు. త్రిశూలి నదిలో వచ్చిన కొత్త వరద కారణంగా మధ్య నేపాల్లో ఒక వంతెన కొట్టుకుపోయింది. వరద వృద్ధికి ఉదయం 11:30 ప్రాంతంలో వంతెన కొట్టుకుపోయిందని, దీంతో గండకి రూరల్ మున్సిపాలిటీ 7-8 వార్డుల ప్రజలు పృథ్వీ హైవేపైకి రాకపోకలు కోల్పోయారని అధికారులు తెలియజేశారు. న్యూఢిల్లీలో ఇవాళ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ సంయుక్త స్నాతకోత్సవం కంబైన్డ్ కాన్వకేషన్ కు రాష్టపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా హాజరవుతారు. దేశవ్యాప్తంగా ఉన్న 18 నిఫ్ట్ క్యాంపస్ల నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న విద్యార్థులు తమ డిగ్రీలు స్వీకరించేందుకు ఈ కార్యక్రమంలో ఒక వేదికపైకి వస్తారు. కేంద్ర వస్త్రశాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఛత్తీస్గఢ్లోని సుకుమా జిల్లాలో భద్రతా బలగాలు బెలపోచా గుంపడ అటవీ ప్రాంతంలో నక్సలైట్ స్థావరాన్ని కనుగొన్నాయి. భారీ మొత్తంలో పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు స్థానిక పోలీసులు ధృవీకరించారు. ఇటీవల లొంగిపోయిన మాజీ నక్సలైట్లు ఇచ్చిన ఖచ్చితమైన సమాచారం మేరకు సుక్మా జిల్లా ఫోర్స్, డిస్టిక్ట్ రిజర్వ్ గార్డ్, బస్తర్ ఫైటర్స్ సంయుక్తంగా ఈ ఆపరేషన్ నిర్వహించాయి. హార్ముజ్ జలసంధి వద్ద ఇరాన్ రాకెట్ లాంచర్లపై అమెరికా సైన్యం దాడి చేస్తుందని అమెరికా అధికారి ఒకరు తెలియజేశారు. గత 4 రోజుల్లో అమెరికా ఆ ప్రాంతంలో సైనిక చర్య చేపట్టడం ఇదే మొదటిసారి. హార్ముజ్ జలసంధిలోని లారక్ ద్వీపం సమీపంలో పేలుడు శబ్దాలు వినిపించినట్లు ఇరాన్లోని అధికార వార్తా సంస్థలు వెల్లడించాయి. అమెరికా జరిపిన దాడిలో అనేక మంది ఇరాన్ పోరాటవాదులు, పౌరులు మరణించారని, మరికొందరు గాయపడ్డారని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కూడా ప్రకటించింది. దీనికి తగిన సమాధానమిస్తామని, బాధ్యులను శిక్షిస్తామని ఇరాన్ హెచ్చరించింది. జార్ఖండ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ జేఎస్ఎస్సీ సీజీఎల్ పరీక్ష అక్రమాల కేసుకు సంబంధించి జార్ఖండ్ పోలీసుల సిఐడి ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకుంది. అదుపులోకి తీసుకున్న నిందితుడిని గిరిజ్ జిల్లాకు చెందిన దివంగ

రచయిత ప్రదీప్ కుమార్ కుమారుడు సమీర్ కుమార్ గా గుర్తించారు. శ్రీలంక క్రికెట్ బోర్డు ప్రభుత్వ జోక్యం కారణంగా 2027లో జరగవలసిన విమెన్స్ ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభ టోర్నమెంట్ నిర్వహణ హక్కులను ఐసీసీ శ్రీలంక నుంచి ఉపసంహరించింది. శ్రీలంకతో సహా ఆరు జట్ల

0: ఏషియా కప్ 2026 ప్రారంభ మ్యాచ్లో దుబాయ్లో నిన్న రాత్రి జరిగిన మ్యాచ్లో థాయిలాండ్పై 94 పరుగుల తేడాతో భారత జట్టు విజయం సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసిన భారత్ ఆ తర్వాత థాయిలాండ్ను 15.3 ఓవర్లలో కేవలం 65 పరుగులకే కుప్పకూల్చింది. భారత్ మహిళల తదుపరి మ్యాచ్ పాకిస్తాన్తో జరుగుతుంది. విశేషాలు మరొకసారి. ఉజ్బెకిస్తాన్లో పర్యటన విజయవంతంగా ముగుచుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కిర్గిస్తాన్ చేరుకున్నారు. 2026-27 ఆర్థిక సంవత్సరంలో మన దేశంలో 7% వృద్ధి రేటు నమోదు కావచ్చని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. మహిళల ఏషియా కప్ క్రికెట్ టోర్నమెంట్లో భారత్ నిన్న థాయిలాండ్ని ఓడించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 7:15. ఇప్పుడు ఆరోగ్య జీవనం శీర్షికన చెవిలో చీము, ఈ అంశం గురించి డాక్టర్ రమేష్ గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.

0: శ్రోతలకు నమస్కారం. ఆరోగ్య జీవనం శీర్షికన చెవిలో చీము ఈ అంశం గురించి తెలియజేయడానికి ప్రముఖ ఈఎన్టీ వైద్యులు డాక్టర్ రానవైన రమేష్ గారు మన స్టూడియోస్కి వచ్చేసారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్ రమేష్ గారు.
1: నమస్కారం అండి.
0: సామాన్యంగా గమనిస్తుంటామండి, ఈ చెవిలో వ్యాక్స్ ఫామ్ అయిందని చెప్పేసి అందరూ ఇయర్బడ్స్తో కానీ లేదంటే పాతకాలం చెవిలో పుల్లని ఒకటి దొరికేది, దాంతో క్లీన్ చేయడము, అలాగే చెవిలో ఆయిల్ వేసుకోవడము ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. ఇలాంటివి చేయడం వల్ల ఏదైనా చెవుకు సమస్యగా మారే అవకాశం ఉందా?
1: తప్పకుండా అండి. చెవిలో చీమ్కి చాలా కారణాలు, మందులో కారణాలు. మీరు ఇప్పుడు ఫస్ట్ అడిగిన ప్రశ్నకు సమాధానం అయితే, చెవిలో వ్యాక్స్ అని చెప్పాం కదా, వ్యాక్స్ అనేది అందరు తెలియాల్సిన విషయం ఏంటంటే చాలా ప్రొటెక్టివ్ లేయర్ అండి. అది మన చెవి ఎంట్రన్స్లో, అది మనకు ప్రొటెక్షన్ కోసం ఒక సెక్యూరిటీ గార్డ్ లాగా వ్యాక్స్ తయారై రోజులో 24 గంటల నుంచి 36 గంటల లోపల అది తయారై దాంతో అదే క్లీన్ చేసుకుంటుందండి. అంటే సెల్ఫ్ క్లీనింగ్ మెకానిజం అనేది మన చెవిలో ఉంది. వెళుతున్నప్పుడు దాన్ని డిస్టర్బ్ చేయకుండా దాన్ని అలాగే వదిలేయడం వల్ల చక్కగా ఉంటుంది. ఎందుకంటే ఆ వ్యాక్స్ అనేది చెవిలో ప్రొటెక్టివ్ లేయర్ కానీ కాకుండా కొంత సర్టన్ pH వల్ల కొన్ని బ్యాక్టీరియా వైరస్ని కూడా అది క్రమబద్ధీకరిస్తుంది అనమాట. అనవసరంగా ఏమి ఎంటర్ కాకుండా చూస్తుంది, ప్రొటెక్ట్ చేయడానికే ఉంది. దానికి మన ఇయర్లో బడ్స్ పెట్టడం మూలంగా ఏమైందంటే చెవి అనేది ఒక ఫన్నెల్ లాగా, ఒక గరాట్ లాగా ఉంటుంది. బయట భాగం వెడల్పుగా ఉండి లోపల భాగం సన్నగా ఉంటుంది. బయట భాగంలో ఎంట్రన్స్లో ఒక స్లోపీ లేయర్ లాగా, అక్కడ నుంచి మనకు చెమట ఎలా వస్తుందో చెమట గ్రంథుల్ని అవి మాడిఫై వ్యాక్స్ సెక్రీషన్ చేసి మనకు ప్రొటెక్షన్. ఆ దాన్ని మనం బయట వరకే క్లీన్ చేసుకోవాలని లోపల పెట్టి ఏం పొడవడాలు చేయకూడదు. దానివల్ల లోపలికి సన్న భాగంలో వెళ్ళిపోయి అది ఇరుక్కుపోవడం, దానివల్ల పెయిన్ కావచ్చు, ఇన్ఫెక్షన్స్ కావచ్చు, వచ్చే అవకాశాలు ఉండడం, తర్వాత చెవిలో నీళ్ళ వల్ల ఫంగస్ చేరే అవకాశాలు కూడా ఉండవు. వీటి వల్ల రకరకాల ఇన్ఫెక్షన్స్ మనం ఇన్వైట్ చేస్తాం. కొందరు మీరు అన్నట్టుగా ఇయర్బడ్స్తో పాటుగా షార్ప్ ఆబ్జెక్ట్స్ కూడా వాడుతుంటారు, కీ చైన్స్ వాడుతూ ఉంటారు. వీటి వల్ల అది ఒక్కోసారి ఇంకా డెప్త్గా వెళ్ళిపోయి గూబకి రంధ్రం పడడం, చెవిలో ఇయర్ డ్రమ్కి రంధ్రం పడడం వల్ల వినికిడి శక్తి కోల్పోవడం జరుగుతుంది. బయట నుంచి వచ్చే ఇన్ఫెక్షన్స్ లోపలికి వెళ్లే ప్రమాదం ఉంటుంది. వీటి వల్ల వాళ్ళు శాశ్వతంగా వాళ్ళ వినికిడి లోపానికి గురే అవకాశం కూడా ఉంది.
0: డాక్టర్ గారు, ఇలా చెవిలో సరైన పద్ధతి లేకుండా శుభ్రం చేయడం, అనవసరంగా శుభ్రం చేయడము, కొందరు కర్చీఫ్ని మడతపెట్టి ఇలా పెట్టుకోవడం ఇలాంటివి చేస్తుంటారు. అలాంటప్పుడు సామాన్యంగా మనం గమనించే విషయం ఏంటంటే కొందరు చెవుల్లో అలా చూస్తున్నప్పుడు చీములాగా వచ్చింది అని అంటారు. ఆ చీము రావడానికి గల కారణాలు ఏంటంటారు?
1: అసలు చీము రావడానికి చాలా కారణాలు ఉంటాయి. మొట్టమొదటిగా ఏదైనా మనం బయటకి చెవిలోంచి కారుతున్న చీము చాలా వరకు మన ముక్కులోంచి వచ్చే జలుబులాగే ఉంది అంటే మాత్రం అది ముక్కు గొంతు ద్వారా వచ్చే ఇన్ఫెక్షన్ అన్నమాట. సైనసైటిస్ నుంచి వచ్చే ఇన్ఫెక్షన్ కానీ, ముక్కులో నుంచి వచ్చే ఇన్ఫెక్షన్ కానీ, ఆ చెవి ముక్కు మధ్యలో ఉన్న ఆ ద్వారం గుండా చెవిలోకి వెళ్ళి మొదటి స్టేజ్లో ఇయర్ బ్లాక్ అవుతుంది, తర్వాత పెయిన్గా మారుతుంది. దాన్ని అలాగే నెగ్లెక్ట్ చేస్తే గూబకు రంధ్రం పడి బయట నుంచి చీమ్గా వాడుతుంది. అంటే ముక్కులో నుంచి వచ్చే జలుబు మాదిరిగా జిగురుగా ఉంది అంటే మాత్రం అది మిడిల్ ఇయర్ ఇన్ఫెక్షన్.

0: అంటాం. అంటే మన సైనసైటిస్, ముక్కు నుంచి సైనసైటిస్ నుంచి వచ్చిన ఇన్ఫెక్షన్ ఆ విధంగా బయటకు వస్తుంది. దీనికి మాత్రం మనకు నేను చెప్పిన మొదటి స్టేజ్లో మనకు ఇన్ఫెక్షన్స్ అనేవి మన పరిశుభ్రత లేకపోవడం వల్ల కానీ, ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి వచ్చే అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వల్ల కానీ, అంటే వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కావచ్చు, సైనస్ ఇన్ఫెక్షన్స్ వల్ల కావచ్చు, అలర్జీ వల్ల కావచ్చు, అలా చీము వచ్చే ప్రమాదం ఉంటుంది. ఇంకా కొన్ని బయట స్కిన్ మనం పెట్టుతున్న ఇయర్ బడ్స్ వల్ల కానీ, అనవసరమైన పనులు చేయడం వల్ల, అపరిశుభ్రంగా ఉండే మురికి గుడ్డ వల్ల కానీ వచ్చే వాటి వల్ల ఏమైతే బయట ఉన్న స్కిన్ ఇన్ఫెక్ట్ అవుతుంది, స్కిన్కి ట్రామా జరుగుతుంది. బయట హెయిర్ నుంచి వచ్చే ఫరంకులోసిస్ అనే ఇన్ఫెక్షన్ వల్ల కానీ, ఒక చెవిలో నీరు చేయడం వల్ల ఫంగస్ చేరే వల్ల వచ్చే ఇన్ఫెక్షన్ వల్ల కానీ అలా చీము గారే అవకాశం. 90% ఆఫ్ ఇన్ఫెక్షన్ ముక్కు గొంతు ద్వారానే వెళ్తాయి. ముక్కు చెవు మధ్యలో మనకు ఒక పైప్ ఇచ్చాడు భగవంతుడు. ఏం చేశాడంటే మన వినికిడి వ్యవస్థలో చెవి 3 భాగాలుగా ఇచ్చాడు. బయట చెవి మనకు కనిపిస్తున్న భాగంలో కొంతవరకే, ఇది ఒక మన సౌండ్ రిసీవర్, మీ దాంట్లో రిసీవర్ ఎండ్. రిసీవర్ ఎండ్ నుంచి లోపలికి వెళ్ళగానే ఇయర్ డ్రమ్ వస్తుంది, ఇయర్ కెనాల్, తర్వాత ఇయర్ డ్రమ్, ఇయర్ డ్రమ్ తర్వాత ఒక 3 చిన్న ఎముకలతో ఒక కనెక్షన్ ఇన్నర్ ఇయర్ కనెక్ట్ చేస్తాను. అంటే అది మిడిల్ ఇయర్, మిడిల్ ఇయర్లో 3 చిన్న ఎముకలు ఉంటాయి. ఈ సౌండ్ ట్రాన్స్మిషన్ బయట గాల్లో నుంచి ఇలా ఇయర్ డ్రమ్ వరకు వెళ్ళినప్పుడు ఆ ధ్వని తరంగాలు దాన్ని తగులుతాయి, అది వైబ్రేట్ అవుతుంది. వైబ్రేట్ అయిన తర్వాత అక్కడి నుంచి ఆ సౌండ్ వేవ్స్ ఇన్నర్ ఇయర్కి చేరాలంటే మధ్య చెవిలో కొంత గాలి ఉండాలి. ఇయర్ డ్రమ్ ఉంటుంది కాబట్టి గాలి ఎక్కడి నుంచి రావాలి? దానికోసమే ఒక భగవంతుడు ఇచ్చినది ఏంటంటే చిన్న ట్యూబ్, చెవి ముక్కు గొంతును కలిపే ట్యూబ్ ఇచ్చాడు. ఆ ట్యూబ్ ద్వారా గాలి అక్కడ మెయింటైన్ అవుతూ ఉంటుంది. ఆ గాలిని ఉపయోగించుకొని ఇన్నర్ ఇయర్కి ఈ సౌండ్ వేవ్స్ ట్రావెల్ చేసి అందులో ఒక ఫ్లూయిడ్ని టచ్ చేసినప్పుడు ఎలక్ట్రికల్ వేవ్స్గా కన్వర్ట్ అయిపోయి మన బ్రెయిన్కి సిగ్నల్గా వెళ్తాయి. అంత కాంప్లెక్స్ మెకానిజం, ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో ఇదంతా జరిగిపోతూ ఉంటుంది. సో దీనిలో ఈ మధ్య చెవిలో వచ్చే ఇన్ఫెక్షన్స్లో 90% చీము కారడానికి ప్రమాదం. దానికి కారణం ముక్కు గొంతు ద్వారా. అంటే ముక్కు గొంతు ద్వారా ఎలా వస్తుంది? బయట ప్రపంచం నుంచి మనకు తుంపర్ల ద్వారా, ఒక వ్యక్తి నుంచి ఒక దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు పరిశుభ్రత పాటించకపోవడం వల్ల వచ్చే ఇన్ఫెక్షన్స్ ఈ విధంగా మారుతున్నాయండి.
1: డాక్టర్ గారు, కొన్ని కొన్ని వాతావరణాల్లో అంటే హై ఆల్టిట్యూడ్స్కి వెళ్ళినప్పుడు కానీ, ఎత్తైన ప్రదేశాల్లో వెళ్ళినప్పుడు కానీ, అలాగే కొన్ని చల్లటి ప్రదర్శన వెళ్ళినప్పుడు ఒకసారి చెవులు దిమ్మెక్కినట్టు అనిపిస్తాయి, అది ఆ వాటి వల్ల కూడా చెవులలో ఏమైనా సమస్యకు వచ్చే అవకాశం ఉందంటారా?
0: నేను ఇప్పటిదాకా ఒక మెకానిజం చెప్పాను, చెవి ముక్కు మధ్యలో పైపు ఉండాలి, అందులో ఎయిర్ మెయింటైన్ చేయాలి. అంటే అట్మాస్ఫియర్లో ఎంత ఎయిర్ ఉంటుందో అంతే ఎయిర్ మిడిల్ ఇయర్లో మెయింటైన్ అవ్వాలి. ఆ మెంటల్ అవ్వనప్పుడే ఇలాంటి సమస్యలు వస్తాయి. సడన్గా మన ఆల్టిట్యూడ్ చేంజ్ అయినప్పుడు ఆ ప్రెజర్ వేరియేషన్స్ తట్టుకోవడానికి మనం ఆవలిస్తుండడం, నోట్లో ఏదైనా వేసుకు బబుల్ గమ్ లాంటివి వేసుకొని నమ్ములుతూ ఉండడం చేస్తూ ఉంటాం. అంటే ఫ్లైట్లో వెళ్తున్నప్పుడు సహజంగా చేస్తాం. అలా చేయనప్పుడు ఆ టైంలో కనుక మన జలుబు ఉన్నప్పుడు సడన్గా అది బ్లాక్ అయిపోయి మిడిల్ ఇయర్ మీద ప్రెజర్ పడి ఇయర్కి ట్రామా జరిగారు, దాన్ని బారో ట్రామా అంటారు, పీడనం వల్ల వచ్చే ట్రామా. అలాగే కింద స్కూబా డైవింగ్ కిందికి వెళ్తున్నప్పుడు కూడా ఈ ప్రెజర్ వేరియేషన్స్ వల్ల మిడిల్ ఇయర్లో చేంజెస్ జరిగి వినికిడి లోపం రావచ్చు, కొందరికి శాశ్వతంగా ఉండొచ్చు, కొందరికి టెంపరరీగా ఉండొచ్చు.
1: అట్లాగే ఇలా చెవిలో చీము వచ్చింది అని తెలిసిన తర్వాత ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ రకమైన వైద్యం అందుబాటులో ఉందంటారు?
0: దానికి ముందుగా ఒక చిన్న విషయం చెప్దాం. చాలా వరకు చెవిలో చీము గురించి మాట్లాడుతున్నాం కదా, అది అడల్ట్ స్టేజ్ కంటే మొట్టమొదటిగా చిన్నపిల్లల స్టేజ్ నుంచే మొదలవుతుంది. అంటే అది ఒక దశాబ్దాల డికేడ్స్ పరంగా కూడా ఉండే వ్యాధి అన్నమాట. ఆ వ్యాధి మొట్టమొదటిగా పుట్టిన పిల్లల నుంచే మొదలుకుంటే చిన్నపిల్లలకి మనం పాలు ఇచ్చేటప్పుడు చక్కని జాగ్రత్తలు తీసుకోకపోవడం, అంటే తల్లి పాలు ఇస్తున్నప్పుడు పిల్లని తలని ఎత్తుగా పట్టుకొని పాలిచ్చి తర్వాత భుజానికి వేసుకొని బర్ఫింగ్ చేయాలి. జో కొట్టినప్పుడు ఆ పాలు కిందికి జారినప్పుడు మాత్రమే పడుకోబెట్టాలి. ఆ చిన్నది చేయకపోవడం వల్ల చాలామంది పిల్లలు పడుకొని పాలు ఇవ్వడం, పాలు ఇచ్చిన వెంటనే పడుకోబెట్టడం, ఇలాంటి చేసినప్పుడు పాలు గొంతులోకి నుంచి ముక్కులోకి వెళ్ళి ముక్కులోంచి డైరెక్ట్గా చెవి ముక్కు మధ్యలో పైపు ఉంటాయన్నాను కదా, చిన్నపిల్లలు అది చాలా షార్ట్గా బ్రాడ్గా ఉంటుంది, మనకు పొడుగ్గా నేరోగా ఉంటుంది. ఆ చిన్నపిల్లల్లోంచి ఆ పాలు వెనక్కి వెళ్ళి చెవిలోకి వెళ్ళి ఇన్ఫెక్షన్ కాజ్ చేయడం చాలామందికి జరుగుతుంది. అలాంటి వాళ్ళు చెవిలో మొట్టమొదటి నొప్పిగా వస్తారు, తర్వాత చీమ్గా కారుతుంది. దాని జాగ్రత్త తీసుకోకపోవడం వల్ల చాలామందికి ఇన్ఫెక్షన్ చాలా లాంగ్ రన్లో ఉండిపోతుంది. అదే ఇంకా నేను చెప్పినట్టుగా ఊకే వచ్చే జలుబు ఇన్ఫెక్షన్స్ అన్నీ కూడా టాన్సిల్ ఇన్ఫెక్షన్స్, అడినాయిడ్ ఇన్ఫెక్షన్స్ అని చెప్పాను. అడినాయిడ్స్ అనేది ముక్కు వెనుక ఉండే టాన్సిల్ లాంటివి. ఆ అడినాయిడ్ ఇన్ఫెక్షన్స్లో ముక్కు గొంతు మధ్యలో పైపు మూసుకపోవడం, చీము చెవులకు వెళ్ళడం, మొట్టమొదటిగా అక్కడ నీరులాగా చేరి వినికి శక్తి తగ్గడం, కొంతకాలానికి ఇన్ఫెక్ట్ అయినప్పుడు చీము చేరడం, అది పగిలిపోయి బయటికి చీము రూపంలో రావడం జరుగుతుంది. ఇలాంటివి కూడా మొదటి స్టేజ్లో సరైన మందులు వాడడం, లేదా అడినాయిడ్స్ని సంబంధించిన సర్జరీ అవసరంటే చేయడం, తగిన చికిత్స చేయకపోవడం వల్ల పర్మనెంట్గా చీము కారడం జరుగుతుంది. అలాంటి వాళ్ళకి మేము సర్జికల్గా వెళ్తాము. కానీ ఈ మొదటి స్టేజ్లో కనుక మనం గుర్తించి దీనికి రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటిది, మొట్ట

0: మొదటి చిన్నపిల్లలకైతే పాలిచ్చే విధానంలో జాగ్రత్తలు, చిన్న జాగ్రత్త తీసుకోవడం మూలంగా తగ్గించవచ్చు. తర్వాత పిల్లలకి శుభ్రత పాటించడం, ఒకరి నుంచి ఒకరికి అంటువ్యాధులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవడం. ఇంకొంతమంది మురికి నీళ్ళలో ఆడుతూ ఉంటారు, మురికి నీళ్ళ స్విమ్మింగ్ చేసినప్పుడు కూడా చెవుల ఇన్ఫెక్షన్స్ వస్తాయి. అలాంటి వాటికి దూరంగా ఉండడం, డర్టీ వాటర్తో ఒకటి, సరైన పోషకాహారం తీసుకోకపోవడం వల్ల ఇలాంటి ఇన్ఫెక్షన్స్ కూడా ఒకరి నుంచి ఒకరు స్ప్రెడ్ అవ్వడం, ఓవర్ క్రౌడింగ్, ఒకే దగ్గర ఎక్కువ మంది గుమిగూడి ఉండడం వల్ల ఒకరి ఇన్ఫెక్షన్ ఒకరికి, ఒకరి ఇన్ఫెక్షన్ ఒకరికి వచ్చి ఇది సైక్లికల్గా అందరికీ ఇన్ఫెక్షన్గా వెళ్ళి చెవిలోకి చీము కావడం అనేది ఉంటుందండి. ఈ జాగ్రత్తలు తీసుకోగలిగితే ఈ చెవిలో చీమ్ని అరికట్టవచ్చు.
1: ఏ రకమైన చికిత్సా విధానం అందుబాటులో ఉంది
0: ఇప్పుడు
1: డాక్టర్?
0: ఉన్నంత వరకు అయితే మొదటి స్టేజ్లో నేను చెప్పినట్టుగా మొదటి 3 వారాల్లో ప్రాపర్ మెడికేషన్ తీసుకుంటే వాళ్ళకి చెవిలో చీము అరికట్టచ్చు అండి. ఒకవేళ 3 వారాల మించి 3 నెలలు దాటిందంటే ఆ రంధ్రం అనేది పర్మనెంట్గా మారిపోతుంది. ఆ రంధ్రం పర్మనెంట్గా ఉన్నప్పుడు దానికి సర్జరీ, శస్త్రచికిత్స ద్వారా దాన్ని పూడ్చివేయడం, దానికి కారణమైన కారణాలు ముక్కులో సైనస్లో ఉంటే వాటిని రెక్టిఫై చేయడం, లేకుంటే చెవి ఎముక లోపల ఇన్ఫెక్షన్ చాలా కాలంగా ఉన్నప్పుడు ఆ ఎముకకు ఆపరేషన్ చేయడం, అలాంటి చికిత్సలు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయండి. అంటే ఒకప్పటికి చిన్న విషయం చెప్దాం అనుకుంటున్నాను, ఈ ఇన్ఫెక్షన్ అనేది ఈ ఇంతకుముందు ఒక 20 ఏళ్ల కిందకి ఇప్పటికి కొంత తగ్గుముఖం పట్టినప్పటికీ స్టిల్ ఉంది. ఒకప్పుడు ఎలా ఉండే అంటే, ఎంత ప్రివేలింగ్గా ఉండే అంటే, చిన్న విషయం, ఒక హర్యానాలో ఒక క్యాంప్ జరిగితే 20 ఏళ్ల కిందట, ఒక ఆవిడ 4 పిల్లలు ఉన్నారు, 4 పిల్లల్లో ఆమె తీసుకొని వచ్చి, డాక్టర్ గారు మా 3 పిల్లలకు చీమ్ గారింది, ఈ పిల్లోడు కారట్లేదు, ఎందుకు కారట్లేదు అని అడిగింది. అంటే అంత కామన్గా ఉంది, అంటే ఆమెకు కారడం అనేది కామన్, కారకపోవడం అబ్నార్మల్ ఉంది. అంత కామన్గా ఉన్న దశ నుంచి యాంటీబయాటిక్స్ డెవలప్ అయ్యి మన చికిత్సా విధానాల మార్పుల వల్ల చాలామంది చీమ్ తగ్గి ఇప్పుడు ఆ 4 3 ముగ్గురికి వచ్చిన ఇన్ఫెక్షన్ ఇప్పుడు ఒకరికి వస్తుంది ఈ కాలంలో. కాబట్టి ఇంకా మనం అవేర్నెస్ పెంచుకొని శుభ్రత పాటిస్తూ మొదటి దశలను గుర్తించి చికిత్స చేస్తే కనుక దీన్ని అవాయిడ్ చేయొచ్చండి. ఇప్పుడైతే మంచి సర్జరీస్ ప్రభుత్వంలో అవైలబుల్ ఉన్నాయి, ప్రైవేట్లో కూడా అవైలబుల్ ఉన్నాయి. తప్పకుండా దీన్ని ఒక నెగ్లెక్షన్గా తీసుకుంటారంటే, ఈ చెవిలో చీము కారినప్పుడు ఏముందంటే మొట్టమొదటిగా చెవుల నుంచి ఇలా కారుతుంది, ఒక 2 రోజులు గడుస్తుంది, 3 రోజులు గడుస్తుంది, మందులు వాడు తగ్గుతుంది. కానీ పర్మనెంట్ సొల్యూషన్ రావాలంటే మాత్రం సర్జరీ గల ఇలాంటి వాళ్ళు తగ్గిన తర్వాత మర్చిపోయి మళ్ళీ ఒక సంవత్సరానికి 2 ఏళ్లకు లేకపోతే 6 నెలలకు ఎప్పుడో ఒకసారి మళ్ళీ ముక్కు గొంతు ద్వారా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు చెవిలో చీము కారుతుందండి. అంటే చెవిలో నీళ్ళు వెళ్ళినప్పుడు కానీ, జలుబు వల్ల కానీ, లేకపోతే ఒకరి నుంచి ఒక ఇన్ఫెక్షన్ వల్ల కానీ, ఇది పీరియాడికల్గా వస్తుంది. అంటే కంటిన్యూస్గా చీమ్ కావడం ఉండదు, దానివల్ల నెగ్లెక్షన్ తక్కువ ఉంటుంది. ఇనీషియల్గా హీరింగ్ లాస్ మైల్డ్గా ఉంటుంది, పోతున్న కొద్దీ హీరింగ్ లాస్ ఎక్కువగా ఉంటుంది. మొదటి దశలో నెగ్లెక్ట్ చేసిన వాళ్ళు లాస్ట్ మా దగ్గరకు వస్తున్న వాళ్ళంతా వినికిడి లోపం వచ్చిన తర్వాతే వస్తున్నారు. అంటే నెగ్లెక్షన్ జరిగి ఒక 10 ఏళ్ళు 15 ఏళ్ళ తర్వాత కూడా డాక్టర్ దగ్గరకు వస్తున్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఎర్లీ స్టేజ్లోనే చూపించుకోగలిగితే మందులతో తగ్గే అవకాశం 90% ఉంటుంది. ఒకవేళ ఆ దశ దాటితే మాత్రం సర్జరీయే మార్గం. ఆ సర్జరీ చేసుకోవాలా వద్దా అనే ఆలోచనలో ఇంకో 10 ఏళ్ళు వేస్ట్ చేస్తుంటారు. దానివల్ల వాళ్ళ వినికి లోపం కూడా ప్రివైల్ అవుతూ ఉంటుంది అన్నమాట.
1: డాక్టర్ గారు, ప్రస్తుతం ఉండే ఆధునిక వైద్య విధానంలో చక్కటి వైద్య సదుపాయం ఉంది అని అంటున్నారు. ముఖ్యంగా మీరు చెప్పిన దాన్ని బట్టి చెవిలో చీమ్ అంటూ వస్తే తొలి దశలోనే గుర్తించి నిష్ణాతులైన వైద్యుడి దగ్గరికి వెళ్ళి సరైన చికిత్స తీసుకుంటే అది అంటే మరింత
0: ముదరకుండా ఉంటుంది, దాని కాంప్లికేషన్స్ రాకుండా ఉంటాయి. తనకు మన అన్నింటిలో ముఖ్యంగా ఒక సెన్సరీ ఆర్గాన్ అనేది వినికిడి సంబంధించిన వ్యవస్థని మనం ప్రిజర్వ్ చేసుకోగలుగుతాం.
1: చాలా చక్కటి విషయాలు తెలియజేశారు డాక్టర్ గారు. నమస్కారం అండి.
0: నమస్కారం.

ఇంతవరకు మీరు ఆరోగ్య జీవనం శీర్షికన చెవిలో చీము ఈ అంశం గురించి డాక్టర్ రమేష్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం ఆదరించే సంపూర్ణ వినోదం. 7:30 మినిట్స్ 29 సెకండ్స్ ఎగ్జాక్ట్ గా స్టూడియో క్లాక్ లో మండే మార్నింగ్, లాంగ్ వీకెండ్ తర్వాత ఇవాళ మార్నింగ్, మండే మార్నింగ్ మనం ఆఫీసెస్ కి కాలేజెస్ కి పిల్లలైతే స్కూల్ కి రెడీ అయ్యే రోజు అనమాట. మండే మార్నింగ్ కొంచెం ఇబ్బందిగానే అనిపిస్తూ ఉంటుంది, బట్ తప్పదు. సో మనం ఉద్యోగం చేయాల్సిందే, మనం చదువుకోవాల్సిందే, సో మన పనులు మనం చేసుకోవాల్సిందే, డే డెఫినెట్గా స్టార్ట్ అవ్వాల్సిందే. సో హ్యాపీగా, పీస్ఫుల్గా, పాజిటివ్గా స్టార్ట్ చేద్దాం. సో మంచి మ్యూజిక్ వింటూ హ్యాపీగా ఈ మండేని అలా స్టార్ట్ చేస్తే ఇంకా బాగుంటుంది కదా. సో 7:30 31 మినిట్స్ ఎగ్జాక్ట్గా స్టూడియో క్లాక్లో అలా పాజిటివ్గా స్టార్ట్ చేయాలంటే ఒక మంచి పాటతో స్టార్ట్ చేద్దాం. అయితే ఒక అదిరిపోయే పాట ఎస్పి బాలు గారు, చిత్ర గారు పాడిన పాట ప్లే చేసే ముందు మీరు జన్మదిన కార్యక్రమంలో మీరు వినాలి అనుకుంటున్న సాంగ్స్ డీటెయిల్స్ ని మాకు వాట్సాప్ ద్వారా షేర్ చేయవచ్చు 0402324082 నెంబర్కి. ఓకేనా? సో ఈ నెంబర్కి మీరు వినాలి అనుకుంటున్న పాటల వివరాలని మాకు పంపించండి. అండ్ ఈ అదిరిపోయే పాటతో ఇవాళ జనరంజని కార్యక్రమానికి స్టార్ట్ చేద్దాం.

0: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పు. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్గది సంగతి.
2: అలాగా నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: వెల్కమ్ బ్యాక్. 7:36 ఎగ్జాక్ట్ గా స్టూడియో క్లాక్ లో మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM. రైట్, జనరంజని ప్రోగ్రామ్ లో మీరు వినాలి అనుకుంటున్న సాంగ్స్ డీటెయిల్స్ ని మాకు వాట్సాప్ ద్వారా షేర్ చేయవచ్చు. మా నెంబర్ 0402324082. గుడ్ మార్నింగ్ జనరంజని. గుడ్ మార్నింగ్ అండి. వెల్లుల లక్ష్మారెడ్డి కాలనీ నుంచి జాపా భూమేశ్వర్, భూలక్ష్మి, శ్రీశాంక్, బండి శివాజీ, జోగ నర్సయ్య, గుజ్జేటి ఆనంద్ మనకి మెసేజ్ చేశారు. అలాగే శుభోదయం జనరంజని అంటూ రమేష్ చంద్ర, ధీరజ్ చంద్ర, సాత్విక, మైత్రియి, కూకట్పల్లి హైదరాబాద్ నుంచి, అలాగే పాపిరెడ్డి కాలనీ హైదరాబాద్ నుంచి సిహెచ్ హనుమంతరావు గారు, అడ్డగుట్ట నుంచి సునీత, కోటి, వంశీ, శుభో, బన్నీ, పద్మ, శ్రీనివాస్, సునీత, శశాంక్, సంజు, శైలజ, కార్తీక్, మీ అందరి కోసం ఎస్పీ బాలు, ఎస్ జానకి పాడిన ఈ సూపర్ హిట్ ట్రాక్.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM జనరంజని ప్రోగ్రాం వింటున్నారు. ఈ ప్రోగ్రాంలో మీరు వినాలి అనుకుంటున్న సాంగ్స్ డీటెయిల్స్ని మాకు వాట్సాప్ ద్వారా షేర్ చేయవచ్చు. పటాన్చెరు నవ్య ది గ్రాండ్ కాలనీ నుంచి స్వరాగిని రవికుమార్, స్వరూప, శ్వేత, శృతి, శ్రీజ, సిరివేద, ఇమ్మడి నాగరాజు, లత, నిహాల్, నిగమశ్రీ, విశ్వనాథ్, శ్రీకాంత్, కుష్వక్ రెడ్డి, చార్విక్, సూర్య, శేఖర్, శాంతి, శిఖర, కిట్టు, గుడ్ మార్నింగ్ అంటూ మనకి ఇంకొక మెసేజ్ వచ్చింది. వరంగల్ జిల్లా మొండ్రాయి విలేజ్ నుంచి అనుముల మోహన్, సుభద్ర, రాజ్ కుమార్, రచన, మహిర, మచ్చిక, సుదర్శన్, చంద్రకళ, వీరస్వామి, రేష్మ, మా కోసం ఒక మంచి పాట. డెఫినెట్గా మీ అందరి కోసం మంచి పాటలు ప్లే చేస్తాం. భువనగిరి అర్బన్ కాలనీ నుంచి కొండ యాదగిరి, కొండ శాంత, అభి, హాసిని. రంగారెడ్డి జిల్లా కడతాల్ నుంచి కానుగుల గోపాల్, మహేశ్వరి, ప్రవళిక, విష్ణువర్ధన్, విఘ్నేష్, అలాగే శుభోదయం అంటూ మెసేజ్ పెట్టారు. బట్ ఏ పాట కావాలో రిక్వెస్ట్ చేయలేదు అండ్ ఏం డీటెయిల్స్ పెట్టలేదు ఒక మెసేజ్లో. ఓకే, డెఫినెట్గా విల్సన్ కాలనీ, విల్సన్ గార్డెన్, బెంగళూరు నుంచి మూర్తి మంగమ్మ కూడా మనకు మెసేజ్ చేశారు. డెఫినెట్గా మీ అందరి కోసం ఎస్పీ బాలు, సుశీల పాడిన ఈ పెళ్లి పాట.

పెళ్లి పుస్తకం సినిమా నుంచి ఒక పాట విన్నారు, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం ఆలరించే సంపూర్ణ వినోదం. రైట్, 7:48 ఎగ్జాక్ట్గా స్టూడియో క్లాక్లో జనరంజని ప్రోగ్రాం వింటున్నారు. ఈ ప్రోగ్రాంలో మీరు వినాలి అనుకుంటున్న పాటల వివరాలని మాకు వాట్సాప్ ద్వారా షేర్ చేయవచ్చు 0402324082 నెంబర్కి. చెర్లపల్లి డాక్టర్ కాలనీ నుంచి రుద్రవెల్లి రమేష్ కుమార్, అనిత, భారత్ కుమార్, అమ్మ అమృత, బోయిన్పల్లి నుంచి ప్రహ్లాద్, అపూర్వ, రేయాన్ష్ మనవడు అని పెట్టారు, డెఫినెట్గా అండి. అలాగే దస్తగిరి సంధ్య, యాష్మిన్, సాదియా, ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి, గుడ్ మార్నింగ్ హైదరాబాద్, గుడ్ మార్నింగ్ అండి. ఎర్రగడ్డ హైదరాబాద్ నుంచి సౌజన్య, శ్రీనివాస్, ప్రణవ్, వెంకట్, స్వరూప్, లక్కీ, మిక్కీ, అన్వేషిక్, అలాగే వారి ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. పుట్టపాక మిర్యాల, తిరుమలయ్య, ఆండాలు, చంద్రశేఖర్, శ్రీకాంత్, ఓల్డ్ సిటీ శుగంగా నగర్ నుంచి ధనరాజ్, సునీత, గుడ్ మార్నింగ్, మీకు కూడా గుడ్ మార్నింగ్ అండి. అండ్ మీ అందరి కోసం ఈ సూపర్ హిట్ ట్రాక్ జానకి గారు పాడిన పాట.

0: మూడు కాలేజీలలో.
1: డోంట్ వరీ,
0: ఫీజ్ చూడు.
2: ఎలా ఉన్నారు?
3: ఏంటి విషయం?
1: ఫీజ్ కోసం టెన్షన్?
3: రాహుల్ కి బ్యాంక్ అకౌంట్ ఉందిగా, సమస్య తీరినట్లే. బ్యాంక్ ద్వారా అవసరానికి సరిపడా స్టూడెంట్ ఎడ్యుకేషన్ లోన్ సులభంగా దొరుకుతుంది. అదీను 4 లక్షల వరకు తాకట్టు లేకుండా. అదెక్కడ? అదే స్వీట్.
4: ఆర్బీఐ అంటుంది,
5: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
6: 7:53:25 ఎగ్జాక్ట్ గా మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM. రైట్, జనరజ్ని ప్రోగ్రామ్ వింటున్నారు. మాకోసం ఒక మంచి సాంగ్ని ప్లే చేయండి అంటూ చాలామంది మనకి మెసేజ్ పంపిస్తున్నారు. డెఫినెట్గా ప్లే చేద్దాం. పోచంపాడు నుంచి అనుష, కరుణాకర్, రాజు, మోక్షిత, నిశాంత్, విమల, భారతి, అలాగే ఎద్దు మైలారం నుంచి వీరయ్య, రాజా, రోహిత్, రవి, దేవునూరి వీరయ్య, యాదమ్మ మళ్ళీ వచ్చింది. రైట్, అలాగే లక్ష్మి, స్వప్న, ఆర్య, సూర్య, నార్కట్పల్లి నుంచి పున్నా, వెంకటేశం, హేమలత, అజయ్ కుమార్, ఉదయ్ కుమార్, అలాగే గజ్వేల్ నుంచి షేర్ల వెంకటేష్, సుగుణ, రామ్ ప్రసాద్, రామ్ చరణ్, అలాగే ఎన్టీఆర్ కాలనీ నుంచి పెద్దాపురం మండలం తూర్పుగోదావరి జిల్లా నుంచి బండారు త్రిమూర్తులు గుప్తా, మీ అందరి కోసం ఎస్పీ బాలుగారు అండి.

వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తిరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. రైట్, 8:15:35 ఎగ్జాక్ట్గా స్టూడియో క్లాక్ లో జనరంజని కార్యక్రమానికి పునఃస్వాగతం. ఈ కార్యక్రమంలో మీరు వినాలి అనుకుంటున్న పాటల వివరాలని మాకు వాట్సాప్ ద్వారా షేర్ చేయవచ్చు. మా నెంబర్ 0402324082. దమ్మోజు వెంకటాచారి, వరలక్ష్మి, దమ్మోజు కృష్ణమ్మ, మధు, శ్రీవాణి, రవి, రాధిక, శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయి, వర్షిత్, రిత్విక్, పండు, చిత్రాలయ విలేజ్ నుంచి. అలాగే గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ అని వనపర్తి నుంచి ఎం రామయ్య, కార్తీక్, మను, యామిని, రానా, ప్రతాప్, సుధారామయ్య, చైత్రిక, రోజా. అలాగే రామలింగేశ్వర కాలనీ నుంచి మేడ్చల్ జిల్లా కీసర మండలం రామలింగేశ్వర కాలనీ నుంచి మానస, మాధురి, మహాలక్ష్మి, మాధవి. మీ అందరి కోసం ఎస్పీ బాలు, ఎస్ జానకి పాడిన ఇళయరాజా మ్యూజిక్ కంపోజిషన్లో వచ్చిన ఈ మెగాస్టార్ సాంగ్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: శ్రోతలకి ఒక ముఖ్య గమనిక. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈరోజు సాయంత్రం 7:15 ఇల్లు వాకిలి కార్యక్రమంలో పాలీహౌజ్లో మల్చింగ్ పద్ధతి అనే అంశం గురించి ఫల పరిశోధన స్థానం కన్హా శాంతివనం నందిగామ అసిస్టెంట్ ప్రొఫెసర్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ డాక్టర్ పి తనూజ గారు రైతులు శ్రోతలు అడిగే ప్రశ్నలకు ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో సమాధానాలు ఇస్తారు. రైతులు శ్రోతలు 0403240852 నెంబర్కి కాల్ చేసి మీ ప్రశ్నలకు సమాధానాలు పొందవచ్చు. గమనిక విన్నారు.
2: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
3: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
2: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

వెల్కమ్ బ్యాక్. 8:23:35 ఎగ్జాక్ట్గా స్టూడియో క్లాక్లో మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM జనరల్ జీని ప్రోగ్రామ్ వింటున్నారు. ఈ ప్రోగ్రాంలో మీరు వినాలి అనుకుంటున్న సాంగ్స్ డీటెయిల్స్ని మాకు వాట్సాప్ ద్వారా షేర్ చేయవచ్చు 0402324082. బబ్బూరి సదానంద్ గౌడ్, సత్యమ్మ, శ్రీధర్ గౌడ్, విజయలక్ష్మి, నయోమి, మహాలక్ష్మి, సంతోష్ గౌడ్, మాధవి, వినయ్ కుమార్ గౌడ్, మనోజ్ కుమార్ గౌడ్, కీసర ఔటర్ రింగ్ రోడ్ నుంచి మనకి మెసేజ్ చేస్తున్నారు. అలాగే భూదాన్ పోచంపల్లి, గాంధీనగర్ నుంచి పద్మశాలి సిద్ధులు, శారద పూజ, మనోజ్, రాజయ్య, అమ్మవాయి, ఎల్లంకి గ్రామం నుంచి జోగు, ప్రవీణ్, సంధ్య, అక్షయ, గుణ, అలాగే దోర్నాల బాలరాజు, వనస్థలిపురం హైదరాబాద్ నుంచి మనకి మెసేజ్ చేస్తున్నారు. అలాగే డాక్టర్ రమేష్ గారు బంజారాహిల్స్ నుంచి, అలాగే రోజా, శ్రీవాణి, రమేష్, రాధిక, రేణు, ఎల్బీ నగర్ హైదరాబాద్ నుంచి, మహమ్మద్ ఇనాయతుల్లా, ఇష్రతుల్లా, ఇబాదతుల్లా, భవానీపేట్ గ్రామం, కామారెడ్డి జిల్లా నుంచి మీ అందరి కోసం ఎస్పీ బాలు కేఎస్ చిత్ర పాడిన ఈ పాట.

కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న.

0: అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్ పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.
1: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM 8:30 ఎగ్జాక్ట్గా. రైట్, ఈ ప్రోగ్రాంలో మీరు వినాలి అనుకుంటున్న సాంగ్స్ డీటెయిల్స్ని మాకు వాట్సాప్ ద్వారా షేర్ చేయవచ్చు. మా నెంబర్ 0402324082. మేడ్చల్ జిల్లా అంకుషాపూర్ నుంచి దోర్నాల సుదర్శన్, అవీష్, విధుబాబు, రాగ్ విభాస్, అనిల్ కుమార్, సాహితి, నిశాంత్, కవిత ఫ్రమ్ ఏఎస్ రావ్ నగర్ హైదరాబాద్ నుంచి. గుడ్ మార్నింగ్ హైదరాబాద్, గుడ్ మార్నింగ్ అండి. భువనగిరి మండలం రాయగిరి విలేజ్ నుంచి మాదాసు సత్యనారాయణ, కవిత. శుభోదయం జనరంజని, శుభోదయం అండి. కాసాగూడ నుంచి కేవీ సత్యనారాయణ, ప్రశాంతి, ధనుష్, హారిక. మీ అందరి కోసం ఎస్పి బాలు, కేఎస్ చిత్రపాడిన, ఎంఎం కిరవాణి మ్యూజిక్ కంపోజిషన్లో వచ్చిన ఈ సూపర్ హిట్ ట్రాక్.

అల్లుడి ప్రియుడు సినిమా నుంచి పాట విన్నారు. 8:36:12 ఎగ్జాక్ట్గా. రైట్, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM జనరల్ జని ప్రోగ్రామ్ వింటున్నారు. భద్రాద్రి కొత్తగూడెం లక్ష్మీదేవిపల్లి మండలం ప్రశాంతి నగర్ నుంచి మారబోయిన శ్రీనివాస్ పద్మావతి, దేవునూరు మజలా చిన్నంపల్లి గ్రామం నుంచి మురళి రాధాకృష్ణయ్య, రాధమ్మ, ముఖేష్, హరీష్ సార్ నమస్తే. నమస్తే సార్ మీకు కూడా. తూర్పుగోదావరి జిల్లా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం ఎన్టీఆర్ నగర్ కాలనీ నుంచి బండారు త్రిమూర్తులు గుప్త, గొల్లపూడి నాగలక్ష్మి గారు, గొల్లపూడి జగదీష్, గొల్లపూడి రేవతి, యశ్వంత్ బాబు, నాగభాగ్యశ్రీ, గొల్లపూడి సూర్య భార్గవి మెసేజ్ చేశారు. మీ అందరి కోసం ఎస్పీ బాలు ప్రతిమారావు పాడిన ఈ సూపర్ హిట్ ట్రాక్.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM 8:43. జనరంజని ప్రోగ్రాం వింటున్నారు. ఈ ప్రోగ్రాంలో మీరు వినాలి అనుకుంటున్న సాంగ్స్ డీటెయిల్స్ని మాకు వాట్సాప్ ద్వారా షేర్ చేయవచ్చు. సహస్ర, వర్షశ్రీ, అంకిత్, హర్షిత, ఎద్దు మైలారం నుంచి, అలాగే రాజేష్, వరలక్ష్మి, జయలక్ష్మి, మహాలక్ష్మి, రంగారెడ్డి జిల్లా బండి రావిరాల విలేజ్ నుంచి విజయలక్ష్మి, లక్ష్మి, రాములు గౌడ్ ఉన్నారు. కృష్ణా జిల్లా పెడల నుంచి అప్పలరాజు, గుడ్ మార్నింగ్ అండి. యశ్వంత్, జాషువా యశ్వంత్ బట్ ప్లేస్ మెన్షన్ చేయలేదు. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను, జైనుద్దీన్, అబేద, ఆయేషా, థ్యాంక్ యూ సో మచ్ అండి. కృష్ణా జిల్లా పెడన నుంచి కనకారావు, పార్వతి. డెఫినెట్గా మీ అందరి కోసం మీరు కోరుకున్న ఈ సూపర్ హిట్ ట్రాక్, ఎస్పీబీ అండ్ చిత్ర గారి కాంబినేషన్లో వచ్చిన ఇంకొక సూపర్ హిట్ ట్రాక్.

0: ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
2: 8:49:25 ఎగ్జాక్ట్ గా మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాలు తిరగని ఆనందం ఆలరించే సంపూర్ణ వినోదం. రైట్, సిసింద్రి నుంచి అదిరిపోయి పాట విన్నారు. బిఎన్ రెడ్డి నగర్ చైతన్య బిఎన్ రెడ్డి నుంచి చైతన్య నగర్ నుంచి జగన్నాథ్ గారు మనకి మెసేజ్ చేశారు. సుచిత్ర సర్కిల్ నుంచి సతీష్ శాంతి, రిషిత రామరాజు నగర్ హైదరాబాద్ నుంచి రాజేష్, కర్ణాటక రాష్ట్రం నుంచి చిన్న తిరుపతి నుంచి ప్రకాష్, శ్యామల, అశ్విని, రమేష్, ఆనంద్, మన్విత, సీతారాములు, భూదాన్ పోచం.

0: బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు, మెళకువలు, సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు ప్రతి బుధవారం ఉదయం 9:15 మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో తప్పక ట్యూన్ చేసుకోండి. వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ప్రతి బుధవారం 9:15 నుండి 10 వరకు. ఈ కార్యక్రమాన్ని మీరు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా మీ ఫోన్లోనే వినవచ్చు.
1: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 8:54 ఎగ్జాక్ట్ గా. రైట్, జనరంజని ప్రోగ్రామ్ వింటున్నారు. ఇద్దు మైలారం నుంచి బాలకృష్ణ, శారద, శ్రీనిధి, అఖిల్, కార్తికేయ, అలాగే జిబ్లిక్ పల్లి నుంచి

రాజేష్ భోగ మార్కండేయ భూదాన్ పోచంపల్లి నుంచి, అనిత భోగ మార్కండేయ అలాగే గుడ్ మార్నింగ్ అంటూ మేడ్చల్ జిల్లా మల్కజ్ గిరి ఔటర్ రింగ్ రోడ్ నుంచి సాయిపురి కాలనీ వర్మ శేఖర్ రేఖ లక్కీ బాబు అవియ నవీన్ కుమార్ అశోక్ బ్లెస్సీ అలాగే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు. దయచేసి మా పేరు డెఫినెట్గా చదువుతామండి. నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రాలయ గ్రామం నుంచి దమోజు వెంకటాచారి వరలక్ష్మి కృష్ణమ్మ మధు వాణి రవి నవీన రాధిక త్రిలోక్ నిహాన్ శ్రీరామదాసు కృపాచారి అనిత సాయి వర్షిత్ సాయి రిత్విక్ గుడ్ మార్నింగ్ జనరంజని అంటూ జిబ్లిక్ పల్లి నుంచి చిక్కా చక్రపాణి చందన గారు. డెఫినెట్గా మీరు అడిగిన పాట ప్లే చేయడానికి ప్రయత్నిస్తానండి. రైట్, మీ అందరి కోసం ఎస్పి బాలు అండ్ చిత్రపాడిన ఈ సూపర్ హిట్ ట్రాక్.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. హైదరాబాద్లోని ముసారాంబాగ్ వద్ద 52 కోట్ల రూపాయలతో 400 మీటర్ల పొడవునా నిర్మించిన నూతన వంతెనను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు సాయంత్రం ప్రారంభించనున్నారు. న్యూఢిల్లీలో ఈరోజు జరగనున్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ సంయుక్త స్నాతకోత్సవం 2026కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. రాష్ట్రంలో చేయూత పథకం కింద కొత్త సామాజిక పెన్షన్లకు విశేష స్పందన లభించింది. 2.5 లక్షల పెన్షన్ల కోసం ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరించగా ఆదివారం నాటికే 4.34 లక్షల దరఖాస్తులు వచ్చాయి. వీటిలో 2.64 లక్షల వితంతుల విజ్ఞప్తులే ఉన్నాయి. ఈరోజు దరఖాస్తులకు చివరి రోజు. గత బీఆర్ఎస్ పాలనలో అధికారం ఒక వ్యక్తి ఒక కుటుంబం చేతిలో కేంద్రీకృతమై ప్రజాస్వామ్య వ్యవస్థలు బలహీనపడ్డాయని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజా పాలనను పునరుద్ధరించామని భారీ నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజులు పూర్తి చేసుకోవడం ముఖ్యమైన మైలురాయిగా అభివర్ణించారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చికాగోలో ప్రవాస భారతీయులనుద్దేశించి మాట్లాడుతూ, కోవిడ్-19 మహమ్మారి తర్వాత నమోదవుతున్న ఆర్థిక వృద్ధి ఊపును కొనసాగిస్తూ భారత్ 2026-27 ఆర్థిక సంవత్సరంలో 7% లేదా అంతకంటే ఎక్కువ ఆర్థిక వృద్ధి రేటును సాధించే అవకాశముందని చెప్పారు. తెలంగాణ రక్షణ సేన పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు నిజామాబాద్లో పాంచజన్య సంకల్ప సభ నిర్వహించనున్నారు. జిల్లా కేంద్రంలోని పాత కలెక్టరేట్ మైదానంలో జరిగే సభకు పార్టీ వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత హాజరుకానున్నారు. నేపాల్ వరదల్లో చిక్కుకున్న తెలంగాణ వాసుల సురక్షిత తరలింపు కోసం తెలంగాణ భవన్ అధికారులు, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, కాఠ్మండులోని భారత రాయబార కార్యాలయం, నేపాల్ పోలీసులతో నిరంతర సమన్వయం చేస్తున్నారు. ఏదైనా సమాచారం కోసం తెలంగాణ భవన్ భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించాలని తెలంగాణ భవన్ అధికారులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. తెలంగాణలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ యెల్లో అలర్ట్ జారీ చేసింది. మంచిర్యాల, నిజామాబాద్, భూపాలపల్లి, పెద్దపల్లి, సిరిసిల్ల, హైదరాబాద్లలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి 11 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 10:03 దాటి 55 సెకండ్లు. ఎవర్ గ్రీన్ హిట్స్ కార్యక్రమానికి స్వాగతం. రైట్, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. 10:04 ఎగ్జాక్ట్గా ఎవర్ గ్రీన్ హిట్స్ షోకి స్వాగతం. ఈ షోలో ఇవాళ మనం ప్లే చేసుకుంటున్నాం 2000 నుంచి 2026, అంటే ఇప్పటి వరకు టిల్ డేట్ ఈ 26 ఇయర్స్లో వచ్చిన ఎవర్ గ్రీన్ హిట్స్ని మనం ప్లే చేసుకుందాం. అండ్ ఈ 26 ఇయర్స్లో మీరు వినాలి అనుకుంటున్న పాటల వివరాలని మాకు వాట్సాప్ ద్వారా షేర్ చేయవచ్చు. నా నెంబర్ 0402324082. అండ్ ఒక అద్రిపోయే పాటతో మణి శర్మ గారి మ్యూజిక్ కంపోజిషన్లో అల్లు అర్జున్ గారు యాక్ట్ చేసిన సినిమా పరుగు నుంచి ఒక సూపర్ హిట్ ట్రాక్ సాకేత్ పాడిన పాట మీకోసం స్టేట్ చేయండి.

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
2: ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.
3: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM, 10:39:52 ఎగ్జాక్ట్గా. ఈ టైంలో చాలా బిజీగా ఉంటారు, ఆఫీస్కి వెళ్ళే టైం అనమాట కదా. అందరూ ట్రాఫిక్లో కొంతమంది వింటూ ఉంటారు, అండ్ కొంతమంది హడావిడిగా ఇంకా టైం అవుతుంది, ఇంకా ఆఫీస్కి రీచ్ అవ్వలేదు అనే హడావిడిలో ఉంటారు. కొంతమంది ఇంకా స్టార్ట్ అవ్వకుండా ఉంటారు, నాలాగా అప్పుడు అలా జరుగుతూ ఉంటుంది. రైట్, ఈ హడావిడిలో కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ మనం మిస్ చేసుకుంటూ ఉంటాం, ఎందుకంటే లాంగ్ వీకెండ్, రాఖీ ఫెస్టివల్, బ్యాక్ టు బ్యాక్ వీకెండ్ హాలిడేస్ కూడా వచ్చేసాయి కాబట్టి కొంచెం అలా కొంచెం లేజీ మూడ్ నుంచి ఇప్పుడు వర్క్ మోడ్కి స్విచ్ ఆన్ అయ్యే టైం అనమాట ఇది. అండ్ మండే మార్నింగ్ చాలా హెక్టిక్గా ఉంటుంది, మన మైండ్ కూడా చాలా క్లమ్జీగా ఉంటుంది. సో అలా ఉన్న మైండ్ని కొంచెం రిలాక్స్ చేసుకుందాం, పీస్ఫుల్.

ఐదు ఐదు ఐదు సెకండ్లు అలా ఊపిరి ఇన్హేల్ ఎక్సేల్ చేద్దాం, శ్వాస అలా పీల్చేసుకొని అయిపోద్ది, అంతా బాగుంటుంది, అంతా సూపర్గా జరుగుతుంది అని అనేసుకొని ఒక మంచి పాట వింటే బాగుంటుంది. డే అంతా కూడా చాలా సూపర్గా ఉంటుంది. అండ్ మండే అద్రిపోతే మిగిలిన వీకెండ్ వీక్ డేస్ అన్నీ కూడా సూపర్గా హ్యాపీగా పాజిటివ్గా అలా వెళ్ళిపోతాయని నా ఫీలింగ్ అనమాట. రైట్, 10:30 అలా క్రాస్ అయిపోయింది స్టూడియో క్లాక్లో. ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు మనం ఈరోజు 2000 నుంచి ఇవాల్టి వరకు వచ్చిన పాటల్ని, 2026 వరకు, ఈ 26 ఇయర్స్లో వచ్చిన సూపర్ హిట్ ట్రాక్స్ మనం ఎవర్ గ్రీన్ హిట్స్ షోలో ఇవాళ ప్లే చేసుకుంటున్నాం. ఈ 26 ఇయర్స్లో మీరు వినాలి అనుకుంటున్న సాంగ్స్ నాకు వాట్సాప్ చేయండి 0402324082 నెంబర్కి. ఆల్రెడీ కొన్ని మెసేజ్లు ఉన్నాయి, మనం చదువుదాం. వరంగల్ సతీష్, వరంగల్ నుంచి సతీష్ సంగీత మనకి మెసేజ్ చేశారు. ఆదిలాబాద్ జిల్లా బోధ్ మండలం పొచ్చుర గ్రామం నుంచి కొట్టూరి లక్ష్మణ్, నవనీత, నిఖిత, నితిన్, లక్ష్మి అలాగే వారి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి ఆ మెసేజ్ చేశారనమాట. జనగాం జిల్లా నుంచి మండలగూడెం గ్రామం నుంచి దివ్యశ్రీ గారు కూడా మనకి మెసేజ్ చేశారు. నిజామాబాద్ జిల్లా ఆర్ఆర్ చరస్తా నుంచి ఉమా గారు మనకి మెసేజ్ చేశారు. అలాగే రక్షాబంధన్ శుభాకాంక్షలు చెప్పారు బిలేటెడ్గా. థ్యాంక్ యూ సో మచ్ మీకు కూడా రక్షాబంధన్ విషెస్ బిలేటెడ్గా. అయితే ఈ మెసేజ్ ఎవరు పంపించారంటే, పెద్దాపురం, తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం నుంచి ఎన్టీఆర్ కాలనీ నుంచి బండారు త్రిమూర్తులు గుప్త, గొల్లపూడి నాగలక్ష్మి గారు, గొల్లపూడి జగదీష్, సూర్య రేవతి, యశ్వంత్ బాబు, నాగ భాగ్యశ్రీ, గొల్లపూడి సూర్య భార్గవి అండ్ మీ అందరి కోసం ఎస్పి చరణ్ అండ్ సుజాత పాడిన పాట మనసంతాను వేసిన నుంచి చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు. ఈ 26 ఇయర్స్లో వచ్చిన సూపర్ హిట్ బ్లాక్ బస్ట్ మూవీస్లో ఈ మూవీ కూడా ఉంటుంది అండ్ పాటలు కూడా చాలా అదిరిపోతూ ఉంటాయి. ఆర్వి పట్నాయక్ గారి మ్యూజిక్ కంపోజిషన్లో, ఉదయ్ కిరణ్ గారి సూపర్ హిట్ కాంబినేషన్లో వచ్చిన సూపర్ హిట్ సినిమా మనసంతాను వేసి ఈ సూపర్ హిట్ ట్రాక్ మీకోసం.

కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.

ఆయుధం సినిమా నుండి సూపర్ ట్రాక్ విన్నారు. శంకర్ మహాదేవన్ స్వర్ణలత పాడిన పాట వందే మాత్రం శ్రీనివాస్ గారి మ్యూజిక్ కంపోజిషన్లో 10:23 స్టూడియో క్లాక్లో. రైట్, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM ఎవర్ గ్రీన్ హిట్స్ షోలో ఉన్నారు. అండ్ ఇవాళ మనం ప్లే చేసుకుంటున్నాం 2000 నుంచి 2026, ఈ 26 ఇయర్స్ టిల్ డేట్, ఇవాళ వరకు వచ్చిన సూపర్ హిట్ ట్రాక్స్ మనం ప్లే చేసుకుందాం. ఈ 26 ఇయర్స్లో మీరు వినాలి అనుకుంటున్న సాంగ్స్ డీటెయిల్స్ని మాకు వాట్సాప్ ద్వారా షేర్ చేయొచ్చు. మా నెంబర్ 0402324082. రమేష్ కళ్యాణి, ఉషశ్రీ, యశోవర్ధన్ కొయ్యలగూడెం గ్రామం నుంచి మనకి మెసేజ్ చేశారు. గుడ్ మార్నింగ్ అంటూ నిజామాబాద్ జాన్కంపేట నుంచి ఎం శ్యామ్ లాల్, జగన్మోహన్, రాజేష్, ఆరాధ్య, సోము, సోను, అలాగే మహమ్మద్ ఫస్సీ, మొహమ్మద్ జునైద్, జుబైర్, ముఖ్రమ్, నోమాన్, ఫర్హాన్, జకీర్, ఫిజైల్ మెసేజ్ చేశారు. అలాగే నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం నుంచి శ్రీరామ, హనుమాన్లు, వసంత, అలాగే వారి ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూడా ఉన్నారు. లక్ష్మీ ప్రసన్న అండ్ ఫ్యామిలీ డిస్ట్రిక్ జనగాం నుంచి మనకి మెసేజ్ చేశారు. అలాగే నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి నుంచి అరుణ, రాజేందర్ సార్, మీకు రక్షాబంధన్ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్, మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా బెలేటెడ్గా రక్షాబంధన్ శుభాకాంక్షలు. అలాగే విజయలక్ష్మి, నయోమి, మహాలక్ష్మి, సంతోష్ గౌడ్, బబ్బూరి సదానంద గౌడ్, మనోజ్ కుమార్ గౌడ్, వినయ్ కుమార్ గౌడ్, సదాప్రియ, సౌందర్య, కేసర ఔటర్ రింగ్ రోడ్ నుంచి మనకి మెసేజ్ చేశారు. అండ్ మీ అందరి కోసం హరిహరన్ గారు అండ్ సుజాత గారు పాడిన ఈ సూపర్ హిట్ ట్రాక్ ఎస్ఏ రాజ్కుమార్ గారి మ్యూజిక్ కంపోజిషన్లో.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

అలసిన మనసుకు సాంత్వన చేకూర్చే మాటలు పాటల మేళవింపుతో ప్రతిరోజు రాత్రి 10 గంటలకు వేణుల విందు ఈ మధురిమ.

0: మధురిమ.
1: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM ఎవర్ గ్రీన్ హిట్స్ షో వింటున్నారు. ఇంతకుముందు మనం జర్నీ సినిమా నుంచి కార్తిక్ గారు పాడిన సూపర్ హిట్ ట్రాక్ విన్నాము. ఇవాళ మనము 2000 నుంచి టిల్ డేట్ ఇవాళ వరకు 2026 ఈ రోజు వరకు రిలీజ్ అయిన అదిరిపోయే సూపర్ హిట్ ట్రాక్స్ ప్లే చేసుకుందాం. ఈ 26 ఇయర్స్లో మీరు వినాలి అనుకుంటున్న సాంగ్స్ డీటెయిల్స్ని ఏమైనా హ్యాపీగా నాకు వాట్సాప్ ద్వారా షేర్ చేయవచ్చు. 0402324082 నెంబర్కి ఆల్రెడీ మనకి మెసేజ్లు ఉన్నాయి. రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలి వెంకటేష్, శ్యామల, అయోన్స్, సియోనా, నాగటి పండు, అశోక్ బాబు, శుభన్ బాబు, సాయి ప్రకాష్, సుష్మా, బ్రహ్మయ్య, వెంకటేష్, నందిపేట్ నుంచి, అలాగే వేణు, ఎలుగందుల పద్మశాలి, సిద్ధులు, శారద, పూజ, మనోజ్, రాజయ్య, అమ్మవాయి, ఎల్లంకి గ్రామం, జోగు, ప్రవీణ్, సంధ్య, అక్షయ, గుణ, ఎవర్ గ్రీన్ హిట్స్కి స్వాగతం. వన్స్ అగైన్ వెల్కమ్ అండి. వరంగల్ కరీమాబాద్ బొమ్మలగుడి దగ్గర నుంచి గోనె రవి, అరుణ, విజయ్ కుమార్, కీర్తన, నాగిరెడ్డి, అజయ్ కుమార్, అలాగే నమస్తే, మేము రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ నుంచి కొడుగంటి శ్రీనివాస, సులోచన, సంతోష్, శ్రావణ్, స్రవంతి, భావన, సంజన, మోక్ష, అనీష్ అండ్ మీ అందరి కోసం ఈ 26 ఇయర్స్లో వచ్చిన ఒక అద్భుతమైన సూపర్ హిట్ ట్రాక్. స్టే ట్యూన్.

ఇందిరా సినిమా నుంచి ఉదిత్ నారాయణ్ చిత్ర గారు పాడిన పాట మనం విన్నాము. మణిశర్మ గారి మ్యూజిక్ కంపోజిషన్ లో 10:30, 42 మినిట్స్ ఎగ్జాక్ట్ గా స్టూడియో క్లాక్ లో ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. 2000 నుంచి 2026 స్టిల్ డేట్ ఇవాల్టి వరకు వచ్చిన సూపర్ హిట్ ట్రాక్స్ మనం ప్లే చేసుకుంటున్నాం. అండ్ 04023240852 నెంబర్ కి మీరు వినాలి అనుకుంటున్న సాంగ్స్ ని మాకు వాట్సాప్ ద్వారా షేర్ చేయొచ్చు. గడ్కేసర్ నుంచి పద్మశాలి, జాలిగం, లోకేష్, సన్నీ, వికాస్, కనీష్, రాజన్, అలాగే వైష్ణవి, భూదాన్ పోచంపల్లి నుంచి మాధవి, ఆంజనేయులు, శ్రావణి, వంశీకృష్ణ, అయాన్, అన్విక, అలాగే శాంతకుమారి కూకట్పల్లి హైదరాబాద్ నుంచి, సంగీత, శ్రావణ్ కుమార్ యాదవ్ లంగర్ హౌస్ నుంచి, అలాగే కాశీబుగ్గ వరంగల్ కాశీబుగ్గ నుంచి, నల్ల సుదర్శన్, సరిత, వినయ్, పూజ, లోహిత్ మనకి టెక్స్ట్ చేశారు మీ అందరి కోసం. ఇంకొక సూపర్ హిట్ ట్రాక్ కార్తీక్, కారుణ్య, మాలతి, హరిణి వీళ్ళ బృందం పాడిన పాటని మనం ప్లే చేసుకుందాం. స్టే ట్యూన్.

మధుర గీతాల సినీ విశేషపు సమాహారం గుర్తుకొస్తున్నాయి. ప్రతిరోజు ఉదయం 11 గంటలకు ఆకాశవాణి వివిధ భారతిలో

వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM ఎవర్ గ్రీన్ హిట్స్ షో వింటున్నారు. వివిధ భారతి హైదరాబాద్కి నమస్తే. నమస్తే అండి. నిజామాబాద్ నుంచి నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, కళ్యాణి. ఈరోజు మనము 2016 ఇవాళ వరకు వచ్చిన సూపర్ హిట్ ట్రాక్స్ మనం ప్లే చేసుకుంటున్నాం. వరంగల్ కాశీబుగ్గా నుంచి దాసి రామచంద్రం, సుమతి, నాగరాజు, శ్రీకళ, భువిక, శివకృష్ణ, దీప్తి, హన్సిని, సుహాస్, కృష్ణ, భిక్షపతి, వసంత, హర్షిణి, హిమశ్రీ, అలాగే హన్మకొండ జిల్లా కాసిపేట మండలం తరాలపల్లి గ్రామం నుంచి జేరిపోతుల బుచ్చయ్య అండ్ అలాగే వారి ఫ్యామిలీ మెంబర్స్ కూడా మనకి ఈ మెసేజ్లో ఉన్నారు. నల్గొండ జిల్లా చందపేట మండలం చిత్రాలయ విలేజ్ నుంచి దమ్మోజు వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణ, మధు, రవి, రాణి, వాణి, నవీన, రాధిక, త్రిలోక్, నెహాన్, శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయి వర్షిత్, అలాగే సాయి రుత్విక్. ఎవర్ గ్రీన్ హిట్స్లో మాకోసం అద్రిపోయే పాటలు ప్లే చేస్తున్నారు. ప్లే చేయాలి మాకు ఇంకొక పాట అంట. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్, అభేద, ఆయేషా, థ్యాంక్ యూ సార్ అని పెట్టారు. వెల్కమ్ సార్, గుడ్ మార్నింగ్ సార్. మాకోసం కూడా ఒక మంచి పాటని వినిపించండి ప్లీజ్ సార్. ఓకే సార్. ఎవరి మెసేజ్ పెట్టింది అంటే హస్తినాపురం ఈస్ట్ నుంచి కన్యగారి సత్యనారాయణ, ఇంద్రవేణి, మేధాంశ్, అనిరుద్ధ్, శ్రేయాంశ్. డెఫినెట్గా మీ అందరి కోసం, ఇంతమంది సార్ల కోసం మనం ఒక అద్రిపోయే పాట ప్లే చేద్దాం. తేజ ఆర్పి అంటే ఆర్పి పట్నాయక్ గారి మ్యూజిక్ కంపోజిషన్లో తేజ గారు, ఆర్పి గారు, తేజ అంటే డైరెక్టర్ ఏమో నాకు తెలిసి, ఆ సినిమాకి డైరెక్టర్ ఆయనే, ఆర్పి గారు అండ్ ఉషా గారు కలిసి పాడిన ఒక సూపర్ హిట్ ట్రాక్ జయం సినిమా నుంచి మీకోసం.

0: ఏమైందిరా?
1: బాధగా ఉంది.
0: నాకు లేని బాధ నీకెందుకురా?
1: నీ బాధ నా బాధ కాదా?
2: ఎహరాయే.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.

0: జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: 10:56 ఎగ్జాక్ట్ గా స్టూడియో క్లాక్ లో మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం ఆలరించే సంపూర్ణ వినోదం ఎవర్ గ్రీన్ హిట్స్ లో మనము జేమ్స్ సినిమా నుంచి సూపర్ ట్రాక్ ప్లే చేసుకున్నాం. ఆర్పి గారి మ్యూజిక్ కంపోజిషన్ లో ఆర్పి గారు అండ్ ఉషా గారు పాడిన పాటను ప్లే చేసుకున్నాం. విష్ణు యాదవ్ మనకి మెసేజ్ చేశారు ఎయిర్పోర్ట్ బేగంపేట్ నుంచి. అలాగే చూడవరపు నాగేశ్వరరావు గారు, శశాంక్, గాయత్రి, రమాదేవి, లక్ష్మి, విస్తృత, మహాత్యుతి, సాయి, మాన్విత, సంహృత, గీతానగర్ నుంచి, హైదరాబాద్ గీతానగర్ నుంచి మనకి మెసేజ్ చేశారు. అలాగే సీతమ్మ వాకిట్లో సినిమాల చిత్రంలో పాట కావాలి, డెఫినెట్గా నేను నెక్స్ట్ టైం ప్లే చేస్తా, బట్ మనకు ఒక టైం బౌండ్ అనేది ఉంటుంది కాబట్టి. సో ఈ టైం బౌండ్లో చాలామంది చాలా మెసేజ్లు వస్తున్నాయి కాబట్టి అందులో కొన్నిసార్లు మీ సాంగ్స్ మిస్ అయిపోతూ ఉంటాయి అనమాట. అండ్ మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుంచి రిక్వెస్ట్ చేశారు, డెఫినెట్గా మనం నెక్స్ట్ టైం ప్లే చేయడానికి ట్రై చేద్దాం నెక్స్ట్ షో ఆయన. సో విత్ దిస్ హ్యాపీ నోట్ ఇవాళ మెసేజ్ చేసిన వాళ్ళందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. మండే మార్నింగ్ చాలా హెక్టిక్గా ఉంటుంది, ఆఫీస్కి హ్యాపీగా రీచ్ అవ్వండి. మండే అలా మార్నింగ్ కొంచెం సుకూన్గా స్టార్ట్ చేస్తే వీక్ అంతా కూడా చాలా సుకూన్గా వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ గుర్తుకొస్తున్న ఈ షో కూడా మా ఆర్జే కూడా రెడీగా ఉన్నారు, సో బోల్డ్ అని ఇంట్రెస్టింగ్ విషయాలు మీతో షేర్ చేసుకోవడానికి. బట్ వింటూ ఉండాలి ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM. స్టే ట్యూన్డ్.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ఈరోజు సాయంత్రం 4 గంటలకు ముసారాంబాగ్లో కొత్త హైలెవెల్ బ్రిడ్జ్ ప్రారంభం కానుంది. మూసీ నదిపై నిర్మించిన ఈ వంతెనను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. అనంతరం అంబర్పేటలోని జీహెచ్ఎంసీ స్పోర్ట్స్ స్టేడియంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం పాల్గొననున్నారు. అలంపూర్ జోగులాంబను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దర్శించుకున్నారు. ఎంపీలు డీకే అరుణ, మల్లు రవి కూడా జోగులాంబ అమ్మవారిని దర్శించుకున్నారు. హుస్నాబాద్ మండలం ఉమ్మాపూర్లో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు. ఇందులో భాగంగా 7.28 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించనున్న శాతవాహన యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల బాలికలు, బాలుర నూతన హాస్టల్ భవనాలకు మంత్రి శంకుస్థాపన చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి

0: ఇచ్చి రేపటితో 1000 రోజులు పూర్తి చేసుకోనుంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ ప్రగతి నివేదిక విడుదల చేసింది. కాంగ్రెస్ పాలనలో సంక్షేమం, అభివృద్ధికి సమప్రాధాన్యమిచ్చినట్లు సర్కార్ తెలిపింది. 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలన్నదే లక్ష్యమని ప్రభుత్వం స్పష్టం చేసింది. పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి సీడ్ గణేష్ను పూజించాలని ప్రముఖ నటుడు చిరంజీవి పిలుపునిచ్చారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ రూపొందించిన వినాయక ప్రతిమలను ఆవిష్కరించిన ఆయన 20 కోట్ల మొక్కలు నాటించిన మాజీ ఎంపీ సంతోష్ కుమార్ కృషిని అభినందిస్తూ తన మద్దతు తెలిపారు. నేపాల్, టిబెట్ వరదల్లో మృతుల సంఖ్య 790కి పెరిగింది. ఈ విపత్తులో 2500 మందికి పైగా గల్లంతయ్యారు. టన్నెల్లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రత్యేక రెస్క్యూ బృందాలతో భారత్ కూడా సహాయక చర్యలు చేపట్టింది. యూరప్ దేశం సైప్రస్లో పడవ బోల్తా పడటంతో 8 మంది మృతి చెందారు. ప్రమాద సమయంలో 270 మంది ప్రయాణికులు పడవలో ఉన్నారు. 237 మందిని రెస్క్యూ బృందాలు రక్షించినట్లు అధికారులు తెలిపారు. మిగిలిన వారి కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయన్నారు. ఇరాన్కు చెందిన 2 రాకెట్ లాంచర్లను అమెరికా లక్ష్యంగా చేసుకుని దాడులు చేసింది. హర్ముజ్ జలసంధి సమీపంలోని లారక్ ద్వీపంలో రాకెట్ లాంచర్లపై విరుచుకుపడింది. సీమైన్లతో కూడిన రాకెట్లను ప్రయోగించేందుకు ఇరాన్ సిద్దమైన నేపథ్యంలో అగ్రరాజ్యం దాడులకు దిగింది. ఈ నేపథ్యంలో లారక్ ద్వీపం పరిసరాల్లో భారీ పేలుళ్ల శబ్దాలు వచ్చాయి. తెలంగాణలో నైరుతి ఋతుపవనాలు, ఉపరితల ఆవర్తనం వల్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. హైదరాబాద్, మేడ్చల్ జిల్లాల్లో సాయంత్రం, రాత్రి వేళల్లో భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నందున వాహనదారులు జాగ్రత్తగా ఉండాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం xhandle@aarnews_hyderabad ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 3 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోల సమయం 11 గంటలు దాటి 50 సెకండ్లు కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో గుర్తుకొస్తున్నాయి.
2: ఊఫ్, ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
3: అట్టా చెప్పు మరి.
2: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
4: అలాగా ఏ చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
2: మమ్మీ నేను
4: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
1: గుర్తుకొస్తున్నాయి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం అంటుంది మీ రేడియో సఖి అనుపమ. మరి ఈరోజు గుర్తుకొస్తున్నాయికి ఒక ప్రత్యేకత ఉంది. ఈరోజు ఒక ప్రత్యేకమైన వ్యక్తి గురించి మనం మాట్లాడుకోబోతున్నాము. ఎందుకంటే ఈరోజు కూడా అంతే స్పెషల్. డిగ్రీలు లేని గొప్ప మేధావి, పరిశోధనే జీవితంగా సాగించిన గొప్ప రచయిత, అంత్యప్రాసను తెలుగు సినిమా పాటకు అనువుగా, అణుకువుగా అమర్చిన గొప్ప కవి, రచయిత ఆరుద్రగారి జయంతిని పురస్కరించుకొని వారిని గుర్తు చేసుకుందాం. మరుపురాని వారి పాటలు వింటూ ఈరోజు మన వివిధ భారతిలో

ఇలాంటి పాట వింటే మన మనసు కూడా ఊగుతుంది కదా. సరిగ్గా ఇదే రోజు అంటే ఆగస్ట్ 31, 1925 విశాఖపట్నంలో పుట్టారు భాగవత సదాశివ శంకర శాస్త్రి. అవునండి, ఆరుద్ర అన్నదే ఆయన కలం పేరు. స్కూల్ చదువు పూర్తి చేసుకుని 1942 కాలేజీలో చేరడానికి విజయనగరం బాట పట్టారు. కుటుంబ పరిస్థితుల నేపథ్యంలో 1943 ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో బ్యాండ్ బాయ్గా ఉద్యోగంలో చేరారు చదువు ఆపేసి. మరి కవిరాజు తొంగి చూసింది ఎప్పుడంటారు? మాట్లాడుకుందాం.

ఆ రుద్రగారి పాటలు వింటూ నిజంగా మన జగమే మాయగా హాయిగా మారిపోయింది కదా. మనం మాట్లాడుకుంటున్నాము అంత్యప్రాసల గురువు ఆరుద్రగారి గురించి. వారి జయంతిని పురస్కరించుకుని ఆకాశవాణి వివిధ భారతిలో మరి 1947 వరకు ఎయిర్ ఫోర్స్లో ఉద్యోగం వదిలేశారు. అదే సంవత్సరం నుంచి 1949 వరకు, అంటే 1949 వరకు ఆనందవాణి అనే పత్రికకు సంపాదకుడిగా పనిచేశారు. తర్వాత తన చిన్నాన్న శ్రీశ్రీగారి చేయందుకొని తెలుగు సినీ నగరంలోకి అడుగుపెట్టారు ఆరుద్ర. శ్రీశ్రీగారితో బంధుత్వం కన్నా స్నేహమే ఎక్కువ. శ్రీశ్రీగారి ఆలోచనలతో స్ఫూర్తి పొంది అభ్యుదయ భావాలను అలవర్చుకున్న మేటి రచయిత ఆరుద్ర.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: స్టూడియో క్లాక్ లో సమయం 11 గంటలు దాటి 14 నిమిషాలు గుర్తుకొస్తున్నాయి. వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. మనం గుర్తు చేసుకుంటున్నాం ఆరుద్ర గారిని. మరి 1949లో సినీ రంగ ప్రవేశం చేశారు భాగవతుల సదాశివ శంకర శాస్త్రి గారు. తొలినాళ్లలో డబ్బింగ్ సినిమాలకే పాటలు రాసే అవకాశాలు ఎక్కువగా వచ్చేవట. అలా ఒక చిత్రంలోని పాటలు రాయడానికి ఆరుద్ర గారు బాంబే వెళ్లారు. అక్కడేం జరిగిందో తెలుసా? హస్రత్ జైపురిలను కలిశారు. అంత్యప్రాసల్లోని అందాన్ని, మాధుర్యాన్ని రుచి చూపించారు వారిద్దరూ ఆరుద్ర గారికి. ఇక పాటలు రాయడంలో మెళకువలు కూడా అక్కడే నేర్చుకున్నారట.

1950లో బీదల పాటలు చిత్రానికి పాటలు రాయడము, తెరపైన తన పేరు చూసుకోవడం కాస్త చిత్రంగా తోచిందట ఈ పాతికేళ్ల కుర్రాడికి. సరే వచ్చాం, మనమేంటో నిరూపించుకోవడాలు వగరాలు లేవు, ఎందుకంటే అప్పటికే అభ్యుదయ భావాలు శ్రీశ్రీగారి ప్రభావంతో బాగానే వంట పట్టించుకున్నారు. చూద్దాం, ఇదెన్నాళ్ళు సాగుతుందా అనుకున్నారట ఆరుద్ర. అసలు ఎంత సింపుల్ మనిషి కదా, మనం ఒక చిన్న మాట ఎవరైనా చెప్పగానే ఎంతో పొంగిపోతాం. అలాంటిది సినిమాలో పేరు, అంటే ఆ క్రెడిట్స్లో తన పేరు చూసుకుని కూడా ఆయన ఇంత కూడా తొణకలేదట.

ఒకసారి పి సుశీల గారిని ఇంటర్వ్యూలో అడిగారట, మీరు పాడిన మీకిష్టమైన పాటల్లో టాప్ 5 ఏవి అంటే వారు కొన్ని పాటలు చెప్పారు. అందులో రెండు పాటలు ఆరుద్ర గారు రాసినవే. మరి అందులో ఒక పాట ఇప్పుడు వినిపిస్తాను, ఇంకొక పాట ఇంకాసేపు అయ్యాక, ఎందుకంటే ఆ పాటకు కూడా ఒక విశేషం ఉంది.

అవకాశాలు మెల్లిమెల్లిగా వస్తున్న రోజులవి ఆరుద్రగారికి. 1953లో పరోపకారం చిత్రానికి మాటల రచయితగా అవకాశం వచ్చింది. సినిమాకి మాటలు అంటే నా బాధ్యత మరింతగా పెరిగిందే అనుకున్న ఆరుద్ర పరోపకారం చిత్రంతో మాటల రచయితగా కూడా తెలుగు సినిమాకు పనిచేశారు. ఇన్ని చేస్తున్నా కూడా తన సాహిత్యం మరోవైపు కొనసాగిస్తూనే ఉండేవారు.

ఎమ్మెల్యే సిద్ చిత్రం నుంచి ఒక మంచి పాట వినేశాము. ఏం రాజా అజ్జికి పాడినది ఆరుద్ర రచనతో. మరి చిన్నాన్న చేయి పట్టుకుని సినీ రంగంలో అడుగు వేసిన ఆ చిన్నవాడు ఇంతింతై వటుడింతై అన్న చందంగా ఎదిగాడు. శబ్ద ప్రయోగాలలో అందవేసిన చేయిగా మారాడు ఆరుద్ర. సమాజాన్ని దగ్గరగా పరిశీలిస్తూ తన రచనలతో ప్రభావితం చేసిన గొప్ప రచయిత ఆరుద్ర.

నాస్తికుడైన ఆరుద్రగారితో బాపుగారు రాయించుకున్న భక్తిగీతం గోరంత దీపం చిత్రంలో రాయినైనా కాకపోతిని వేనోళ్ల కొనియాడబడిన గీతం. ఇది సుశీలగారికి కూడా చాలా ఇష్టమైన పాట. మరి బాపుగారికి ఆరుద్ర రచనలంటే ఎంత ఇష్టమో మనందరికీ తెలియంది కాదు. అందుకే ముత్యాల ముగ్గులోని ముత్యమంతా పాటైనా, శ్రీరస్తు శుభమస్తు అంటూ పెళ్లి పుస్తకంలోని పెళ్లిపాటైనా, తెలుగుదనంతో బాపు గీతలా చెరగని ముద్రలా నేటికీ మన మనస్సుల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నాయి.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

స్టూడియో క్లాక్ లో సమయం 11 గంటలు దాటి 45 నిమిషాలు గుర్తుకొస్తున్నాయి. వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. ఈ రోజు ఆరుద్ర గారి జయంతిని పురస్కరించుకుని ప్రత్యేక కార్యక్రమం. త్వమేవహం అంటే నువ్వే నేను అని అర్థం. అక్షరాలే మురిసేట్టుగా రాసిన ఈ సాహిత్యపుటిలో రజాకర్ ఉద్యమం గురించి ప్రజలు అనుభవించిన వెత్తలు చెప్పిన పుస్తకం ఇది. మనసు తాకింది, చదివిన ప్రతివారూ కంటతడి పెట్టారు. సినీ గేయ రచనలు ఆత్రేయగారి సాహిత్య ప్రయాణంలో ఒక పార్శ్వం మాత్రమే. ఒక ప్రముఖుడు అన్నట్టు శ్రీశ్రీ అభ్యుదయ కవిత్వానికి ఆకృతినిస్తే ఆరుద్ర ఆ అభ్యుదయ కవిత్వంతో ఆటలు ఆడుకున్నాడు, ఆటలు నేర్పారు అని చెప్పి. మరి భక్తి గీతాలు, ప్రబోధ గీతాలు, ప్రణయగీతాలు మాత్రమే కాదు, హుషారైన పాటలకు కూడా చిరునామాగా మారారు కొన్ని రోజుల్లోనే ఆరుద్ర.

అప్పటి వరకు సినిమాల్లో ఒకటో రెండో పాటలు రాసేవారు ఆరుద్ర. మరి అది మారింది ప్రేమలేఖలు చిత్రంతో. మురళీమోహన్ జయసుధ నటించిన ప్రేమలేఖలు చిత్రంలో అన్ని పాటలు ఆరుద్రగారే రాశారు. ఆరుద్ర పాట మనతో ఆడి పాడి సరస శృంగార భక్తి గీతాలతో లాలించింది, మురిపించింది. ఏమివ్వగలం మనం ఆరుద్రగారికి ఇంత మంచి రచనలు మనందరి కోసం రాసినందుకు? వారు రాసిన పాటలు వినడం తప్ప.

సామాన్యుడికి అర్థమయ్యే రీతిలో పాటలు రాయడంలో ఆరుద్రగారిది అందవేసిన చెయ్యి. సినీ ప్రముఖుల ముచ్చట్లలో ఒకసారి దొర్లిన మాటేంటో తెలుసా? దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి రచనలని మనం కనుక రథంగా ఊహిస్తే ఆ రథానికి రెండు చక్రాలు, ఒకరు శ్రీశ్రీ, మరొకరు ఆరుద్ర అనడం గమనార్హం.

సాలభంజికలు వంటి నాటికలు రాసిన మేటి రచయిత ఆరుద్రగారికి 1987 అంటే 1987లో సాహిత్య అకాడమీ పురస్కారంతో ప్రభుత్వం గౌరవిస్తే మన మనస్సుల్లో తెలుగు సినీ రంగంలో సుస్థిర స్థానం కల్పించాము. తెలుగు సినీ విలీలాకాశంలో వెలుగుతున్న అరుణతార, పాటల రారాజు, పదాల సామ్రాట్టు ఆరుద్రగారు. వారి జయంతిని పురస్కరించుకుని ఈరోజు ఆరుద్రగారు రచించిన కొన్ని సినీ గీతాలు విన్నాం. నమస్కారం అంటూ సెలవు తీసుకుంటోంది మీ రేడియో సఖీ అనుపమా.

0: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: చైతన్య స్ఫూర్తిలో ఎవరి గురించి మాట్లాడుతున్నామో చెప్తానన్నాను కదా. మహారాష్ట్రలో 1935 జూలై 1 పుట్టిన విఠాబాయి భావ్ మాంగ్ నారాయణ్ గాంకర్ గురించి తెలుసా మీకు ఎవరికైనా? 90 సంవత్సరాల క్రితం ఎక్కడో పండర్పూర్లో పుట్టిన వారి గురించి మాకేం తెలుసు అని అంటారా? మరి ఈ మధ్య వార్తల్లో నిలుస్తున్న ఈథా చిత్రం ఈమె జీవిత కథను ఆధారంగా తీస్తున్న బయోపిక్. శ్రద్ధా కపూర్ విఠాబాయి పాత్రను పోషిస్తున్నారు. బయోపిక్ తీసేంత ప్రభావితం చేశారా ఈ విఠాబాయి? ఏంటి ఆమె జీవిత విశేషాలు చైతన్య స్ఫూర్తిలో చెప్పుకునేంతగా? ఒక పాట వినిపిస్తాను, దాని తర్వాత చెప్తాను.

చైతన్య స్ఫూర్తిలో ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం విధాభాయ్. ఎవరి ఈమె అనంటే ఈమె ఒక నర్తకి. వీరింట్లో అందరూ కళాకారులే. చిన్నతనం నుంచి తాత తండ్రి బాబాయ్లతో ఒక బృందంగా ఏర్పడి నాటకాలు ఆటలు పాటలు ఇవన్నీ చూసేది విధాభాయ్. చదువులో మాత్రం అంతంత మాత్రమే, కానీ స్టేజ్ ఎక్కిందా గజ్జె కట్టిందా ఇక ఆమె నృత్యానికి చప్పట్లు కొట్టని చేతులుండేవి కావు. ప్రత్యేకించి లావణి భదిక్ లాంటి వాటిల్లో నిష్ణాతురాలైంది విధాభాయ్. ఏంటి ఈ లావణి నృత్యం? ఒక్కసారి ఈ బీట్ వినండి, మీకు అర్థమవుతుంది.

అలా ఆ శబ్దానికి తగ్గట్టుగా నృత్యం చేయాలి. అందులో నిష్ణాతురాలైపోయింది విధా. మరి విధాబాయి ప్రదర్శనలు కావాలి అని చెప్పి వాడవాడలా మహారాష్ట్రలో ఎదురుచూసేవారట. మరి దాని తర్వాత ఏం జరిగింది, ఏం చేశారు విధా, మాట్లాడుకుందాం.

చైతన్య స్ఫూర్తి వింటున్నారు. ఆకాశవాణి వివిధ భారతిలో స్టూడియో క్లాక్ లో సమయం 12 గంటలు దాటి 19 నిమిషాలు. మరి మనం విదాబాయి గారి గురించి మాట్లాడుకున్నాం కదా. తమాషా అనే కళాబృందాన్ని స్థాపించి మహారాష్ట్రలోని అన్ని ప్రాంతాల్లో ప్రదర్శనలు ఇచ్చే విదాబాయి అంటే అప్పట్లో ప్రేక్షకులు ఆమె ఆట నాట్యం చూడడానికి టిక్కెట్లు కూడా కొని వచ్చేవారట.

0: మరి విధాకి వివాహమైంది, గర్భవతి అయినా కూడా విధ ఆడడం ఆపలేదు. దీనికి రెండు కారణాలట. ఒకటి ఆర్థిక ఇబ్బందులైతే, మరొకటి ఆమె ప్రదర్శనే కావాలి, ఆమె మాత్రమే కావాలి అన్న ఎందరో కళారాధకుల అభ్యర్థన. అలా 9 నెలల గర్భవతి స్టేజ్ ఎక్కి నాట్యం మొదలుపెట్టింది. నొప్పులు మెదలయ్యాయి. మెల్లిగా స్టేజ్ వెనక్కు వెళ్లి ఎవ్వరికీ తెలియకుండా ఎంత కష్టమో ఒక తల్లికి ఊహించండి. ఒక మాట కూడా, ఒక అరుపు కూడా గొంతు నుంచి రాకుండా ప్రసవించి బొడ్డు తాడును రాయితో, అవునండి రాయితో కోసుకుని పుట్టిన బిడ్డను పక్కన పడుకోబెట్టుకుని మళ్లీ స్టేజ్ మీదకి వెళ్లిపోయింది విధాబాయి.
1: ఈ డిక్చిక్ డిక్చిక్ కాకుండా మన మ్యూజిక్ ఏమనుందా?
2: అబ్బా కడుపు నిండిపోయింది బంగారం.

ఎక్కడన్నా ఇలాంటి విచిత్రం విన్నామా? పూర్ణ గర్భవతి అయిన విదాబాయ్ ప్రసవించింది స్టేజ్ వెనకాల, మళ్లీ తిరిగి వచ్చి స్టేజ్ ఎక్కేసింది. అసలు ఇలాంటి చిత్రమైన విషయము మనం ఊహకూడా అందంది కదా. తిరిగి స్టేజ్ మీదకొచ్చిన విధాను ప్రేక్షకులు చూసి ఆశ్చర్యపోయారు. గంట క్రితం పూర్ణ గర్భంతో కనిపించిన అమ్మాయి ఇప్పుడేంటి ఇలా కనిపిస్తోందని విదాబాయినే ప్రశ్నించారు. జరిగిన సంగతి తెలుసుకుని వృత్తి పట్ల ఆమెకున్న నిబద్ధత, అంకిత భావానికి ఆశ్చర్యపోయారు.

అలా ఆమెకు వృత్తి పట్ల ఉన్న నిబద్ధత తెలుసుకుని కన్నీరు కార్చారు. అందరూ మురిసిపోయారు, నమస్కరించారు. ఆ మాతృమూర్తికి నమస్కరించి గౌరవంగా సాగనంపారు. మహారాష్ట్ర ప్రభుత్వం కళారంగానికి విదాబాయి చేసిన సేవలను గుర్తించి ఆమె పేరు మీద 2006 సంవత్సరం నుంచి విదాబాయి నారాయణ్ గాంవ్కర్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు అందిస్తోంది. అశేష కళారాధకులు ఆమెను తమాషా సమ్రాధిని అని గౌరవంగా పిలుచుకుంటారు. అంటే తమాషా సామ్రాజ్ఞి అని అర్థం. ఒక తల్లి పేగు తెంచుకొని పుట్టిన బిడ్డను కూడా పక్కకు పెట్టేసి తన నృత్యాన్ని చూడ్డానికి వచ్చిన వారిని నిరాశపరచకూడదు అన్న వృత్తి ధర్మంతో పచ్చి బాలింతైనా కూడా స్టేజ్ ఎక్కి నర్తించడం గొప్ప విషయమే కదా. వీకెండ్ ఆఫ్ కావాలి, ఇంకా హాలిడేస్ కావాలనే మనలాంటి ఎందరికో ఆమె వర్క్ ఎథిక్స్ ఒక పాఠమే కాదు, ఒక స్ఫూర్తి గీతం కూడా.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తెలుగా ఉషారమణి. కిర్గిస్థాన్ రాజధాని బిష్కెక్లో పర్యటిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు షాంఘై సహకార సంస్థ సభ్య దేశాల అధినేతలతో సమావేశాలు జరుపుతారు. 2026-27 ఆర్థిక సంవత్సరంలో మన దేశంలో ఆర్థిక పెరుగుదల వేగం కొనసాగి 7% వృద్ధి రేటు నమోదు కావచ్చని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదల వల్ల జల విద్యుత్ ప్రాజెక్టుల సొరంగాల్లో చిక్కుకున్న వందలాది మందిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. యుఎస్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్లో అర్జెంటీనా ప్రత్యర్థి చేతిలో అనూహ్యంగా ఓడిపోయి నొవాక్ జోకోవిచ్ మొదటి రౌండ్లోనే నిష్క్రమించారు. కిర్గిస్థాన్లో 2 రోజుల పర్యటనలో భాగంగా మొదటి రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బిష్కెక్లోని ఫ్రెండ్స్ ఆఫ్ ఇండియా ప్రతినిధులతో ఈరోజు సమావేశమయ్యారు. యోగా, మానస్ అకాడమీతో సహా వివిధ రంగాల్లో భారత్తో కలిసి పనిచేస్తున్న 4 ప్రతినిధి బృందాలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నాయి. అనంతరం బిష్కెక్లోని మహాత్మాగాంధీ మెమోరియల్ పార్క్లో ఉన్న మహాత్మాగాంధీ విగ్రహానికి ప్రధానమంత్రి మోదీ పూలమాలలు సమర్పించి నివాళులర్పించారు. ఈరోజు షాంఘై సహకార సంస్థ సభ్య దేశాల నాయకులతో ప్రధానమంత్రి ద్వైపాక్షిక సమావేశాన్ని నిర్వహిస్తారు. రష్యా, ఇరాన్, కిర్గిస్థాన్, ఆర్మేనియా దేశాధినేతలతో ఆయన సమావేశం కానున్నారు. కిర్గిజ్ పర్యటనలో రేపు మోదీ 26వ షాంఘై సహకార సంస్థ ఎస్సీఓ శిఖరాగ్ర సన్నాహక సమావేశంలో ప్రసంగిస్తారు. ప్రధానమంత్రి నిన్న కిర్గిస్థాన్ రాజధాని బిష్కెక్ చేరుకున్నారు. ఈవేళ రేపు జరగనున్న 26వ షాంఘై సహకార సంస్థ సమావేశంలో ప్రధానమంత్రి పాల్గొంటారు. విమానాశ్రయంలో ఆయనకు కేబినెట్ మంత్రుల మండలి చైర్మన్ కసమాలియేవ్ అడిల్బే కల్లేషోవిచ్ ఘన స్వాగతం పలికారు. అధ్యక్షుడు సదీర్ జాఫరోవ్ ఆహ్వానం మేరకు 26వ ఎస్సీఓ సన్నాహక సమావేశం కోసం మోదీ కిర్గిస్థాన్లో పర్యటిస్తున్నారు. రేపు జరగనున్న అధినేతల సమావేశంలో బిష్కెక్ డిక్లరేషన్, ఇతర శిఖరాగ్ర పత్రాలు ఖరారయ్యే అవకాశం ఉంది. అంతకుముందు ఉజ్బెకిస్తాన్ రాజధాని తాష్కెంట్లో పర్యటించిన ప్రధానమంత్రి ఆ దేశ అధ్యక్షుడు షౌకత్ మిర్జియాయోవ్తో చర్చల అనంతరం నిన్న తన 2 రోజుల అధికారిక పర్యటన ముగించారు. ఇరు దేశాల నాయకులు భారత ఉజ్బెకిస్తాన్ సంబంధాలను సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం

0: స్థాయికి పెంచేందుకు అంగీకరించారు. ఈ పర్యటనలో 11 ఒప్పందాలపై సంతకాలు చేయడంతో క్రిటికల్ మినరల్స్, యురేనియం, వాణిజ్యం, రక్షణ, డిజిటల్ చెల్లింపులు, విద్య, హిందీ, సంస్కృతం, క్రీడలు, వారసత్వ పరిరక్షణ మొదలైన అన్ని రంగాల్లో రెండు దేశాల మధ్య భాగస్వామ్యం మరింత విస్తృతమైంది. అమెరికా పర్యటనలో ఉన్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ షికాగోలో ప్రవాస భారతీయులను ఉద్దేశించి మాట్లాడారు. కోవిడ్ 19 మహమ్మారి తర్వాత నమోదవుతున్న ఆర్థిక వృద్ధి వేగాన్ని కొనసాగిస్తూ భారత్ 2026-27 ఆర్థిక సంవత్సరంలో కూడా 7% లేదా అంతకంటే ఎక్కువ వృద్ధి రేటును సాధించే అవకాశం ఉందని ఆర్థిక మంత్రి చెప్పారు. అమెరికా, ఇరాన్ దేశాల మధ్య సంఘర్షణ, హోర్ముజ్ జలసంధి మూసివేత కారణంగా భౌగోళిక రాజకీయ అనిశ్చితి, సప్లై చైన్లో అంతరాయాలు ఏర్పడినప్పటికీ భారత్ తన వృద్దిలో వేగం కొనసాగించగలదని ఆమె చెప్పారు. పశ్చిమాసియాలో సంక్షోభం కారణంగా హోర్ముజ్ జలసంధిలో ఏర్పడిన అంతరాయం ప్రారంభంలో ముడిచమురు, పెట్రోలియం ఉత్పత్తులు, ఎరువుల వంటి కీలక వస్తువుల సరఫరాపై ప్రభావం ఉన్నప్పటికీ మన దేశం ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా సరఫరాను విజయవంతంగా నిర్వహించిందని నిర్మలా సీతారామన్ తెలియజేశారు. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదల వల్ల జల విద్యుత్ ప్రాజెక్టుల సొరంగాల్లో చిక్కుకున్న వందలాది మందిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. త్రిశూలి 3A ప్రాజెక్టు వద్ద భారత్, చైనాకు చెందిన నిపుణులతో కలిసి సహాయక బృందాలు టన్నెల్ లోపల ఉన్నవారితో సంబంధాలు నెలకొల్పేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ప్రాజెక్టులో పనిచేస్తున్న సుమారు 2500 మంది ఉద్యోగుల ఆచూకీ ఇంకా దొరకవలసి ఉంది. నేపాల్ అంతటా వరదల వల్ల ఇంతవరకు 794 మంది ప్రాణాలు కోల్పోగా 2500 మందికి పైగా గల్లంతైనట్లు అంచనా వేస్తున్నారు. టిబెట్లో కూడా 16 మంది మరణించారు, 546 మంది ఆచూకీ లేకుండా పోయినట్లు అధికారులు చెప్పారు. గండకి ప్రావిన్స్లోని త్రిశూలి నది ఉధృతికి ఘాల్చౌక్ చొరోడిని కలిపే వంతెన కొట్టుకుపోయింది. ఉదయం 11:30 సమయంలో వచ్చిన ఈ వరద కారణంగా పృథ్వీ రహదారికి రాకపోకలు నిలిచిపోయాయి. మరోపక్క నేపాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా బీహార్లోని గండకి కోసి నదుల్లో నీటిమట్టం పెరుగుతోంది. ప్రవాహాన్ని క్రమబద్దీకరించేందుకు వాల్మీకి నగర్ బ్యారేజ్కు చెందిన 36 గేట్లు, కోసి బ్యారేజ్కు చెందిన 20 గేట్లను ఎత్తివేశారు. అయితే గత 24 గంటల్లో రెండు నదుల వద్ద ప్రవాహం కొంత తగ్గుముఖం పట్టింది. సోషల్ మీడియాలో వస్తున్న తప్పుదోవ పట్టించే వార్తల నేపథ్యంలో సుపాల్ జిల్లా యంత్రాంగం స్పందిస్తూ కోసీ నది నీటిమట్టం సాధారణ స్థితిలోనే ఉందని, బ్యారేజ్ పూర్తిగా సురక్షితంగా ఉందని స్పష్టం చేసింది. అయితే ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉండడంతో పశ్చిమ చంపారణ్, తూర్పు చంపారణ్, సారణ్తో పాటు గోపాల్గంజ్ జిల్లాల అధికారులను అప్రమత్తం చేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ముంబైలోని నేవల్ డాక్యార్డ్లో ఈరోజు జరిగిన ఒక కార్యక్రమంలో భారత నౌకాదళం నిస్తార్ తరగతికి చెందిన రెండవ డైవింగ్ సపోర్ట్ వెసల్ టీఎస్వి అయిన ఐఎన్ఎస్ నిపుణ్ను జలప్రవేశం చేయించారు. ఈ కమిషనింగ్ వేడుకలో నౌకాదళ చీఫ్ అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్ మాట్లాడుతూ, వ్యూహాత్మకమైన మార్పులు చోటు చేసుకుంటున్న ప్రస్తుత తరుణంలో సముద్రంలో మల్టీ డొమైన్ డీప్ వాటర్ ఆపరేషన్లకు అవసరమైన ప్రత్యేక సామర్థ్యాలను పెంపొందించడంలో నిపుణ్ నౌకాదళానికి ఒక శక్తివంతమైన అదనపు బలమని పేర్కొన్నారు. డైవింగ్ సపోర్ట్ సబ్మెరైన్ రెస్క్యూ నౌకగా నీటి అడుగున చేపట్టే క్లిష్టమైన ఆపరేషన్ల కోసం పశ్చిమ నౌకాదళ కమాండ్ సామర్థ్యాలను నిపుణ్ విశేషంగా ఇనుమడింపు చేస్తానని ఆయన చెప్పారు. విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ స్వదేశీ పరిజ్ఞానంతో దీని రూపకల్పన చేసి నిర్మాణం జరిపింది. విస్తృత శ్రేణి డ్రైవింగ్, నీటి అడుగున జరిగే ఆపరేషన్లకు మద్దతుగా ఈ నౌకను ప్రత్యేకంగా రూపొందించారు. సముద్రంలో అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో పనిచేసే డైవర్లకు నిరంతరం అండగా నిలిచేలాగా నిపుణ్ నౌక ఆధునిక డైవింగ్ సిస్టమ్స్, నీటి అడుగును జోక్యం చేసుకునే సామర్థ్యాలతో రూపుదిద్దుకుంది. నావిగేషన్, ప్లాట్ఫామ్ మేనేజ్మెంట్, ఖచ్చితమైన స్టేషన్ కీపింగ్ కోసం నౌకలో అత్యాధునిక వ్యవస్థను చేర్చారు. భారతరత్న మాజీ రాష్ట్రపతి డాక్టర్ ప్రణబ్ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆయనకు నివాళులర్పించారు. గొప్ప పరిపాలనా దక్షుడిగా, రాజ్యాంగ విలువలు కట్టుబడిన నేతగా ప్రణబ్ ముఖర్జీ దేశానికి సేవలందించారని, ఆయన జీవితం నూతనంగా రాజకీయాల్లో అడుగుపెట్టే వారికి ఎప్పటికీ స్ఫూర్తిదాయకమని అమిత్ షా సామాజిక మాధ్యమ సందేశంలో పేర్కొన్నారు. పవిత్ర శ్రావణ భాద్రపద మాసాల సందర్భంగా ఉజ్జయినిలో ఈవేళ మహాకాల్ ఐదవ అంబారి ఊరేగింపు జరుగుతుంది. బాబా మహాకాల్ నగరంలో పర్యటించి తన భక్తులను అనుగ్రహించనున్నారు. ఈ సందర్భంగా భక్తులు మహాకాళేశ్వరుణ్ణి ఐదు వేర్వేరు రూపాల్లో దర్శించుకుంటారు. ఈసారి ఈ ఊరేగింపుకు 84 మహాదేవులు ప్రధాన ఇతివృత్తంగా నిలిచింది. ఉజ్జయినిలోని ప్రాచీన 84 మహాదేవులకు సంబంధించిన అద్భుతమైన శకటాలు భక్తులు విశేషంగా కొంటుకుంటాయి. సాయంత్రం 4 పూజా కార్యక్రమాల అనంతరం ఈ ఊరేగింపు ఆలయం నుంచి బయలుదేరుతుంది. మహాకాల్ ఘాటి, బక్షీబజార్, కహార్వాడి మీదుగా రామ్ ఘాట్ చేరుకుంటుంది. అక్కడ క్షిప్ర నది నీటితో భగవాన్ మహాకాళేశ్వరుడికి అభిషేకం నిర్వహిస్తారు. రాత్రి 8 ప్రాంతంలో తిరిగి ఆలయానికి ఊరేగింపు చేరుకుంటుంది. పశ్చిమ బెంగాల్లోని డార్జిలింగ్ సమీపంలో ఉన్న తక్వార్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మరణించారు. అలీపూర్ద్వార్ నుంచి డార్జిలింగ్ సందర్శనకొచ్చిన ఇద్దరు యువకులు బైక్పై వెడుతుండగా అటు నుంచి నడుచుకుంటూ వెడుతున్న స్థానిక వ్యక్తులు ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో బైక్ వెనక కూర్చున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా తీవ్రంగా గాయపడిన స్థానికుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. యుఎస్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్లో అర్జెంటీనా ప్రత్యర్థి చేతిలో అనూహ్యంగా ఓడిపోయి నొవాక్ జోకోవిచ్ మొదటి రౌండ్లోనే నిష్క్రమించారు. న్యూయార్క్లోని ఆర్థర్ అష్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో తన 25వ గ్రాండ్ స్లామ్ టైటిల్ సాధించే ప్రయత్నంలో భాగంగా ఆడిన తొలి మ్యాచ్లోనే నొవాక్ జోకోవిచ్ అర్జెంటీనాకు చెందిన మారియానో నవోనే చేతిలో అనూహ్యమైన ఓటమిని చవిచూశారు. ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్లో అర్జెంటీనా ఆటగాడు 7-6, 5-7, 4-6, 6-2, 6-1 తేడాతో జోకోవిచ్పై విజయం సాధించారు. గ్రాండ్ స్లామ్ చరిత్రలోనే అత్యంత సంచలనాత్మకమైన తొలి రౌండ్ మ్యాచ్ల్లో ఇదొకటిగా నిలిచిందని క్రీడా విశ్లేషకులు అంటున్నారు. మహిళల టీ20 ఏషియా కప్ టోర్నమెంట్లో ఈరోజు దుబాయ్లో జరిగే గ్రూప్ బి మ్యాచ్లో బంగ్లాదేశ్ ఇండోనేషియాతో తలపడుతుంది. రాత్రి 8 భారత కాలమానం ప్రకారం ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. విశేషాలు మరొకసారి. కిర్గిస్థాన్ రాజధాని బిష్కెక్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు షాంఘై సహకార సంస్థ సభ్య దేశాల అధినేతలతో సమావేశమవుతారు. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదల వల్ల జల విద్యుత్ ప్రాజెక్టుల సొరంగాల్లో చిక్కుకున్న వందలాది మందిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. యుఎస్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్లో అర్జెంటీనా ప్రత్యర్థి చేతులు అనూహ్యంగా ఓడిపోయి నొవాక్ జోకోవిచ్ మొదటి రౌండ్లోనే నిష్క్రమించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోల సమయం 12 దాటి 40 మరికొన్ని క్షణాల్లో ఫిలిం గీతాలు విందాం.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జైవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ముందుగా విన్నాం శ్రీనివాస మంగాపురం. ఈ చిత్రంలో అనురాగ్ కుల్కర్ణి పాడిన చంద్రబోస్ గీతం. సంగీతం అందించారు జీవి ప్రకాష్ కుమార్.

0: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్ పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.
1: ఫిలిం గీతాలు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. మరి ఇప్పుడు విందాం ఛాంపియన్. ఈ చిత్రంలో రామ్ మిరియాల పాడిన కాసర్ల శ్యామ్ గీతం. సంగీతం అందించారు మిక్కీ జే మేయర్.

జనరంజని జనరంజనిలో మీరు కోరిన పాటలు మాతో పంచుకోవాలనుకునే మాటలు ఇక మీదట ఫోన్ ద్వారా కాకుండా లేఖల ద్వారా కానీ ఈమెయిల్ ద్వారా కానీ పంపచ్చు. మరి లేఖలు పంపించవలసిన మా చిరునామా వివిధ్ భారతి ఎఫ్ఎం 102.8 ఆకాశవాణి సైఫాబాద్ హైదరాబాద్ 504. చిరునామా మరోసారి వివిధ్ భారతి ఎఫ్ఎం 102.8 ఆకాశవాణి సైఫాబాద్ హైదరాబాద్. ఇక ఈమెయిల్ అడ్రస్ నోట్ చేసుకోండి, హెలో వివిధ్ భారతి హైదరాబాద్ @gmail.com. HELLO VIVIDHBHARATIHYD@gmail.com. ఈమెయిల్ చిరునామా మరోసారి HELLO VIVIDHBHARATIHYD@gmail.com. హెలో వివిధ్ భారతి హైదరాబాద్ @gmail.com. మీకు నచ్చిన పాటల కోసం ఇక నుంచి లేఖల ద్వారా లేదా ఈమెయిల్ ద్వారా ఆకాశవాణికి పంపించండి. జనరంజని శ్రోతలు కోరిన సినీ గీతాల కార్యక్రమం.

విన్నపాట దేవర. ఈ చిత్రంలో రామజోగే శాస్త్రి రాశారు. సంగీతం అందించారు అనిరుద్ రవిచందర్. పాడినవారు నకాష్, అజీజ్, ఆకాశ. శ్రోతలందరికీ ఒక గమనిక, ఈరోజు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం 7:15 ఇల్లు వాకిలి కార్యక్రమంలో పాలీహౌజ్లో మల్చింగ్ పద్దతి అనే అంశం గురించి ఫలపరిశోధన స్థానం కాన్హా శాంతివనం నందిగామ అసిస్టెంట్ ప్రొఫెసర్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ డాక్టర్ పి తనూజ గారు రైతులు శ్రోతలు అడిగే ప్రశ్నలకు ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమంలో సమాధానాలిస్తారు. రైతులు శ్రోతలు మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్స్ నోట్ చేసుకోండి. 0404 STD కోడ్ 2324085 2324085 3, 0404 STD కోడ్ 2324085 2324085 3. ఈ రోజు రాత్రి 7:15 ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంలో

0: అమరన్ చిత్రంలో పాట విన్నారు. రమ్య బెహ్రా, అనురాగ్ కుల్కర్ణి పాడిన రామజోగయ్య శాస్త్రి గీతమది. సంగీతం అందించారు జీవి ప్రకాష్ కుమార్.
1: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9676049494 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.
0: ఫిలిం గీతాలు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. ఇప్పుడు విందాం పుష్ప 2. ఈ చిత్రంలో శ్రేయా ఘోషాల్ పాడిన చంద్రబోస్ గీతం. సంగీతం అందించారు దేవిశ్రీ ప్రసాద్.

0: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెట్స్ పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం దాటి 1 గంట దాటి 10 నిమిషాలు కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. మూసరంబాగ్లో మూసీ నదిపై నూతనంగా నిర్మించిన హైలెవెల్ వంతెనను ఈరోజు సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారు. కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి అలంపూర్ జోగులాంబ అమ్మవారిని దర్శించుకుని భక్తుల సౌకర్యార్థం 45 కోట్ల రూపాయలతో ఆర్ఓబీని నిర్మిస్తున్నామని వెల్లడించారు. 1000 రోజుల పాలన పూర్తి కావడంపై హర్షం వ్యక్తం చేసిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాష్టంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్దరించామని తెలిపారు. ప్రకృతి సంరక్షణ కోసం మట్టి వినాయకులు, సీడ్ గణేషులను పూజించాలని ప్రముఖ నటుడు చిరంజీవి పిలుపునిచ్చారు. ఉపరితల ఆవర్తన ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. హైదరాబాద్లోని మూసారంబాగ్లో మూసీ నదిపై నూతనంగా నిర్మించిన హైలెవెల్ వంతెనను ఈరోజు సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారు. అనంతరం అంబర్పేటలోని జీహెచ్ఎంసీ స్పోర్ట్స్ స్టేడియంలో జరిగే బహిరంగ సభలో సీఎం పాల్గొంటారు. ఈ సందర్భంగా జీహెచ్ఎంసీతో పాటు మల్కాజ్గిరి, సైబరాబాద్ కార్పొరేషన్ల నూతన లోగోలను ముఖ్యమంత్రి ఆవిష్కరిస్తారు. వంతెన అందుబాటులోకి రావడంతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. జోగులాంబ అలంపూర్ అమ్మవారు, బాలబ్రహ్మేశ్వర స్వామివారిని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెలంగాణ ప్రజలు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించిన ఆయన అనంతరం 6.7 కోట్ల రూపాయలతో ఆధునీకరిస్తున్న జోగులాంబ రైల్వే స్టేషన్ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ వ్యాప్తంగా 42 రైల్వే స్టేషన్ల అభివృద్ది పనులు శరవేగంగా జరుగుతున్నాయని తెలిపారు. భక్తుల సౌకర్యార్థం జోగులాంబ రైల్వే గేట్ వద్ద 45 కోట్ల రూపాయలతో ఆర్ఓబీని నిర్మిస్తున్నామని వెల్లడించారు. కాజీపేట రైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ త్వరలో ప్రారంభమవుతుందని, భవిష్యత్తులో

0: హైదరాబాద్ నుంచి బెంగళూరు, పూణే నగరాలకు బుల్లెట్ రైళ్లు వస్తాయని పేర్కొన్నారు. రాష్టంలో 80,000 కోట్ల రూపాయల విలువైన రైల్వే ప్రాజెక్టులు ప్రగతిలో ఉన్నాయని తెలియజేశారు.
1: ఇంపార్టెంట్ రైల్ హబ్ ఇది గద్వాల్, కాబట్టి దీనికి కనెక్టివిటీ మరి బాగా ఉండాలనే దృక్పథంతో ముందుకెళ్తా ఉన్నాం. ఎవ్రీడే 7,000 మంది ప్యాసింజర్స్ గద్వాల్ ట్రైన్ కు వస్తూ పోతూ ఉంటారు, కాబట్టి ఒక ఇంపార్టెంట్ రైల్వే హబ్ గా మేము గుర్తిస్తున్నాం. సుమారు 34 ట్రైన్లు ఎక్స్ప్రెస్ గాని ప్యాసింజర్స్ గాని ఆగుతూ ఉంటాయి, కాబట్టి దీంట్లో భవిష్యత్తులో ఈ రైల్వే స్టేషన్ అభివృద్ధి జరిగిన తర్వాత మరిన్నిగా ట్రైన్లు ఆపడానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని సందర్భంగా మనవి చేస్తున్నాను.
0: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తమ ప్రజాప్రభుత్వం 1000 రోజుల పరిపాలనను విజయవంతంగా పూర్తి చేసుకుందని ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. సంక్షేమం, అభివృద్ది, సామాజిక న్యాయమే ధ్యేయంగా రైతు రుణమాఫీ, మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణం, గృహజ్యోతి వంటి పథకాల ద్వారా ప్రజలకు నేరుగా లబ్ది చేకూర్చామని పేర్కొంది. తలసరి ఆదాయ పెంపుతో పాటు ఐటీ, వ్యవసాయ రంగాల్లో రాష్ట్రం గణనీయమైన పురోగతి సాధించిందని వెల్లడించింది. యంగ్ ఇండియా, స్కిల్స్ యూనివర్సిటీ, మూసీ పునరుజ్జీవం, కొత్త పరిశ్రమలతో భారీ పెట్టుబడులను ఆకర్షిస్తూ ఉపాధి అవకాశాలను విస్తరించామని తెలిపారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా తెలంగాణను $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దేందుకు బలమైన పునాదులు వేసినట్టు సీఎంఓ వెల్లడించింది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల ప్రజాపాలన పూర్తి చేసుకోవడంపై మంత్రి కెప్టెన్ ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. గత బీఆర్ఎస్ నిరంకుశ పాలనకు ముగింపు పలికి ప్రజాస్వామ్యాన్ని పునరుద్దరించామని తెలిపారు. ఉచిత ఆర్టీసీ ప్రయాణం, రుణమాఫీ, సన్నబియ్యం పంపిణీ, ఇందిరమ్మ ఇళ్లు వంటి సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేశామన్నారు. భారీ ఆర్థిక లోటు ఉన్నప్పటికీ ఉద్యోగాల భర్తీ, మౌలిక వసతుల కల్పనతో రాష్ట్రాన్ని ప్రగతి పథంలో ముందుకు తీసుకెళ్తున్నామని వెల్లడించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ను ఎడ్యుకేషన్ హబ్ గా తీర్చిదిద్దుతామని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. శాతవాహన ఇంజనీరింగ్ కళాశాల వసతి గృహ భవనాలకు శంకుస్థాపన చేసిన ఆయన వచ్చే విద్యా సంవత్సరానికి నిర్మాణాలు పూర్తి చేసి కొత్త కోర్సులు అందుబాటులోకి తెస్తామన్నారు. నియోజకవర్గంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్, ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్, నవోదయ, ట్రిపుల్ ఐటీ బ్రాంచ్, కబడ్డీ అకాడమీలను ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. విద్యార్థులు ఇక్కడే చదువుకుని మంచి ప్లేస్మెంట్స్ సాధించాలని ఆకాంక్షించిన ఈ కార్యక్రమంలో ఈ విశ్వవిద్యాలయ అధికారులు పాల్గొన్నారు. తెలంగాణలోని 14 జిల్లాల్లోని 56 కేంద్రాల్లో నీట్ పీజీ 2026 పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 17,626 మందికి గాను 17,143 మంది హాజరై 97.26% హాజరు నమోదైంది. గచ్చిబౌలిలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ పరీక్ష నిర్వహణ తీరును ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. కంప్యూటర్ ఆధారిత విధానంలో జరిగిన ఈ పరీక్షకు పోలీసు, వైద్య ఆరోగ్య శాఖల సమన్వయంతో భద్రతా ఏర్పాట్లు చేయగా ఎలాంటి సాంకేతిక సమస్యలు లేకుండా ప్రశాంతంగా పూర్తయినట్టు అధికారులు తెలిపారు. ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రకృతి సంరక్షణ, పచ్చదనం పెంపు లక్ష్యంగా మట్టి వినాయకులు, సీడ్ గణేశులను పూజించాలని ప్రముఖ సినీ నటుడు చిరంజీవి పిలుపునిచ్చారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ రూపొందించిన సీడ్ గణపతి ప్రతిమలను తన నివాసంలో ఆవిష్కరించిన ఆయన ఇంట్లోనే నిమజ్జనం చేయడం ద్వారా విఘ్నేశ్వరుడు మొక్కగా ఎదిగి ఆశీర్వదిస్తాడని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్ రూపకర్త మాజీ ఎంపీ సంతోష్ కుమార్ కోట్ల మొక్కలు నాటేలా ప్రజలను ప్రోత్సహించడాన్ని కొనియాడుతూ ఆయన చేపట్టిన ఈ యజ్ఞానికి తమ పూర్తి మద్దతుంటుందని స్పష్టం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. అక్కన్నపేట మండలం కట్కూరులో పర్యటించిన మంత్రి నూతన పంచాయతీ భవనాన్ని ప్రారంభించి సంక్షేమ పథకాల లబ్దిదారులకు చెక్కులందించారు. గౌరవెల్లి ప్రాజెక్టు కాల్వల భూసేకరణకు ప్రభుత్వం 250 కోట్లు విడుదల చేసిందని, త్వరలోనే టెండర్లు పూర్తి చేసి రైతులకు సాగునీరు అందిస్తామని తెలిపారు. పాఠశాలల బలోపేతం, రోడ్ల విస్తరణ, క్రీడల ప్రోత్సాహం, ప్లాస్టిక్ రహిత గ్రామాల ఏర్పాటుకు ప్రాధాన్యత ఇస్తున్నామని చెబుతూ అన్ని రంగాల్లో

గ్రామాభివృద్దికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో ఆగస్టు 28 నుంచి 30 వరకు నిర్వహించిన

0: ఉనాలు ఉపరితల ఆవర్తన ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. హైదరాబాద్ మేడ్చల్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాహనదారులు, దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరారు. మంచిర్యాల, నిజామాబాద్, సిద్దిపేట తదితర జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున పొలం పనుల్లో ఉన్న రైతులు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ప్రయాణికుల భద్రతను మెరుగుపరిచేందుకు సూర్యాపేట జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మై ఆటో ఈజ్ సేఫ్ కార్యక్రమాన్ని ప్రారంభించినట్టు ఎస్పీ నరసింహ వెల్లడించారు. కోదాడలో సుమారు 800 ఆటోలకు క్యూఆర్ కోడ్ సర్టిఫికెట్లను పంపిణీ చేశారు. ఆటోల్లో ప్రయాణించేవారు అత్యవసర సమయాల్లో ఈ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి ఎమర్జెన్సీ బటన్ నొక్కితే పోలీసులు వాహనాన్ని ట్రాక్ చేసి వెంటనే సహాయం అందిస్తారని తెలిపారు. ప్రయాణికులు తమ సమాచారాన్ని కుటుంబ సభ్యులకు పంపించడానికి కూడా ఇది ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. మూసారంబాగ్లో మూసీ నదిపై నూతనంగా నిర్మించిన హైలెవెల్ వంతెనను ఈరోజు సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అలంపూర్ జోగులాంబ అమ్మవారిని దర్శించుకుని భక్తుల సౌకర్యార్థం 45 కోట్ల రూపాయలతో ఆర్ఓబీని నిర్మిస్తున్నామని వెల్లడించారు. 1000 రోజుల పాలన పూర్తి కావడంపై హర్షం వ్యక్తం చేసిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాష్టంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్దరించామని తెలిపారు. ప్రకృతి సంరక్షణ కోసం మట్టి వినాయకులు, సీడ్ గణేశులను పూజించాలని ప్రముఖ సినీ నటుడు చిరంజీవి పిలుపునిచ్చారు. ఉపరితల ఆవర్తన ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోల సమయం 1:20. మరి షో టైం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం అంటోంది మీ రేడియో సఖి అనుపమ. షో టైంలో ఎలా పాల్గొనాలి మనందరికీ తెలుసు. మేము అడిగే సులభమైన ప్రశ్నలకి జవాబులు పంపించేయడమే మా ఫోన్ నంబర్. నోట్ చేసుకోండి 0402324085204023240852. ఇది మా వాట్సాప్ నంబర్. మరి ఇంకెందుకు ఆలస్యం, మొదలు పెట్టేద్దాం మనందరికీ ఎంతో ఇష్టమైన గేమ్ షో క్విజ్ షో షో టైమ్. సో షో టైంలో తొలి ప్రశ్న, కొత్త చిత్రం మల్లీశ్వరిలో, జాగ్రత్తగా వినండి, కొత్త చిత్రం మల్లీశ్వరిలో హీరోయిన్ ఏ ప్రాంతానికి చెందిన యువరాణి? కొత్త చిత్రం మల్లీశ్వరిలో హీరోయిన్ ఏ ప్రాంతానికి చెందిన యువరాణి? జవాబు తెలిస్తే 0402324085కి వాట్సాప్ చేసేయండి.

ఆంధ్రా వాళ్ళలో పాటలో చెప్పినట్టుగా దిల్దార్గా నేను అన్ని పేర్లు చదవలేనేమో, నైరే నైరే అనేస్తాను, కానీ మీరు మాత్రం జవాబులతో దుమ్ము దులిపేశారు. నేను షో టైంలో అడిగాను కొత్తమల్లి సూరి చిత్రంలో హీరోయిన్ ఏ ప్రాంతానికి చెందిన యువరాణి అని, మరి జవాబు ఏంటో తెలుసా? మీరు జప్పురం. సో రైట్ ఆన్సర్స్ పంపించిన కొందరు శ్రోతల పేర్లు భూతన్ పూజంపల్లి నుంచి మార్కండేయ అనిత, ఖైరతాబాద్ నుంచి జయలక్ష్మి, దేవరకొండ నుంచి గోపి, బీహెచ్ఎల్ నుంచి రవిగౌడ్, ఆలేరు నుంచి అనిత శ్రీనివాస్, నిజామాబాద్ నుంచి జైనుద్దీన్, హైదరాబాద్ నుంచి నాగేశ్వరరావు, వనస్లీపురం నుంచి బాలరాజు, గజ్వేల్ నుంచి వెంకటేష్, హన్మకొండ నుంచి లక్ష్మి, నిమాని నుంచి పున్న వెంకటేశం, పెడన నుంచి అప్పలరావు, పొద్దుటూరు నుంచి దస్తగిరి సంధ్య, నిజాంపేట నుంచి గణేష్ వేదవతి, వరంగల్ నుంచి బాలకృష్ణ, వెల్లూరు నుంచి జాప భూమేశ్వర్, పెద్దాపురం నుంచి త్రిమూర్తులు గుప్తా, అలాగే ఖమ్మం నుంచి కృష్ణకుమారి, వీరందరూ రైట్ ఆన్సర్స్ పంపించారు.

0: అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, ఎండి మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989851 02కి లేదా హైదరాబాద్ వాటర్ .gov.in సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు అందుబాటులో ఉంటుంది.
1: స్టూడియో క్లాక్ లో సమయం 1:32 షో టైం వింటున్నారు. మరి షో టైమ్ లో ఎలా పాల్గొనాలి? ఇప్పుడే మేము వివిధ భారతి అనే స్టేషన్ ఆన్ చేశాము. ఈ కుటుంబంలో సభ్యులైపోయామని అంటారా? 0402324 0852 0402324 08 ఈ నంబర్ కి మేము అడిగే ప్రశ్నలకి సమాధానాలు పంపించేయండి. మరి నెక్స్ట్ క్వశ్చన్, ఇది ఒక చిన్న పొడుపు కథ. మరి మీ అందరూ జవాబులు చెప్పేస్తారనుకుంటా, జాగ్రత్తగా వినండి. ఈయన వస్తే ఎవరైనా సరే నోరు తెరవాల్సిందే. ఎవరబ్బా? ఈయన వస్తే ఎవరైనా సరే నోరు తెరవాల్సిందే. ఎవరది? జవాబు తెలిస్తే 0402324 08 52కి వాట్సాప్ చేసేయండి.

షో టైం వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. మరి షో టైంలో ఇందాక నేను అడిగాను, ఈయన వస్తే ఎవరైనా నోరు తెరవాల్సిందే ఎవరది అని. జవాబు ఆవలింత. మరి రైట్ ఆన్సర్స్ ఎవరెవరు పంపించారో తెలుసా? ఆర్మూర్ నుంచి కళావతి, నిజామాబాద్ నుంచి సిరిజా సంజీవ్, ఆదిలాబాద్ నుంచి సంధ్య, సికింద్రాబాద్ నుంచి మంగా భాస్కర్, హైదరాబాద్ నుంచి ఉజ్వల, చందనగర్ నుంచి సిహెచ్ విజయకుమార్, బీరెల్ నుంచి శ్రీనివాస్ విజయ్ కుమార్, సిరిసిల్ల నుంచి శ్రీనివాస్, జగ్రన్పల్లి నుంచి అరుణ రాజేందర్, భూదాన్ పూజంపల్లి నుంచి మాధవి ఆంజనేయులు, తాళ్లరాంపురం నుంచి రాజేంద్ర ప్రసాద్, నిజామాబాద్ నుంచి నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా, వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద, అంబర్పేట్ నుంచి అఖిల, కిరణ్ కుమార్, అలాగే రాధ గారు రైట్ ఆన్సర్ పంపించారు, ప్రాంతం పేరు రాయడం మర్చిపోయారు, నాగ్పూర్ నుంచి నాగభూషణరావు, బెంగళూరు నుంచి శ్రీపతి బాబు, వీరందరూ రైట్ ఆన్సర్స్ పంపించారు.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: సమయం 1:44 కా వస్తుంది. షో టైం వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో, నేను మీ రేడియో సఖి అనుపమ. మరి నెక్స్ట్ క్వశ్చన్ షో టైమ్ లో తాజాగా మిస్ యూనివర్స్ ఇండియా 2026 కిరీటాన్ని దక్కించుకున్నది ఎవరు? తాజాగా మిస్ యూనివర్స్ ఇండియా 2026 కిరీటాన్ని దక్కించుకుంది ఎవరు? జవాబు తెలిస్తే 0402324085 కి వాట్సాప్ చేసేయండి.

షో టైంలో నేను అడిగాను, తాజాగా మిస్ యూనివర్స్ ఇండియా 2026 కిరీటాన్ని దక్కించుకుంది ఎవరు అని. జవాబు తెలుసా? కాజియా లిజ్ మెజో. ఈమె కేరళ రాష్ట్రానికి చెందిన అమ్మాయి. మరి రైట్ ఆన్సర్స్ ఎవరెవరు పంపించారంటే, మోరిపల్లం నుంచి శ్రీనివాసరావు, అంకుషాపురం నుంచి సుదర్శన్, సూరారం కాలనీ నుంచి బ్రూస్లీ, ఖైరతాబాద్ నుంచి కేవీరావు, నెమ్మారి నుంచి హేమలత, ఆదిలాబాద్ నుంచి గంగారెడ్డి, హుజూరాబాద్ నుంచి గట్టన్న, నిజామాబాద్ నుంచి వేముల నరసింహారావు, కౌకూరు నుంచి సూర్యశ్రీ, రాజాజీ నగర్ కర్ణాటక నుంచి గణేష్, సుచిత్ర సర్కిల్ నుంచి నంబూద్రి, నిజామాబాద్ నుంచి కీర్తి రాజ్కుమార్, హుజూరాబాద్ నుంచి మాధురి మయూరి, ఆర్మూర్ నుంచి రాధా, భవానీపేట నుంచి ఇనాయతుల్లా, వీరందరూ రైట్ ఆన్సర్స్ పంపించారు. మరి శ్రోతలందరూ ఈ రోజు ఇంత ఆసక్తిగా పాల్గొన్నందుకు అనేక అనేక ధన్యవాదాలంటోంది ఆకాశవాణి వివిధ భారతి. అలాగే పక్క రాష్ట్రాల నుంచి జవాబులు పంపించేవారు, వీలైతే ఇంగ్లీష్లో పంపించండి మీకు కనుక తెలుగు రాకపోతే. అంటే మీరు కన్నడలో చాలా మంది జవాబులు పంపిస్తున్నారు, కన్నడ లిపి తెలుగుకి కాస్త దగ్గరగా ఉంది కాబట్టి ప్రయత్నిస్తున్నాము చదవడానికి, వీలు కాకపోతే ఆంగ్లంలో మాత్రం టైప్ చేసి పంపించండి.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 2 గంటలు కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో ఢిల్లీ నుంచి ఆంగ్లంలో వార్తలు వింటారు. 2 గంటల 15 నిమిషాలకు శక్తిశీలిలో మళ్లీ కలుద్దాం.

ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సైన్స్ రంగంలో ఒక గొప్ప ఆవిష్కరణ. ఇది ప్రపంచానికి పెద్ద వరమే, కానీ సైబర్ నేరగాళ్లకు అంది వచ్చిన అవకాశం, మనలాంటి అమాయకులకు శాపం కూడా. ఇందాక నేను చెప్పినట్టు ఆపదలో వచ్చిన ఫోన్ కాల్స్ నిజానికి ప్రతిసారి మనవారివి కాకపోవచ్చు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడిన డీప్ ఫేక్ ఆడియో కావచ్చు. మరి ఎలా మనం క్రాస్ చెక్ చేసుకోవాలి? కోడ్ నేమ్స్ లాంటివి ఏమైనా పెట్టుకోవాలా? అవి గుర్తు కూడా ఉండవే. ఇలాంటి సమస్యకి సమాధానం కనుక్కుంది 21 సంవత్సరాల తరిణి పద్మనాభుని. ఏం చేసింది, ఏంటా పరిష్కారం, మాట్లాడుకుందాం.

శ్రోతలకు ఒక గమనిక. ఈరోజు సాయంత్రం 7:15 ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంలో ఇల్లు వాకిలి కార్యక్రమంలో పాలీహౌజ్లో మల్చింగ్ పద్దతి అనే అంశం గురించి ఫలపరిశోధన స్థానం కాన్హా శాంతివనం నందిగామ అసిస్టెంట్ ప్రొఫెసర్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ డాక్టర్ పి తనుజగారు రైతులు శ్రోతలు అడిగే ప్రశ్నలకు ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమంలో సమాధానాలిస్తారు. రైతులు శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్స్ నోట్ చేసుకోండి. 040 ఎస్టీడీ కోడ్ 2324085223240853, 040 ఎస్టీడీ కోడ్ 2324085523, 2324085853. ఈ రోజు సాయంత్రం 7:15 ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంలో

శక్తిశిలిలో ఈ రోజు మనం మాట్లాడుకుంటున్నాం ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడి డీప్ ఫేక్ ఆడియో ఉపయోగించి మనకి వచ్చే ఫేక్ కాల్స్ గురించి. మరి తరిణి పద్మనాభుని తాతగారు అమెరికాలో ఉంటారు, వారు కూడా ఇలాగే మోసపోయారు. ఎవరో ఫోన్ చేశారు, మిలియన్ డాలర్ల రూపాయలు పోగొట్టుకున్నారు. చాలా బాధపడ్డారట కుటుంబ సభ్యులు. జీవితకాలపు అనుభవం కూడా పనిచేయలేదు, సరికదా, ఉన్న డబ్బంతా పోయింది. ఇలాంటివి మరొకరికి జరగకూడదని తరిణి అనుకుంది. తరిణి 6వ క్లాస్ నుంచే మెషిన్ లెర్నింగ్ కోర్స్ నేర్చుకుంది. ఇక ఏఐని మంచి కోసం వాడాలి కానీ మోసానికి కాదు కదా అని చెప్పి ఒక మంచి ఆలోచనతో సరికొత్త స్టార్టప్ పెట్టింది.

జనరంజని. శ్రోతలందరికీ మరోసారి గుర్తు చేస్తున్నాము, జనరంజనిలో మీరు కోరిన పాటలు, మాతో పంచుకోవాలనుకునే మాటలు ఇక మీద ఫోన్ ద్వారా కాకుండా లేఖల ద్వారా కానీ ఇమెయిల్ ద్వారా కానీ పంపచ్చు. మరి లేఖలు పంపించవలసిన మా చిరునామా వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ఆకాశవాణి సైఫాబాద్ హైదరాబాద్ 504. చిరునామా మరోసారి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ఆకాశవాణి సైఫాబాద్ హైదరాబాద్ 504. ఈమెయిల్ అడ్రస్ హెలో వివిధ భారతి హైదరాబాద్ @gmail.com. HELLO VIVIDHBHARATIHYD@gmail.com. ఈమెయిల్ చిరునామా మరోసారి HELLO VIVIDHBHARATIHYD@gmail.com. మరి లేఖలు పంపించవలసిన మా చిరునామా కూడా మరోసారి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ఆకాశవాణి సైఫాబాద్ హైదరాబాద్ 504. మీకు నచ్చిన పాటల కోసం ఇక నుంచి లేఖల ద్వారా లేదా ఈమెయిల్ ద్వారా ఆకాశవాణికి పంపించండి. జనరంజని శ్రోతలు కోరిన సినీ గీతాల కార్యక్రమం మరోసారి సరికొత్తగా మీ ముందుకు రాబోతోంది. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోల సమయం 2:39. శక్తిశీలి వింటున్నారు, నేను మీ రేడియో సఖి అనుపమ. మరి తరిణి పద్మనాభుని ఏం కనుక్కుంది ఒక స్టార్టప్ అని చెప్పి ఇందాక చెప్పాను కదా. 2025 తరిణి శాన్ఫ్రాన్సిస్కో, బెంగళూరు ఈ రెండు నగరాలను కలుపుకుంటూ ఒక స్టార్టప్ టెక్నాలజీని డెవలప్ చేసింది. దాని పేరే డిటెక్ట్ ఇఫ్ ఏఐ. దీనివల్ల మనకొచ్చే ఫోన్ కాల్స్ మనుషులే, అంటే నిజంగా మనవాళ్లే చేశారా మనకొచ్చిన ఫోన్ కాల్సేనా లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డీప్ ఫేక్ వాయిస్లా అన్నది తెలుస్తుంది. ఎలా తెలుసుకుంటాము? ఫోన్లన్నీ వచ్చేశాక నష్టాలన్నీ జరిగిపోయాక తెలుస్తుందా? చెప్తాను ఆ అమ్మాయి ఏం డెవలప్ చేసిందో.

నిజానికి ఫోన్ కాల్స్ ఫేక్ వా రియల్ వా అన్నది సాధారణంగా రికార్డింగ్ చేసుకుని తర్వాత తెలిపే పరికరాలు ఎన్నో ఉన్నాయి. కానీ అప్పటికి జరగాల్సిన నష్టం జరిగిపోతుంది కదా. మరి తరిని కనిపెట్టిన డిటెక్టివ్ ఏఐ ఎలా డిజైన్ చేసిందంటే, ఫోన్ కాల్ వచ్చి మనం మాట్లాడుతున్నప్పుడే ఇది ఫేక్ అన్నది తెలిసిపోతుంది. అమ్మయ్యా అని అనిపిస్తుంది కదా. ఇక సైబర్ నేరగాళ్లు కానీ ఏఐ కానీ ఎవరైనా సరే మనల్ని మోసం చేయలేరన్న దిలాస, ఒక ధైర్యం కూడా వచ్చేసింది. ఏమంటారు?

ఇప్పుడు తరిణి 5 పేటెంట్స్కి యజమాని. తన టీంలో 10 మంది సభ్యులున్నారు. బ్యాంకింగ్, ఆరోగ్య రంగం, కేవైసీ, టెలికాం, ఇలా వివిధ రంగాలలో తరిణి కనిపెట్టిన యాప్స్, టెక్నాలజీ వాడేటట్టుగా డిజైన్స్ సిద్ధమయ్యాయి. కొన్ని వాడకంలోకి కూడా వచ్చాయి.

శక్తిశీలి వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. ఈ రోజు మనం మాట్లాడుకున్నాం తరిణిని. తరిణి డిటెక్టివ్ ఏఐ అనే యాప్ని కనిపెట్టింది. దీనివల్ల ఎన్ని లాభాలు తెలుసుకున్నాం కదా. ముఖ్యంగా బ్యాంకింగ్, ఆరోగ్య రంగం, కేవైసీ, టెలికాం, ఇలా ఈ రంగాలలో చాలా ఉపయోగపడే యాప్ ఇది. ఏఐతో రూపొందించి మోసానికి వాడడానికి ఉపయోగిస్తున్నారా అన్నది ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే కదా. మరి ఇలాంటివి రూపొందించి మనకందించిన తరిణికి శుభాభినందనలు అంటోంది ఆకాశవాణి వివిధ భారతి. గుర్తుపెట్టుకోండి, ప్రతి ఫోన్ కాల్ నిజమైనదే కాకపోవచ్చు. కాస్త ఈ టెక్నాలజీని వాడుకుందాం, సైబర్ నేరగాళ్ల ఆటని కట్టిద్దాం, వారు వాడే ఏఐని ఢీకొట్టి సేఫ్గా ఉందాం.

శ్రోతలకి మరోసారి గుర్తు చేస్తున్నాను, ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈ రోజు సాయంత్రం 7:15 ఇల్లు వాకిలి కార్యక్రమంలో పాలీహౌజ్లో మల్చింగ్ పద్దతి అనే అంశం గురించి ఫలపరిశోధన స్థానం కాన్హా శాంతివనం నందిగామ అసిస్టెంట్ ప్రొఫెసర్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ డాక్టర్ పి తనూజ గారు రైతులు శ్రోతలు అడిగే ప్రశ్నలకు ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో సమాధానాలిస్తారు. మరి రైతులు శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్స్ 0400 ఎస్టీడీ కోడ్ జత చేసి 2324 08 5 2324 08 5 3 040 ఎస్టీడీ కోడ్ 2324 08 5 2 2324 08 5 3 ఇవి మా ఫోన్ నంబర్స్ ఈ రోజు సాయంత్రం 7:15 ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంలో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ఉంటుంది.

गुस्ताखी माँ गुस्ताखी।

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తమ ప్రభుత్వం 1000 రోజుల ప్రజా పరిపాలనను విజయవంతంగా పూర్తి చేసుకుందని ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. సంక్షేమం, అభివృద్ది, సామాజిక న్యాయమే ధ్యేయంగా రైతు రుణమాఫీ, మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణం, గృహజ్యోతి వంటి పథకాల ద్వారా ప్రజలకు నేరుగా లబ్ది చేకూర్చామని పేర్కొంది. తలసరి ఆదాయ పెంపుతో పాటు ఐటీ, వ్యవసాయ రంగాల్లో రాష్ట్రం గణనీయమైన పురోగతి సాధించిందని వెల్లడించింది. అగ్రిస్టాక్ ఆధారిత ఎరువుల పంపిణీ వ్యవస్థలో తొలి మైలురాయిని పూర్తి చేసినందుకు తెలంగాణకు 175 కోట్ల ప్రోత్సాహకాన్ని కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిందని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. కేంద్ర వ్యవసాయ శాఖ ఈరోజు జారీ చేసిన లేఖలో రాష్ట్రం నిర్దేశిత ప్రమాణాలు పూర్తి చేసిందని పేర్కొంది. డిజిటల్ వ్యవసాయంలో దేశంలోనే తెలంగాణ అగ్రగామిగా నిలుస్తోందని మంత్రి తుమ్మల అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలన పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ప్రజలకిచ్చిన హామీలను దశల వారీగా అమలు చేస్తున్నామని రాష్ట రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. అలాగే తెలంగాణలో ప్రభుత్వం 1000 రోజుల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రజలు, కాంగ్రెస్ శ్రేణులకు టీపీసీసీ అధ్యకులు మహేష్ కుమార్ గౌడ్ శుభాకాంక్షలు తెలిపారు. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ అల్పనా దుబే ఈరోజు తెలంగాణ సచివాలయంలో రాష్ట ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబును మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్టంలో మహిళల భద్రతపై ప్రభుత్వ తీరును బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీష్ రావు తీవ్రంగా ఆక్షేపించారు. గురుకులంలో చదివి నర్సుగా సేవలందిస్తున్న యువతి తుక్కుగూడలో దారుణ హత్యకు గురి కావడంపై ఆయన స్పందిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో శాంతి భద్రతలు క్షీణించాయని, ప్రజల ప్రాణాలకు రక్షణ కరువైందని ఆరోపించారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి బీసీ బాలికల గురుకుల పాఠశాలలో విద్యార్థినులు అస్వస్థతకు గురైన ఘటనపై తెలంగాణ మానవ హక్కుల కమిషన్ సుమోటోగా నమోదు చేసిన కేసును ముగించింది. డాక్టర్ జస్టిస్ షమీం అఖ్తర్ నేతృత్వంలోని కమిషన్ మంచిర్యాల కలెక్టర్ నివేదిక ఆధారంగా విద్యార్థినులు కోలుకుని డిశ్చార్జ్ అయినట్టు, ఆహార విషబాధ నిర్ధారణ కాలేదని పేర్కొంది. దుబాయ్లో ఈరోజు జరగనున్న మహిళల టీ20 ఆసియా కప్ గ్రూప్ బి క్రికెట్ మ్యాచ్లో బంగ్లాదేశ్ ఇండోనేషియాతో తలపడుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AERNews_HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి

హాయ్, చాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు మీ ఆర్జే కీర్తితో. ఆగస్టులోని లాస్ట్ డే ఇది, 31st ఆగస్ట్ కదా. ఇంకో బాధాకరమైన విషయం కూడా చెప్పాలి, వీక్లో ఫస్ట్ డే కూడా ఇదే. మండే అంటేనే ఒక బోరింగ్గా ఫీల్ అవుతూ అలా నెట్టుకొచ్చేస్తాం ఈవినింగ్ వరకు. అఫ్ కోర్స్ మరి ఈవినింగ్ ఎండింగ్ వచ్చేసింది, మనం ఈవినింగ్లో ఒక ఎంటర్ అయిపోయాం కాబట్టి అలా అలా కాస్త మండే అలవాటు పడిపోయింది. కానీ వీక్ స్టార్టింగ్లో డే అంటేనే కొంచెం బద్ధకంగా అనిపించడం మాత్రం చాలా చాలా కామన్. ఇది కాస్త క్రేజీగానే అనిపిస్తుంది, ప్రతి ఒక్క మనిషికి కామన్. సాటర్డే సండే ఇంట్లో ఉండి మండే అంటే కొంచెం బోరింగేగా మరి, రైట్? అందుకే కొందరు ఏమంటారంటే ఓపిక పట్టాలి అంటారు. ఏంటి ఓపిక పట్టడం? సీరియస్లీ, అది కూడా ఒక ఆర్ట్ అంట, నాకు ఈ మధ్య తెలిసింది. ఒక క్యాటర్పిల్లర్ బటర్ఫ్లై అయ్యే దశలో కాస్త టైం పడుతుంది, అప్పుడు అది ఓపిక పడుతుంది. ఒక లాబ్స్టర్ చిన్న స్టేజ్ నుండి పెద్దగా అంటే పెరిగే దశలో అది కూడా కాస్త ఓపిక పడుతుంది. నెక్స్ట్ మనకి జాబ్ లేని టైం నుండి కూడా మనం సేవింగ్స్ చేసేటువంటి స్థాయికి వెళ్ళాము అంటే అఫ్కోర్స్ మనం కూడా కాస్త కూస్తో ఓపిక పట్టినట్టే కదా, రైట్? సో మన దగ్గర ఉన్న ఆయుధం ఏమైనా ఉంది అంటే అది ఓపిక పట్టడమేనంట. ప్రతి ఒక్కరికి ఒక రోజు వస్తుందని జనరల్గా మనం మన ఫ్రెండ్స్తోనో లేకపోతే మన ఇంట్లో వాళ్ళతోనో అంటూ ఉంటాం కదా, అది కూడా బాగా ఓపిక పట్టిన వాళ్ళకే వస్తుందంట. ప్రతి ఒక్కరూ ఏదో ఒక రోజు ఇలా ఓపిక పట్టవలసిందే, వాళ్ళ వాళ్ళ కారణాలు బట్టి, వాళ్ళ లైఫ్ స్టైల్స్ని బట్టి, వాళ్ళు ఉండే సిచ్యువేషన్స్ని బట్టి. ఇంకో విషయం, మీరు ఓపిక పడతా అంటే నేను ఇంకొక పని కూడా చేస్తా, మీకు ఒక మంచి పాట వినిపిస్తా. ఆర్ యు రెడీ? రైట్, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందమలరించే సంపూర్ణ వినోదం. కృష్ణం వందే జగద్గురు సినిమాలో నుండి శ్రేయా ఘోషల్ అండ్ రాహుల్ సిప్లిగంజ్ పాడిన అద్భుతమైన పాట, ఎన్నిసార్లు విన్నా అస్సలు బోరే కొట్టని పాట. ఎంజాయ్ చేద్దాం మరి, స్టే ట్యూన్డ్.

0: ఉఫ్, ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్. ఓ కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా స్వచ్ఛంగా ఫ్రీ ఫ్లో వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్గతి సంగతి.
2: అలాగా నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: వావ్, జబర్దస్త్ పాట విన్నాం కదా. చాయ్తో హాయ్ కబుర్లు కార్యక్రమంలో ఉన్నాం మనం. ఒక చిన్న మూవీ అప్డేట్లోకి వెళ్ళిపోదాం మనం. బ్లాస్ట్ అనే ఒక సినిమా ఓటీటీలో ఇప్పుడు ట్రెండింగ్లో ఉందట. నిజం అంటే ఆల్రెడీ ఇది థియేటర్లో రిలీజ్ అయింది, కానీ థియేటర్లో ఓటీటీలో వచ్చినంతకంటే కాస్త తక్కువ రెస్పాన్స్ వచ్చింది. బట్ ఇన్ ఓటీటీ అలా ట్రెండింగ్లో దూసుకుపోతుంది. ఒక ఇది ఒక తమిళ్ మూవీ అండ్ అర్జున్ సర్జా యాక్ట్ చేసినటువంటి సినిమా అన్నమాట. ఒకే ఒక్కడు ఫేమ్ అండ్ అర్జున్ హీరో అర్జున్ గారి సినిమాలు అంటే మనందరికీ ఎంత ఫేవరెట్ ఆబ్వియస్లీ అందరికీ తెలిసిందే. ప్రీతి ముకుందన్ ఈ మూవీలో యాక్ట్ చేసింది. అయితే ఈ స్టోరీ కాస్త డిఫరెంట్, అంటే మనం రెగ్యులర్గా చూసేటువంటి స్టోరీస్, వీకెండ్ మనం ఎంజాయ్ చేసే ఎంటర్టైన్మెంట్ మూవీస్ అలా కాదు. ఒక మార్షల్ ఆర్ట్స్లో ప్రావీణ్యం ఉన్నటువంటి ఒక ఫ్యామిలీ, వాళ్ళకి ఒక ఇన్కరప్ట్ అయినటువంటి ప్రాబ్లం ఒక బ్యాంక్ నుండి వచ్చింది. దాన్ని వాళ్ళు ఎలా సాల్వ్ చేశారు, ఇదే స్టోరీ. ఫ్యామిలీ అంతా ఈ టాపిక్ పైన రన్ అవుతుంటుంది. అక్కడక్కడ మంచి ఫైట్స్ అవి ఇవి స్టోరీ అండ్ కాంబినేషన్ ఆఫ్ ఏమంటారు ఇది కాస్త అంటే లవ్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, అలాగే కాస్త సెంటిమెంట్ టచ్ కూడా ఉంటుంది. చూసారా, అసలు వర్డే నేను చెప్పలేకపోతున్నాను, ఆ ఫీల్లో ఉన్నాను. సో ప్రజెంట్ ఇది ఓటీటీలో చాలామంది చూసి ఎంజాయ్ చేస్తున్నారనమాట. సో ట్రెండింగ్లో నెంబర్ వన్ పొజిషన్లో ఉందంటే హ్యాపీగా మనం ఎంజాయ్ చేయగలిగేటువంటి సినిమానే. సో మీరు ఈ టైప్ ఆఫ్ మూవీస్ని ఎంజాయ్ చేస్తే హ్యావ్ ఎ లుక్. ఇంకా మాట్లాడుకుందాం మరొక మంచి పాట తర్వాత. స్టే ట్యూన్డ్, వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి అండ్ హేమచంద్ర అలాగే అనిత పాడినటువంటి మన మాస్ మహారాజా రవితేజ యాక్ట్ చేసినటువంటి సినిమాలోని ఒక పాట మీకోసం వినిపించేస్తున్నాను. ఎంజాయ్ సినిమా ధర్వు.

వండర్ఫుల్ పాట విన్నాం కదా. రైట్, రీసెంట్గా సోషల్ మీడియాలో ఒక క్రేజీ క్రేజీ పాట ఫుల్ హల్చల్ చేస్తుంది, అండ్ ఆల్మోస్ట్ మీరు అందరు కూడా ఆ పాట వినే ఉంటారు. అండ్ అదే పారడైజ్ సినిమాలోని ఒక మంచి స్పెషల్ సాంగ్, హీరో నాని అండ్ హీరోయిన్ కీర్తి సురేష్ ఇద్దరు యాక్ట్ చేసినటువంటి సినిమా, ఐ మీన్ పాట, ఇప్పుడు ఇది నిజంగానే వైబ్ తీసుకొస్తుంది కంప్లీట్ సోషల్ మీడియాలో. అంతేకాదు చక్కగా మ్యూజిక్ని, డాన్స్ని, ఆ వైబ్ని ఎంజాయ్ చేసేవాళ్ళు అయితే ఫుల్ టూ ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ ఆఫ్కోర్స్ మీరు కూడా చేసే ఉంటారు, అంటే మీలో నేను కూడా ఒకదాన్ని అనమాట. అయితే ఈ సినిమాకి, ఈ పాటకి, ఈ పాటకి సంబంధించిన స్టోరీ ఆర్ వాట్ ఎవర్, దాంతోపాటుగా మరొక ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ కూడా నేను మీకు చెప్పబోతున్నాను. ఇంతేనా అని మీకు అనిపించినా, అవును నిజమే అనిపించినా, మీరు కూడా అగ్రీ చేసే విషయమే, ఇందుకీ ఏంటి అంటారా, చెప్తా ఓ పాట వినిపించాక. స్టే ట్యూన్డ్. ఇప్పుడు మీకోసం దడా సినిమాలో నుండి కళ్యాణ్ అండ్ ఆండ్రియా పాడినటువంటి దివాళీ దీపాన్ని పాట వినిపించేస్తున్నా. స్టే ట్యూన్డ్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: చాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు. రైట్, సో సెలబ్రిటీస్ వేసుకునేటువంటి కాస్ట్యూమ్స్ అంటే మనందరికీ అఫ్ కోర్స్ క్రేజ్ ఉంటుంది, ఎందుకంటే మనం ఫ్యాన్స్ కదా. వాళ్ళు ఏ స్టెప్ చేసినా, ఎలా కనిపించినా మనకు నచ్చుతుంది, అండ్ దాని గురించి బోల్డ్ అంత హోంవర్క్ కూడా చేస్తాం కదా. రీసెంట్గా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నటువంటి సాంగ్ పారడైజ్ మూవీలో ఇందాక నేను చెప్పాను కదా, ఏషనాగుల కట్ట మీద సాంగ్ ఎంత ట్రెండింగ్ ఉందో అంతే ఈక్వల్గా ట్రెండ్ అవుతుంది హీరోయిన్ కీర్తి సురేష్ అండ్ తాను వేసుకున్న హాఫ్ సారీ కాంబినేషన్. వాహ్, ఆ స్పెషల్ సాంగ్ ఏంటి, ఆ సాంగ్ పైన ఆ హాఫ్ సారీ ఏంటి, ఆ పూలు ఏంటి, అసలు ట్రెడిషన్ ఏంటి, ఎంత క్యూట్గా ఉంది అని బోల్డ్ ఎంతమంది కామెంట్స్ చేస్తుంటే, మరికొందరు మాత్రం ఆ సేమ్ డ్రెస్ని వీళ్ళు కూడా స్టైలింగ్ చేయాలి అనేటువంటి ప్లాన్ వేసేసుకొని మరి వీడియోస్ చేసేస్తున్నారు. సీరియస్లీ, ఇంకా చెప్పాలి అని అంటే ఇది ఇప్పుడు ప్రజెంట్ టాక్ ఆఫ్ ది టౌన్గా కూడా ఉంది. మీరు కూడా అలాగే ప్లాన్ ఏమైనా చేస్తుంటే డూ లెట్ మీ నో 0402324082. నచ్చిన పనిని అప్పటికప్పుడు చేసేయడం అనేది గ్రేట్ థింగే. అయితే ఈ ట్రెండ్ మాత్రం గత 2 డేస్ నుండి ఒక ఫీవర్లా పట్టేసుకుంది అందరికీ, అండ్ ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తూ ఈగర్గా ప్లాన్ చేసేవాళ్ళు కూడా బోల్డ్ మంది ఉన్నారనమాట. సో కీర్తి సురేష్ కాస్ట్యూమ్ అంత నచ్చేసింది ఆ పాట చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా, అండ్ ఈక్వల్గా పాట ట్రెండ్ అయ్యింది, అండ్ హీరో హీరోయిన్స్ ట్రెండ్ అయ్యారు, సాంగ్ ట్రెండ్ అయింది, అండ్ లిరిసిస్ట్ కాసల శ్యామ్ గారు కూడా భలే ట్రెండ్ అయిపోయారు, అండ్ ఫైనల్లీ ద కాస్ట్యూమ్, ఇది సంగతి. రైట్, ఇంకా మాట్లాడుకుందామా ఒక మంచి పాట వినేశాక? స్టే ట్యూన్డ్. నరేష్ అయ్యర్, మనీషా పాడినటువంటి వండర్ఫుల్ పాట నేను లోకల్ సినిమాలో నుండి అరెరే ఎక్కడ ఎక్కడ అనే పాట మీకోసం వినిపించేస్తున్నాను. స్టే ట్యూన్డ్.

0: మూడు కాలేజీలలో.
1: డోంట్ వరీ,
0: ఫీజ్ చూడు.
2: ఎలా ఉన్నారు?
3: ఏంటి విషయం?
1: ఫీజ్ కోసం టెన్షన్?
3: రాహుల్ కి బ్యాంక్ అకౌంట్ ఉందిగా, సమస్య తీరినట్లే. బ్యాంక్ ద్వారా అవసరానికి సరిపడా స్టూడెంట్ ఎడ్యుకేషన్ లోన్ సులభంగా దొరుకుతుంది. అదీను 4 లక్షల వరకు తాకట్టు లేకుండా. అదెక్కడ? అదే స్వీట్.
4: ఆర్బీఐ అంటుంది,
5: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.

చాయ్తో హాయ్ కబుర్లు కార్యక్రమంలో ఉన్నాం మనం. శ్రీ విష్ణు మూవీస్ అంటే మనందరం చాలా ఎగ్జైటింగ్గా వెయిట్ చేస్తాం కదా. అఫ్కోర్స్ ఆ స్క్రీన్ ప్లే కానీ తన యాక్టింగ్ అండ్ తన స్టోరీ సెలెక్షన్ కాస్త డిఫరెంట్గా ఉంటుంది. అండ్ డైలాగ్ డెలివరీస్ వాట్ నాట్, అసలు వేరే హీరోతో కంపేర్ కూడా చేయలేము మనం. మరి ఇలా ఉంటాడు ఇలా చేస్తాడు అని అనలేం. ఈవెన్ ఎవ్రీ స్టార్ హ్యాస్ దేర్ యూనిక్ టాలెంట్, కానీ శ్రీ విష్ణు కాస్త డిఫరెంట్గా అనిపిస్తారన్నమాట. అందుకే మేజర్ రోల్ ప్లే చేస్తాయి తన సినిమాలోని స్టోరీస్ కానీ, లేకపోతే ఏమంటారు పిక్చరైజేషన్ కానీ వాట్ ఎవర్ ఏదైనా. అయితే ఇప్పుడు ప్రజెంట్ చెప్పే న్యూస్ ఏంటంటే ప్రొడక్షన్ నెంబర్ 39 అనేటువంటి టైటిల్తో ఒక సినిమా రాబోతుంది మరి కొద్ది రోజుల్లో. అయితే ఈ సినిమాకి సంబంధించినటువంటి అప్డేట్స్ తెలియాలంటే మాత్రం కొద్ది రోజులు ఖచ్చితంగా వెయిట్ చేయాల్సిందే. సన్నీ సంజయ్ డైరెక్ట్ చేసేటువంటి ఈ మూవీ సితారా ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పైన రిలీజ్ అవుతుంది. అలాగే హారిక సూర్యదేవరా ప్రొడ్యూస్ చేస్తున్నారు ఈ సినిమా. అయితే ఈ సినిమాకి సంబంధించినటువంటి ఒక గ్లిమ్స్ అనుకోండి, లేకపోతే ఏమంటారు సినిమా ట్రైలర్ అనుకోండి, వాటెవర్. సో అందులో అది సోషల్ మీడియాలో రిలీజ్ అయిన తర్వాత మాత్రం అందరికీ బాగా కనెక్ట్ అవ్వడానికి రీజన్ ఏంటంటే ఇది మన కథ అంటూ స్టార్ట్ అవుతుంది. అంతేకాదు చిన్నప్పుడు మనకు ఉండేటువంటి అలవాట్లు, ఆలోచనలు, విధానాలు, అలాగే మన ఫ్యామిలీ వల్ల మనం ఎంత కాంప్రమైజ్ అవుతాము, మనకు నచ్చిన లైఫ్ మనకు ఉంటుందా, ఆర్ మనం ఏమైనా సాక్రిఫైసెస్ చేస్తామా, అండ్ ఫైనలీ మనం ఏం గెయిన్ చేస్తున్నాం అండ్ ఎలా లైఫ్ని లీడ్ చేస్తున్నాం లాంటి విషయాలన్నీ కూడా ఆ ఒక్క ట్రైలర్లో అంత ఈజీగా చూపించారన్నమాట. ఇది చాలామందికి కనెక్ట్ అయింది, ఎంతో నచ్చింది. సో ఇలా ఎప్పటికప్పుడు సినిమా ప్రమోషన్లో కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకునేటువంటి హీరోల్లో మన శ్రీ విష్ణు కూడా ఉంటారు. అండ్ లెట్స్ ఈ సినిమాకి సంబంధించినటువంటి మరిన్ని అప్డేట్స్ మరి కొద్ది రోజుల్లో తెలుసుకుందాం. అండ్ బిఫోర్ దాట్ ఒక మంచి పాట విందామా? స్టే ట్యూన్డ్. మీకోసం రంజిత్ దివ్య పాడినటువంటి జబర్దస్త్ పాట వినిపించేస్తున్నాను దూకుడు సినిమాలో నుండి. స్టే ట్యూన్డ్.

0: అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, MD మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989855102కి లేదా హైదరాబాద్ water.gov.in సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు అందుబాటులో ఉంటుంది.
1: ఇదండి ఇవాల్టి చాయ్తో హాయ్ కబుర్లు. ఇంకా మాట్లాడుకుందాం మరొక మంచి పాట తరువాత. స్టే ట్యూన్డ్.
2: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అప్పు

పూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెట్స్ పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.

0: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్ పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.
1: తర్వాత మనం వినబోయే పాట సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాలో నుండి డిఎస్పి అలాగే శ్రవణ్ భార్గవి పాడినటువంటి ఈ వండర్ఫుల్ సూపర్ మంచి సాంగ్. స్టే ట్యూన్డ్.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. సమయం 5:50 కావస్తుంది. కాసేపట్లో ఉర్దూలో ప్రాంతీయ వార్తలు వింటారు.

ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్, వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 6:10. ఇప్పుడు తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు.
2: నాకు తెలుసమ్మా, ఖర్చు పెట్టే వయసు ఇదే మరి, రైట్?
3: సేవింగ్ కి కూడా ఇదే వయసు.
4: నాకు తెలుసు నాన్న, పొదుపు చేయండి, సరైన చోట పెట్టుబడి పెట్టండి, పెట్టుబడి డబ్బుపై వడ్డీ వస్తుంది, దాన్ని మళ్ళీ పెట్టుబడి పెట్టడం వల్ల వడ్డీ వస్తూనే ఉంటుంది.
2: నాకు తెలుసు కదా,
4: ఆర్బీఐ అంటుంది
5: చేయండి, సరైన ఆరంభం అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. మూసీలో 150,000 క్యూసెక్కుల వరద వచ్చినా తట్టుకునేలా నిర్మించిన హైదరాబాద్లోని మూసారంబాగ్ హైలెవెల్ బ్రిడ్జిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. అగ్రిస్టాక్ ఆధారిత ఎరువుల పంపిణీ వ్యవస్థలో తొలి మైలురాయిని పూర్తి చేసినందుకు తెలంగాణకు 175 కోట్ల రూపాయల ప్రోత్సాహకాన్ని కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రాష్టంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఫెర్టిలిటీ ఐవీఎఫ్ సేవలను విస్తరించాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ అధికారులను ఆదేశించారు. మహబూబ్నగర్ జిల్లా పర్యటనలో ఉన్న కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఈరోజు మహబూబ్నగర్ రైల్వే స్టేషన్లో జరుగుతున్న ఆధునీకరణ పనులను స్థానిక ఎంపీ డికే అరుణతో కలిసి పరిశీలించారు. హైదరాబాద్లోని మూసారంబాగ్ హైలెవెల్ బ్రిడ్జిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొద్దిసేపటి క్రితం ప్రారంభించారు. 52 కోట్ల రూపాయలతో నిర్మించిన ఈ వంతెన మూసీలో 150,000 క్యూసెక్కుల వరద వచ్చినా ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా ఉండేలా రూపొందించారు. దీంతో అంబర్పేట మూసారంబాగ్ మధ్య రాకపోకలు మరింత మెరుగుపడనున్నాయి. అనంతరం అంబర్పేటలో జరుగుతున్న బహిరంగ సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు.
1: కొంచెం వర్షం వస్తే చాలు, అంబర్పేట బ్రిడ్జ్ ఈడ ముసరంబాగు పోవాలంటే బ్రిడ్జ్ మీద నుంచి నీళ్లు పోతుండే. మీరందరూ సజీవ సాక్షి. ఇక్కడ నుంచి అవతలికి దాటనికే పోయి చాలా మంది కొట్టుకొని పోయి ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు ఉన్నాయి. ఇవాళ మనం ఇదే అంబర్పేటలో 10 ఎకరాల కూర్చున్న దానికి కూతవేటు దూరంలో ఈ రోజు 10 ఎకరాల పేదలకు ఇందిరమ్మ ఇల్లు కట్టించాలని ఇక్కడనే డ్రా తీసి ఈ రోజు పేదల కష్టాలు తెలుసుకుని పేదలకు ఇల్లు కట్టించాలని ఇవాళ మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నాయి. ముసరం బ్రిడ్జ్ కట్టడమే కాదు, పేదలకు ఇల్లు కట్టాలని ఈ ప్రాంతంలో ప్రభుత్వ కార్యాలయాలను ఈ రోజు మనం ఏర్పాటు చేయాలని కంకణం కట్టుకున్నాం.
0: అగ్రిస్టాక్ ఆధారిత ఎరువుల పంపిణీ వ్యవస్థలో తొలి మైలురాయిని పూర్తి చేసినందుకు తెలంగాణకు 175 కోట్ల రూపాయల ప్రోత్సాహకాన్ని కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. కేంద్ర వ్యవసాయ శాఖ ఈరోజు జారీ చేసిన లేఖలో రాష్ట్రం నిర్దేశిత ప్రమాణాలు పూర్తి చేసిందని పేర్కొంది. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఫెర్టిలిటీ ఐవీఎఫ్ సేవలను విస్తరించాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ అధికారులను ఆదేశించారు. సచివాలయంలో సమీక్ష నిర్వహించిన మంత్రి గాంధీ పేట్ల బుర్జు ఐవీఎఫ్ సెంటర్లలో ఇప్పటివరకు 39,802 మందికి సేవలు అందించినట్టు తెలుసుకున్నారు. మహబూబ్నగర్ జిల్లా పర్యటనలో ఉన్న కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఈరోజు మహబూబ్నగర్ రైల్వే స్టేషన్లో జరుగుతున్న ఆధునీకరణ పనులను స్థానిక ఎంపీ డికే అరుణ్తో కలిసి పరిశీలించారు. ఈరోజు ఉదయం జోగులాంబ గద్వాల రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులను కూడా కేంద్ర మంత్రి పరిశీలించారు. కరీంనగర్ను తెలుగు రాష్ట్రాల్లోనే ఆదర్శవంతమైన నగరంగా తీర్చిదిద్దబోతున్నట్టు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు. 45వ డివిజన్ మంకమ్మ తోటలో 70 లక్షల రూపాయల యుఐడిఎఫ్ నిధుల అంచనా వ్యయంతో డ్రెయిన్ పైప్లైన్, సీసీ రోడ్డు పనులకు కేంద్ర మంత్రి శంకుస్థాపన చేశారు. తెలంగాణ పోస్టల్ సర్కిల్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 1 నుంచి 3వ తేదీ వరకు హైదరాబాద్లో 2వ అఖిల భారత పోస్టల్ ఫార్మా బ్యాడ్మింటన్ పారా టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్ నిర్వహించనున్నట్టు తెలంగాణ సర్కిల్ చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ డిఎస్వీఆర్ మూర్తి తెలిపారు.
2: 11 సర్కిల్స్ నుంచి 60 పార్టిసిపెంట్స్ వస్తున్నారు. సెప్టెంబర్ 1 నుంచి సెప్టెంబర్ 3, సెప్టెంబర్ 1 మెయిన్ ఈవెంట్ విల్ బి ఇనాగరేటెడ్ బై ఆనరబుల్ ఎంపీ ఫ్రమ్ చెవేళ్ల శ్రీకొండ విశ్వేశ్వరరెడ్డి గారు. డిపార్ట్మెంట్ చేపట్టే వెల్ఫేర్ కార్యక్రమాల్లో భాగంగా ఈ పారా ఈవెంట్స్ లాస్ట్ ఇయర్ నుంచే స్టార్ట్ అయ్యాయి. ప్రీవియస్ ఇయర్ ఛత్తీస్గఢ్ లో ఇవి జరిగాయి, పారా టేబుల్ టెన్నిస్ అండ్ పారా బ్యాడ్మింటన్ ఈవెంట్. రెండో అవకాశం తెలంగాణ సర్కిల్ కి దక్కింది.
0: దేశంలో ఇప్పటికే 300 గిగావాట్లకు పైగా శిలాజరహిత విద్యుత్ సామర్థ్యం సాధించామని, 2030 నాటికి 500 గిగావాట్ల లక్ష్యంగా పనిచేస్తున్నామని ఎంఎన్ఆర్ఈ జాయింట్ సెక్రటరీ అనుపమ్ కుమార్ తెలిపారు. హైదరాబాద్లోని తాజ్ డెక్కన్లో జరిగిన బీఆర్ఈ సమ్మిట్ 2026 రోడ్ షోలో ఆయన మాట్లాడుతూ, తెలంగాణ ఇప్పటికే 8 గిగావాట్లకు పైగా పునరుత్పాదక ఇంధన సామర్థ్యంతో ముందంజలో ఉందన్నారు. నవంబర్ 2 నుంచి 5వ తేదీ వరకు ఢిల్లీలో జరగనున్న భారత్ ఆర్ఈ సమ్మిట్ ఎక్స్పోకు ముందస్తు ప్రచారంగా ఈ రోడ్ షో నిర్వహించారు. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ అల్పనా దుబే, రాష్ట ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబును ఈరోజు మర్యాదపూర్వకంగా కలిశారు. కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలన పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ప్రజలకిచ్చిన హామీలను దశల వారీగా అమలు చేస్తున్నామని రాష్ట రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఒకవైపు అభివృద్ది, మరోవైపు సంక్షేమ పథకాలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజాపాలన, ఇందిరమ్మ రాజ్యం 1000 రోజులు పూర్తి చేసుకోవడం సంతోషమని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. వేములవాడలో జరిగిన పలు అభివృద్ది కార్యక్రమాల్లో మాట్లాడుతూ ఆయన,
3: మనం ఇచ్చినాక రేషన్ కార్డు ఇచ్చినాం, వారికి సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం మొదలు పెట్టి 3500 ఇండ్లు మొదటి దశలో, 2000 ఇండ్లు రెండో దశలో ఇచ్చుకొని పేదలకు సొంతింటి కల నిజం చేస్తున్నటువంటి 1000 రోజుల ప్రభుత్వం.
0: రాష్ట్రంలో మహిళల భద్రతపై ప్రభుత్వ తీరును బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీష్ రావు తీవ్రంగా ఆక్షేపించారు. గురుకులంలో చదివి నర్సుగా సేవలందిస్తున్న యువతి తుక్కుగూడలో దారుణ హత్యకు గురి కావడంపై ఆయన స్పందిస్తూ, హత్యానంతరం అత్యాచారం జరిగినట్టు వార్తలు రావడం ఆందోళనకరమన్నారు. తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ టాస్ ఎస్ఎస్సీ ఇంటర్మీడియట్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తు గడువును పొడిగించింది. 2026-27 విద్యా సంవత్సరానికి నిర్దేశిత ఫీజుతో ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణను సెప్టెంబర్ 1 నుంచి 15వ తేదీ వరకు పొడిగిస్తున్నట్టు టీఓఎస్ఎస్ డైరెక్టర్ కె లింగయ్య తెలిపారు. గణేష్ ఉత్సవాలు 2026 సన్నాహాలపై జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో సమన్వయ సమావేశం జరిగింది. భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ప్రతినిధులు, హైదరాబాద్ నగర పోలీసులు, జలమండలి, హెచ్ఎండిఏ, హైడ్రా, విద్యుత్ శాఖలతో పాటు పలు విభాగాల అధికారులతో జీహెచ్ఎంసీ కమిషనర్ ఈ సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వచ్చే 3 రోజుల పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలిపింది. శాసన మండలి కమిటీల ప్రారంభ సమావేశం ఈరోజు శాసన పరిషత్ సమావేశ మందిరంలో జరిగింది. చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్ పాల్గొన్న ఈ భేటీలో అంచనాల కమిటీ, వన్యప్రాణులు, పర్యావరణ కమిటీ, సౌకర్యాల కమిటీ, గ్రంథాలయ కమిటీ చైర్మన్లు సభ్యులకు స్వాగతం పలికారు. యాదాద్రి భువనగిరి జిల్లా వంగపల్లిలో ఏర్పాటు చేసిన పర్మనెంట్ బస్టాప్ను ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల అవసరాలు, సమస్యలను పరిష్కరించడమే తమ ప్రధాన బాధ్యత అన్నారు. రాష్ట వ్యాప్తంగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలని ఆసిఫాబాద్ జిల్లా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల చైర్మన్ సంఘం అధ్యకులు ఆసిఫ్ బిన్ అహ్మద్ డిమాండ్ చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వింటారు.
4: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 6:20. ఇప్పుడు లేటెస్ట్ సాంగ్స్ విందాం. మరి మొట్టమొదటిగా మీకోసం నేను వినిపించేటువంటి పాట ఉదిత్ నారాయణ్ అలాగే శ్వేత మోహన్ పాడినటువంటి వండర్ఫుల్ పాట, మన శివశంకర వరప్రసాద్ సినిమాలో నుండి మీసాల పిల్ల. స్టే ట్యూన్డ్.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

వండర్ఫుల్ పాటలు వింటూ ఉన్నాము. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం స్టూడియో క్లాక్ లో 6:30 కావస్తోంది. అండ్ మీరు అందరూ ఎంజాయ్ చేస్తున్నారు కదా? ఎస్, లేటెస్ట్ డ్రైవ్ టైమ్ హిట్స్ అలా ట్రావెలింగ్ చేస్తూ చక్కటి పాటలు వినడం, అండ్ దాట్స్ టూ ఇన్ ద రెయినీ సీజన్. ఆహా, ఇది కదా హ్యాపీనెస్ అంటే, ఇది కదా వైబ్ అంటే చాలా మంది ఇలా ఫీల్ అవుతారు. అండ్ కొంతమందికి సెలెక్షన్ ఆఫ్ సాంగ్స్ ఉంటాయి, కొంతమంది వచ్చిన సాంగ్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అండ్ నేను చక్క మీరు ఆ సెకండ్ కేటగిరీ అంటే మీరు ఆకాశవాణికి ట్యూన్ చేసి ఉంటే దేర్ యు ఆర్, మీరు ఎంజాయ్ చేసేది 100% నిజం అని అంటాను నేను. రామ్ మిర్యాల పాడిన వండర్ఫుల్ పాట విన్నారు ఛాంపియన్ సినిమాలో నుండి. అండ్ నెక్స్ట్ మీకోసం వినిపించబోతున్నాను శిల్పారావు పాడినటువంటి వండర్ఫుల్ పాట దేవరా చిత్రంలో నుంచి చుట్టమల్లే. ఎంజాయ్ చేద్దాం మరి, స్టే ట్యూన్డ్.

0: వండర్ఫుల్ పాట విన్నాం కదా దేవరా సినిమాలో నుండి. అండ్ నెక్స్ట్ రామ్ మిర్యాల పాడిన ఇంకొక పాట మనం వినబోతున్నాం, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలో నుండి గిరి గిరి అనేటువంటి పాట. మరి రెడీగా ఉన్నారా? లెట్స్ ఎంజాయ్. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.
1: తుంతడి, ద్వారపొడి, రారడి, గొల్లపొడి, దూంతడి, ద్వారపొడి, రారడి, గొల్లపొడి, కత్తిపొడి, కారంపొడి, కిందపడి, మీదపడి, చీరపన, ఎదురుదడి, అదిరపన, అరికపొడి.

0: నెక్స్ట్ గుంటూరు కారం సినిమాలో నుండి సాహితీ చాగంటి శ్రీకృష్ణ పాడినకు వండర్ఫుల్ పాట మీకోసం వెయిట్ చేసేస్తుంది. కుర్చీని మడత పెట్టి స్టే ట్యూన్డ్.
1: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 6:40. ఇప్పుడు లమ్హే ప్రాయోజిత కార్యక్రమాన్ని వింటారు.

హలో నమస్తే ఆదాబ్ మై డియర్ ఫ్రెండ్స్, యు ఆర్ లిస్నింగ్ టు వెన్నెలా అండ్ ఐఎమ్ యువర్ ఆర్జే చేతన్. పొద్దున లేవగానే సోషల్ మీడియా చూస్తున్నారా? అయితే అనర్థాలేనట. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు సోషల్ మీడియాతో కాలక్షేపం చేస్తుంటారు చాలామంది. మనలో చాలామంది కనీసం ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అయినా ఉపయోగిస్తాం. అయితే సోషల్ మీడియాతో ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో అన్ని దుష్ప్రభావాలు కూడా ఉన్నాయని గుర్తుంచుకోవాలి. వీటి ద్వారా స్నేహితులు బంధువులతో టచ్లో ఉండటం వినోదభరితంగా ఉంటుంది, కానీ ఇది మన ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చేస్తుంది. మన రోజువారి జీవితంపై ఎంతగానో ప్రభావం చూపుతుంది. సోషల్ మీడియా మనపై ప్రత్యక్షంగా పరోక్షంగా ఎటువంటి ప్రభావం చూపుతుందో తెలుసుకుందాం ఈ వెనెలా ప్రోగ్రాంలో మీ ఆర్జే చేతంతో. మనలో చాలామందికి ఉదయం లేవగానే ఫోన్ చూడటం అలవాటు, రాత్రంతా దానితోనే జాగరణ చేస్తారు. పొద్దున లేవగానే ఫోన్లో ఇంటర్నెట్ ఆన్ చేసే సామాజిక మాధ్యమాల్లో దూసుకెళ్తారు. సోషల్ మీడియా అడిక్షన్, ఎస్. ఉరుకుల పరిగెత్త జీవితంలో మన లైఫ్ స్టైల్స్ అక్రమంగా లేదన్నది బహిరంగ రహస్యమే. అయితే సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇది ఇంకా అధ్వానంగా తయారైంది. ఎవరవునన్నా కాదన్నా స్మార్ట్ ఫోన్ మనకు తోడు నీడ అయిపోయింది. జేబులో పెన్ను లేని వ్యక్తినైనా చూడొచ్చేమో, జేబులో డబ్బు లేని వ్యక్తినైనా చూడొచ్చేమో, కానీ స్మార్ట్ ఫోన్ లేని వ్యక్తిని ఏ సెర్చ్ ఇంజిన్లో వెతికినా గానీ మనకు దొరకడట. 4G పుణ్యమా అని రోజుకి 2 GB దాకా వస్తుండటంతో కుర్రాళ్ళు ఫోన్కి అంకితమవుతున్నారు. ఉదయం లేచింది మొదలు రాత్రి మళ్లీ బెడ్ మీదకి వెళ్లేదాకా ఫోన్తోనే కాలక్షేపం. మీకు ఒక మంచి చిన్న ఇన్సిడెంట్ చెప్తారండి. ఒక CEO ఇటీవలే ట్విట్టర్లో ఒక పోల్ పెట్టాడు, పొద్దున లేవగానే ఎంతమంది సోషల్ మీడియా చెక్ చేసుకుంటారని. ఆయన పోల్ లింక్ షేర్ చేశారు. దీనిలో 57.9% మంది నెటిజన్స్ తాము లేవగానే బెడ్ కూడా దిగకుండానే సోషల్ మీడియా చూస్తామని చెప్పారు. మధ్యాహ్నం దాకా చూడమని 15.9% మంది అన్నారు. రోజంతా చూస్తామని 26.2% మంది తెలిపారు. దీనిపై ఆ CEO స్పందిస్తూ, ఉదయం లేవగానే పనులన్నీ మానేసి సోషల్ మీడియాలో ఉండే వారందరూ ఆ అలవాటును మానుకోవాలని సూచించారు. సోషల్ మీడియాకు బదులు మైండ్ను రిఫ్రెష్ చేసుకోవాలని, అందుకు గాను ధ్యానం వ్యాయామం వంటివి చేయాలని తెలిపారు. ఇప్పటి వరకు చాలా మంది అధ్యయనవేత్తలు కూడా ఈ విషయంపై హెచ్చరించిన విషయం తెలిసిందే. ఉదయం లేవగానే సోషల్ మీడియాను చూడకుండా మునిగిపోయేదేం లేదని, ముందుగా వ్యాయామం, ధ్యానం, ఇతర విశ్రాంతి మార్గాలను ఎంచుకొని తీరిగ్గా దాన్ని చూసుకోవాలని సూచించారు. అలా అయితే మీ రోజును పాజిటివ్గా స్టార్ట్ చేస్తారని, సోషల్ మీడియా భావోద్వేగాలతో ముడిపడి ఉంటుందని, అందులో మీకు ఏదైనా నచ్చింది కనిపిస్తే దానిని జీర్ణించుకోక మానసిక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. సోషల్ మీడియా మన మానసిక ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది, అవేంటో పరిశీలిద్దాం ఈ వెన్నెలా ప్రోగ్రాంలో మీ ఆర్జే చేతంతో. మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522739. నంబర్ మరోసారి 0951522709. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. I repeat, feedbackamc1@gmail.com. సోషల్ మీడియాలో ఉన్న అతి పెద్ద సమస్య ఏంటంటే డేటా దుర్వినియోగం, వేధింపులు. సైబర్ నేరగాళ్లు యూజర్ అకౌంట్స్ నుంచి డేటా సేకరించి వేధింపులు, బెదిరింపులకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా మహిళల విషయంలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. కొంతమంది కేటగాళ్లు సోషల్ మీడియా ద్వారా యువతులతో పరిచయం పెంచుకుని తర్వాత వారిని వేధిస్తున్నారు. మరికొందరు డబ్బులు కాజేస్తున్నారు. ఆందోళన, ఒంటరితనం, సోషల్ మీడియాతో ప్రపంచంతో కనెక్ట్ అయ్యే అవకాశం ఉన్నప్పటికీ దీనితో నష్టాలు కూడా ఉన్నాయి. ఇది మీలో ఆందోళన, ఒంటరితనం భావాలను రేకెత్తిస్తుంది. మీ డేటాకు భద్రత ఉంటుందా లేదా అనే దానిపై ఎక్కువ ఆందోళన చెందుతూ ఉంటారు. మరోవైపు ఎక్కువ సమయం సోషల్ మీడియాలో గడపడం మూలాన ఇతరులతో ప్రత్యక్షంగా సంబంధాలు ఏర్పరచుకోలేరు. ఇది భవిష్యత్తులో మీ ఒంటరితనానికి దారితీస్తుంది. డియర్ ఫ్రెండ్స్, సోషల్ మీడియా ఇంతగా విస్తరిస్తుంది అంటే దానికి కారణం ఏమిటి అంటే, COVID-19 తర్వాత అందరు ఇంటికే పరిమితం కావడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితి. సడన్గా ఒక్కసారి బోర్డం అనేది తెలిసింది. 24 గంటలు ఇల్లు కదలకుండా కూర్చోవాలి అంటే ఏం చెయ్యాలి? అప్పటి వరకు వాళ్ళు బిజీగా ఉన్న లైఫ్ స్టైల్, పిల్లలు స్కూల్స్ కాలేజెస్కి వెళ్ళడము, ఇంట్లో వాళ్ళు ఎంప్లాయీస్ అయితే ఆఫీస్కి పరిగెత్తడము, హౌస్ వైఫ్కి వీళ్ళందరినీ చూసుకొని ఇంటి పని చేసే లోపల అయిపోయేది. ఇప్పుడు అవన్నీ ఏం లేకుండా ఒక్కసారిగా ఆగిపోయింది ప్రపంచం. అప్పుడు ఎంత పని చేసినా కానీ ఇంకా టైం ఉండేది. ఇంకా ఏం చేయాలి అని ప్రతి ఒక్కరూ స్లోగా ఫస్ట్ 2 డేస్, 3 డేస్ బాగానే ఉన్నారు.
స్లోలీ దే గాట్ ఇన్ టు సోషల్ మీడియా. ఆ తర్వాత ఆన్లైన్ క్లాసెస్ ప్రారంభం అవ్వడంతో ఆన్లైన్ వర్క్ అయిపోయింది. వర్క్ ఫ్రమ్ హోమ్తో ఇక అందరూ ల్యాప్టాప్లకి ఫోన్లకి పరిమితమయ్యి ఒకదాని వెంట ఒక సైట్లు చూసుకోవడము, గ్యాప్ వచ్చిందంటే వాళ్ళ నెట్వర్కింగ్ సైట్స్, వాళ్ళ అకౌంట్స్ చెక్ చేసుకోవడము, నోటిఫికేషన్స్ చెక్ చేసుకోవడంతో స్టార్ట్ అయింది. ఇక రీల్స్ మొదలయ్యాయి, చిన్న చిన్న ఫన్నీ

0: క్లిప్స్ మొదలయ్యి అలా అలా ఫ్రెండ్స్తో చాటింగ్ చేయడము, కామెడీ జోక్స్ ఇవి ఇవి అయిపోయి ఇప్పుడు ఏకంగా అదొక అడిక్షన్లోకి దిగిపోయారు. చాలా మంది అయితే పేరెంట్స్ కరెక్ట్గా ఉన్నవాళ్ళు వాళ్ళ పిల్లల్ని ఏదో క్రియేటివ్ దాంట్లో పెట్టారు. ఫర్ ఎగ్జాంపుల్ డాన్స్ అని, మ్యూజిక్ అని, ఆర్ట్ లెసన్స్, స్కల్ప్టింగ్, రైటింగ్ ఇలా ఏదో నేర్పించారు. అది ఎంతకాలం నేర్పుతారు? మళ్ళీ పేరెంట్స్ ఎలాగో బిజీ కావాలి, మళ్ళీ పిల్లలు మొదటి దశకే వచ్చారు. ఈ సోషల్ మీడియా ఎఫెక్ట్ ఎలా ఉంటుందంటే, ఒక ఫ్రెండ్ ఎవరైనా కానీ ఒక పోస్ట్ పెడితే దాన్ని మంచి ఫిల్టర్స్ యూజ్ చేసి ఇలా పెడుతూ ఉంటారు. ఇతరులు చూసేవారికి ఐదర్ జెలసీ అన్నా కనబడుతుంది, లేకపోతే వాళ్ళ సెల్ఫ్ ఎస్టీమ్ అన్నా దెబ్బతింటుంది. ఎక్కడికో టూర్కి వెళ్ళాము, ఏదో ఏదో మంచి ఇంటర్నేషనల్ డెస్టినేషన్ అని, లేకపోతే వాళ్ళ ఇంట్లో వండుకున్నవి ఏదో ఒకటి, వాటిని మంచి పర్ఫెక్ట్ పిక్చర్ ఒకటి తీసి పెడుతూ ఉంటారు. సో దేర్ ఆర్ టూ రియాక్షన్స్ విచ్ కమ్ అవుట్ ఆఫ్ లుకింగ్ అట్ దీస్ పిక్చర్స్. ఐదర్ జెలసీ వస్తుంది ఆ పిక్చర్స్, లేదా మేమెందుకు ఇలా చేయలేకపోతున్నాం అనేది వస్తుంది. మెచ్యూర్డ్ పీపుల్కి ఈ అవేర్నెస్ ఉంటుంది, కానీ యంగ్స్టర్స్కి ఏంటంటే పోల్చుకోలేకపోతారు, తొందరగా ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. మేమెందుకు అలా ఉండొద్దు అని దే ఆల్సో స్టార్టెడ్ పోస్టింగ్ పిక్స్, దే ఆల్సో స్టార్టెడ్ మేకింగ్ రీల్స్, దే ఆల్సో స్టార్టెడ్ కంపీటింగ్ విత్ అదర్ పర్సన్ హూ ఈజ్ అ ఫేక్. అంతేకాకుండా ఫేక్ అకౌంట్స్ కూడా మరీ మరీ మరీ ఎక్కువైపోయాయి. ఒక అధ్యయనం ప్రకారము ఫేక్ అకౌంట్స్ ప్రతి ఒక్కరికి ఏదో ఒక టైంలో ఉన్నాయని వెల్లడైందండి. దట్ మీన్స్ ఎవ్రీబడి ఈజ్ మెయింటైనింగ్ అండ్ ఆల్టర్నేట్ ఆర్ అ ఫేక్ అకౌంట్ అనేది తెలిసింది. ఏమిటి అంటే, మన జీవితంలో కోల్పోయింది మన ఫేక్ అకౌంట్ ద్వారా చూసి ఏదో కొంచెం సంతృప్తి పొందుతారనేది ఒక సైకలాజికల్ ఆస్పెక్ట్. అయితే ఇలా చేయడం ద్వారా కంటిన్యూ అవుతే నిజంగా మనకు ఒక సైకలాజికల్ ఎఫెక్ట్ లాగా ఉండి ఒక డిసార్డర్ కిందకి లాగుతుందని సైకాలజిస్ట్ అంటూ ఉన్నారండి. అంతేకాకుండా ఒక్కసారి మనం ఒక పొజిషన్లో కూర్చొని గంటల తరబడి అదే పొజిషన్లో కూర్చుంటే పోస్చరల్ డిఫెక్ట్స్ కూడా వస్తాయట అని డాక్టర్స్ అంటున్నారు. అందుకే ఫ్రీక్వెంట్గా 10-15 మినిట్స్ ఆర్ 20 మినిట్స్లో మనము కొంచెం ఫిజికల్గా వాక్ చేయడం, బ్రిస్క్ వాక్ లేదా సిటప్స్ కానీ ఇట్లా చిన్న చిన్న ఎక్సర్సైజెస్, స్ట్రెచింగ్ ఏదో ఒకటి చేసుకుంటూ ఉంటే బాడీలో మన బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుంది. అంతేకాకుండా చిన్నపిల్లలకు ఈ మధ్య ఏంటంటే ఆ రీల్స్ వచ్చేదాకా వాటి అటెన్షన్ స్పాన్ తగ్గిపోతుంది. సోషల్ మీడియా వల్ల అటెన్షన్ స్పాన్ తగ్గిపోతుంది. అందుకే సోషల్ మీడియా పక్కన పెట్టండి, పుస్తకాలను చదవండి అని. విత్ దిస్ వండర్ఫుల్ మెసేజ్, దిస్ ఇస్ యువర్ ఆర్జే చేతన్ సైనింగ్ ఆఫ్ ఇన్ టుడేస్ వెన్నెలా ప్రోగ్రామ్. బాయ్.
1: మీ అమూల్యమైన సలహాలు, సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522739. నంబర్ మరోసారి 0951522739. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్, feedbackamc1@gmail.com.
2: మీరు ఇంతవరకు వెన్నెల ప్రాయోజిత కార్యక్రమాన్ని విన్నారు.

వండర్ఫుల్ పాట విన్నాం కదా, హనుమాన్ సినిమాలో నుంచి గౌరాహరి పాడినటువంటి వండర్ఫుల్ సాంగ్ ఇది. ఇక తర్వాత మనం వినబోయే మరొక వండర్ఫుల్ పాట దేవకీ నందన్ వాసుదేవ సినిమాలో నుంచి సింహ ఉమానేహ పాడినటువంటి బంగారం బంగారం అనే సాంగ్ వినబోతున్నాం. స్టే ట్యూన్డ్.

వండర్ఫుల్ సాంగ్ విన్నాం కదా. అండ్ ఈ సాంగ్ తర్వాత మనం వినబోయేటువంటి మరొక పాట మంగ్లీ పాడినటువంటి సాంగ్ మెకానిక్ రాకీ సినిమాలో నుంచి, అదే గుల్లెడు గుల్లెడు. సుధాల అశోక్ తేజ గారు రాసినటువంటి ఈ ఫోక్ అండ్ లవ్ బిట్ సాంగ్ మీ అందరికీ ఆబ్వియస్లీ ఫేవరెట్ అనిపిస్తుంది. స్టే ట్యూన్డ్.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: ఇప్పుడు మరో పాట వినబోతున్నాం. సత్ శ్రీరామ్ పాడినటువంటి పాట రాహు సినిమాలో నుంచి. అండ్ ఈ వండర్ఫుల్ సాంగ్ని రాసింది శ్రీనివాస మౌళి. సో లెట్స్ ఎంజాయ్, స్టే ట్యూన్డ్.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 7:05. ఇప్పుడు తెలుగులో వార్తలు వింటారు.
1: వార్తలు చదువుతోంది ఎండ్రపాటి మాధవీలత. జౌళి దుస్తుల రంగం భారత సాంస్కృతిక వారసత్వంలో భాగమే కాకుండా కోట్లాది మందికి జీవనోపాధిని అందిస్తోందని రాష్టపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. చర్చలు దౌత్య మార్గాల ద్వారానే సమస్యలు పరిష్కరించుకోవాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ షాంఘై శిఖరాగ్ర సమావేశంలో అన్నారు. కేంద్ర ప్రభుత్వం దేశంలో చిప్ తయారీ రంగాన్ని బలోపేతం చేసేందుకు 1.27 లక్షల కోట్లతో సెమికాన్ 2.0 పథకాన్ని ప్రకటించింది. 16 రక్షణ రంగ ప్రభుత్వ సంస్థల వార్షిక పనితీరును రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ రేపు న్యూఢిల్లీలో సమీక్షిస్తారు. జౌళి దుస్తుల రంగం భారత సాంస్కృతిక వారసత్వంలో భాగమే కాకుండా కోట్లాది మందికి జీవనోపాధిని అందిస్తోందని రాష్టపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ స్నాతకోత్సవంలో మాట్లాడుతూ ముర్ము, యువత తమ సొంత సంస్కృతి మూలాలు మర్చిపోకుండా అంతర్జాతీయ దృక్పథాన్ని అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న దాదాపు 4,000 మంది విద్యార్థుల్లో 85% పైగా మహిళలే

0: ఉండడంపై ముర్ము హర్షం వ్యక్తం చేస్తూ ఫ్యాషన్ పరిశ్రమలో మహిళల పాత్ర వేగంగా పెరుగుతోందని అన్నారు. సాంప్రదాయ జౌళి కళను ఆధునిక సాంకేతికతతో మార్కెట్తో అనుసంధానించాలని సూచించారు. అలాగే 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్య సాధనలో భాగస్వాములు కావాలని, యువత ఉద్యోగాలు వెతుక్కునే వారిగా మాత్రమే కాకుండా ఇతరులకు ఉపాధి కల్పించే స్థాయికి ఎదగాలని పిలుపునిచ్చారు. గత 40 ఏళ్లుగా ఎన్ఐఎఫ్టీ విద్యార్థులు భారతీయ డిజైన్లు, పట్టు కళను ప్రపంచ స్థాయిలో నిలబెట్టారని రాష్ట్రపతి ప్రశంసించారు.
1: आपकी जड़े अपने मिट्टी की विशिष्टता और जीवन मूल्य से जुड़े, इस तरह आप न केवल सक्सेसफुल प्रोफेशनल बनेंगे बल्कि भारत की सांस्कृतिक विरासत के संरक्षण और संवर्धन में भी अपना योगदान दे सकेंगे.
0: बिश्केक लो జరుగుతున్న షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సమావేశంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇరాన్ అధ్యక్షులు డాక్టర్ మసూద్ పెజెష్కియాన్ తో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. పశ్చిమాసియా సంఘర్షణలపై ఆందోళన వ్యక్తం చేస్తూ మోదీ చర్చలు దౌత్య మార్గాల ద్వారానే సమస్యలు పరిష్కరించుకోవాలని పునరుద్ఘాటించారు. వాణిజ్య నౌకలు పౌరులకు ఎలాంటి హాని కలగకుండా స్వేచ్ఛా నౌకాయానాన్ని కాపాడాలన్నారు. అనంతరం కిర్గిజ్ రిపబ్లిక్ అధ్యకులు సదిర్ జపరోవ్తో సమావేశమైన మోదీ ఇరుదేశాల వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకోవడంపై చర్చించారు. ఆర్థిక వాణిజ్య సంబంధాలను పెంపొందించుకోవడంతో పాటు విద్యార్థుల మార్పిడి, సాంస్కృతిక సహకారం ద్వారా ప్రజా సంబంధాలను మెరుగుపరచడానికి ఒప్పందం కుదుర్చుకున్నారు. అంతకుముందు అర్మేనియా ప్రధాని నికోల్ ఫ్యాషిన్యాన్తో కూడా ప్రధాని భేటీ అయ్యారు. రక్షణ, ఆర్థిక, ఫార్మా, సైన్స్ అండ్ టెక్నాలజీ, విద్య, సాంస్కృతిక రంగాల్లో పరస్పర సహకారాన్ని పెంచుకోవడంపై ఇరువురు నేతలు చర్చించారు. 2 రోజుల కిర్గిస్థాన్ పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు జరగబోయే 26వ ఎస్సీఓ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొంటారు. కేంద్ర రసాయనాలు ఎరువుల శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా రేపు 2 వారాల స్వచ్ఛత పగవాడా 2026 కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా ఎరువుల శాఖకు చెందిన అధికారులు, సిబ్బందితో కలిసి ఆయన స్వచ్ఛతా ప్రతిజ్ఞ చేయిస్తారు. ఈ స్వచ్ఛతా పగవాడా వచ్చే నెల 15వ తేదీ వరకు కొనసాగుతుంది. ఇందులో భాగంగా ప్లాస్టిక్ రహిత వాతావరణం కోసం సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ ను నివారించడం, గుడ్డ సంచులు, మళ్లీ ఉపయోగించగలిగే సీసాల వినియోగాన్ని ప్రోత్సహించడంపై ప్రజల్లో అవగాహన పెంపొందిస్తారు. భౌతిక, డిజిటల్ పని ప్రదేశాల్లో పరిశుభ్రతను పెంపొందించడం, పర్యావరణ పరిరక్షణను ప్రోత్సహించడం, పని నాణ్యతలో మార్పులు తీసుకురావడమే ఈ దేశవ్యాప్త ప్రచార ముఖ్య ఉద్దేశమని ఎరువుల శాఖ తెలిపింది. న్యూఢిల్లీ నజఫ్గఢ్లోని గ్రామీణ ఆరోగ్య శిక్షణా కేంద్రం పురోగతిపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రోగుల సంరక్షణ, మౌలిక సదుపాయాలు, సిబ్బంది నియామకం, విద్యా కార్యకలాపాలు, డిజిటల్ ఆరోగ్య వ్యవస్థల బలోపేతానికి చేపట్టిన చర్యలను ఆయన సమీక్షించారు. నిర్మాణంలో ఉన్న పనులను నిర్ణీత వ్యవధిలో పూర్తి చేయాలని, అవసరమైన పరికరాలు, సిబ్బంది అందుబాటులో ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం ఈ కేంద్రంలో ఉచిత ఓపీడీ, ఎమర్జెన్సీ సేవలతో పాటు యాంటీ ర్యాబిస్ వ్యాక్సినేషన్, యాంటీ స్నేక్ వేనం కేంద్రాలు పూర్తిస్థాయిలో పనిచేస్తున్నట్టు అధికారులు వివరించారు. ఆర్హెచ్టీసీ నజఫ్గఢ్ను రోగుల వైద్య సేవలు, వైద్య విద్య, నర్సింగ్, అనుబంధ ఆరోగ్య శిక్షణకు సంబంధించి ఒక సమగ్ర కేంద్రంగా తీర్చిదిద్దాలన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. కేంద్ర ప్రభుత్వం దేశంలో చిప్ తయారీ రంగాన్ని బలోపేతం చేసేందుకు 1.27 లక్షల కోట్లతో సెమికాన్ 2.0 పథకాన్ని ప్రకటించింది. రానున్న కాలంలో ప్రపంచ సెమీకండక్టర్ మార్కెట్లో భారత్ దాదాపు 10% వాటాను కైవసం చేసుకుంటుందని, అలాగే గ్లోబల్ వాల్యూ చైన్లో కీలక పాత్ర పోషిస్తుందని న్యూఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. వేఫర్ ఫ్యాబ్రికేషన్ నుండి చిప్ ఉత్పత్తి వరకు ప్రతి దశలోనూ భారత్ను అంతర్జాతీయంగా ఒక బలమైన శక్తిగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని మంత్రి తెలిపారు.
2: India is definitely the right place for making major investments in the coming decades. And that is clearly demonstrated by the number of units which have been approved in the Semicon 1.0. From 13 months from the date of groundbreaking, the commercial production started.

0: 2026-27 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో భారత్ 7.8% అత్యుత్తమ జీడీపీ వృద్ది రేటును సాధించడాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. క్రూడాయిల్ ధరలు పెరిగినా అంతర్జాతీయంగా సరఫరా వ్యవస్థల్లో ఆటంకాలు, ప్రపంచ ఆర్థిక అనిశ్చితులు ఉన్నప్పటికీ రికార్డు స్థాయిలో వృద్దిని నమోదు చేయడం దేశ ప్రజల సమిష్టి కృషికి, పట్టుదలకు నిదర్శనమన్నారు. మరోవైపు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పందిస్తూ, ఈ ఆర్థిక ప్రగతికి దేశ ప్రజల కష్టపడే తత్వమే ప్రధాన కారణమన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలు, సమర్థవంతమైన ఆర్థిక నిర్వహణ మంచి ఫలితాలిస్తున్నాయన్నారు. దేశ ప్రజలందరికీ ఆర్థిక అవకాశాలను మరింత విస్తరించేందుకు ప్రధాని మోదీ నాయకత్వంలోని ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. 16 రక్షణ రంగ ప్రభుత్వ సంస్థల వార్షిక పనితీరును రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ రేపు న్యూఢిల్లీలో సమీక్షిస్తారు. స్వదేశీ పరిజ్ఞానాన్ని పెంపొందించడం, రక్షణ ఉత్పత్తుల ఎగుమతులను పెంచడం ప్రాముఖ్యతను ఈ సమీక్ష స్పష్టం చేస్తుందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ సమావేశానికి హెచ్ఏఎల్, మజ్గావ్ డాక్, బీఈఎల్, బీడీఎల్, గార్డెన్ రీచ్, బీఈఎంఎల్, మిథానీ వంటి 7 ప్రధాన సంస్థల సీఎండీలు హాజరై 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ప్రభుత్వం వాటా డివిడెండ్ చెక్కులను మంత్రికి అందజేస్తారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో డిపిఎస్యుల పనితీరు గణనీయంగా మెరుగుపడిందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ సంస్థల మొత్తం టర్నోవర్ 1.29 లక్షల కోట్లకు చేరింది. ఇది మునుపటి ఆర్థిక సంవత్సరం కంటే 15.4% ఎక్కువ. అలాగే పన్ను తదుపరి లాభం 15.6% వృద్దితో 23,000 కోట్ల రూపాయలు దాటింది. అంతేకాకుండా గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2025-26లో రక్షణ ఉత్పత్తుల ఎగుమతులు 151.2% మేర పెరిగాయి. కేంద్ర పెట్రోలియం, సహజవాయుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి ఈరోజు ఖతార్లో భారత నూతన రాయబారిగా నియమితులైన డాక్టర్ కె శ్రీకర్ రెడ్డితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన, భారత్ ఖతార్ దేశాల మధ్య పటిష్టమైన భాగస్వామ్యం కొనసాగుతోందని, అందులో ఇంధన రంగంలో సహకారం కీలక పాత్ర పోషిస్తోందని అన్నారు. ఈ సందర్భంగా పెట్రోనెట్, ఎల్ఎన్జీ, ఖతార్ ఎనర్జీ మధ్య కుదిరిన 20 ఏళ్ల ఎల్ఎన్జీ సరఫరా ఒప్పందాన్ని మంత్రి గుర్తు చేశారు. ఈ ఒప్పందం ద్వారా 2028 నుండి 2048 వరకు ప్రతి వాటా ప్రతి ఏటా 7.5 మిలియన్ టన్నుల ఎల్ఎన్జీ భారత్కు సరఫరా అవుతుందని తెలియజేశారు. ఇరు దేశాల మధ్య ఇంధన భాగస్వామ్యంలో ఇదొక చారిత్రాత్మక విజయమని, భారతదేశ దీర్ఘకాలిక ఇంధన భద్రతకు ఇదొక ప్రధాన ఆధారమని హర్దీప్ సింగ్ పురి పేర్కొన్నారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. జౌళి దుస్తుల రంగం భారత సాంస్కృతిక వారసత్వంలో భాగమే కాకుండా కోట్లాది మందికి జీవనోపాధి అందిస్తోందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. చర్చలు, దౌత్య మార్గాల ద్వారానే సమస్యలు పరిష్కరించుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ షాంఘై శిఖరాగ్ర సమావేశంలో అన్నారు. కేంద్ర ప్రభుత్వం దేశంలో చిప్ తయారీ రంగాన్ని బలోపేతం చేసేందుకు 1.27 లక్షల కోట్లతో సెమికాన్ 2.0 పథకాన్ని ప్రకటించింది. 16 రక్షణ రంగ ప్రభుత్వ సంస్థల వార్షిక పనితీరును రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ రేపు న్యూఢిల్లీలో సమీక్షిస్తారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 7:15. ఇప్పుడు ఇది మన చట్టం శీర్షికన తెలంగాణ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్స్ యాక్ట్ 1988. ఈ అంశం గురించి శ్రీమతి ప్రవీణ జయరాం గారితో శ్రీ కార్యవర్ధి గోపిశెట్టి గారు జరిపిన సంభాషణ వింటారు.

0: శ్రోతలకు నమస్కారం. ఇది మన చట్టం శీర్షికన. ఈరోజు కార్మిక చట్టాలు లేబర్ లాస్ విభాగంలో విశేష అనుభవం కలిగిన శ్రీమతి ప్రవీణ జయరామ్ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలంగాణ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ 1988 సంబంధించి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. శ్రీమతి ప్రవీణ జయరామ్ గారు, ఆకాశవాణి స్టూడియోస్కి స్వాగతం అండి. మీకు
1: నమస్కారం అండి. థ్యాంక్ యూ.
0: తెలంగాణ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ 1988లో ఎవరైనా ఎంప్లాయర్గా షాప్స్ ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి ప్రొసీజర్ ఏంటి? రిజిస్ట్రేషన్కి అప్లికేషన్ ఫామ్లో ఏమేమి ఫిల్ చేయాల్సి ఉంటుంది, ఎలాంటి డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది?
1: ఒక సంస్థ లేదా షాప్ వ్యాపారం చేయదలుచుకున్నప్పుడు వారు ప్రప్రథమంగా తెలంగాణ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ కింద రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ పొందాలి. వాళ్ళ సంస్థ స్టార్ట్ చేసిన 30 రోజుల లోపల ఈ ప్రక్రియ జరిగిపోవాలి, ఆ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్. దానికి ముందుగా కావాల్సింది ఫామ్ 1 అని ఉంటుంది. దాంట్లో ఏమేమి డీటెయిల్స్ ఫిల్ చేయాలంటే ఆ సంస్థ పేరు, ఆ ఎంప్లాయర్ పేరు, ఫాదర్ పేరు, అతడి వయసు, తర్వాత ఎంతమంది ఉద్యోగులు ఉన్నారు, దీనికి డేట్ ఆఫ్ కమెన్స్మెంట్, ఎప్పుడు స్టార్ట్ అయ్యింది ఆ సంస్థ, ఇలాగా మొత్తము వివరాలన్నీ ఫిల్ చేసి దానికి తోడు మనము ఎంప్లాయర్ ఆధార్, తెలుగు నేమ్ బోర్డ్ ఆఫ్ ద కంపెనీ, తర్వాత మెమరాండమ్ ఆఫ్ ఆర్టికల్, తర్వాత సర్టిఫికెట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ అంటారు. సో అది కొన్ని సంస్థలకు ఏంటంటే వాళ్ళ ఎంప్లాయర్ వేరే రాష్ట్రంలోనో వేరే సిటీలోనో ఉంటారు, అలాంటప్పుడు ఇక్కడ ఉన్న అతనే బ్రాంచ్లో ఉన్న పవర్ ఆఫ్ అటర్నీ ఎవరికి ఇస్తున్నారో వారి డీటెయిల్స్ అన్ని అనుసంధానం చేసి ఇవన్నీ డీటెయిల్స్ ఫర్నిష్ చేసి
0: కొత్తగా ఇలా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి రుసుము ఎంత చెల్లించాలి?
1: రుసుము కంపెనీ యొక్క హెడ్ కౌంట్ ని బట్టి ఉంటుంది. ఎంప్లాయీస్ ఇప్పుడు 0 ఉన్నా కూడా మనం సంస్థ రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు, అప్పుడు 100 రూపాయలు చెల్లించాల్సి వస్తుంది. అదే 1 నుండి 5 మంది ఎంప్లాయీస్ ఉన్నప్పుడు వాళ్ళకి 500 రూపాయలు చెల్లించాలి. ఒకళ్ళున్నా ఇద్దరున్నా 5 మంది ఉన్నా 500 చెల్లించాలి.
0: ఇప్పుడు నిజంగానే నేను ఒక సంస్థ లేదా ఒక షాప్ పెట్టాలనుకుంటున్నాను, ఒక 10 మందిని రిక్రూట్ చేసుకోవాలనే ఉద్దేశంతో ముందుగానే 10 మంది అని ఆలోచించుకొని పర్మిషన్ తీసుకున్నాను, అది వ్యాపారం మంచిగా జరగడం వల్ల కావచ్చు, ఎక్కువ మంది ఉద్యోగులు అవసరమై నేను ఈ గ్యాప్ లో ఎక్కువ మందిని తీసుకున్నాను, మళ్ళీ దానికి సంబంధించిన ఆ అనుమతులు మరి ఎక్కువ మంది అయిన తర్వాత మళ్ళీ పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుందా, ఎలా మార్పు?
1: దాన్ని అమెండ్మెంట్ అంటారండి. అమెండ్మెంట్ చేసుకోవాల్సి వస్తుంది.
0: ఎలాంటి చేంజెస్ ఉంటే అమెండ్మెంట్ కావాల్సిన అవసరం ఉంటుంది చెప్పండి.
1: అమెండ్మెంట్ అంటే మీరు అన్నట్టు ముందుగా హెడ్ కౌంట్ పెరిగినప్పుడు తగ్గినప్పుడు ఎనీ చేంజ్ ఇన్ ద హెడ్ కౌంట్, ఎందుకంటే దాన్ని బట్టి మనము ప్రతి ఏడాది రెన్యూ కూడా చేయించుకుంటాం కాబట్టి నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ బట్టే మనకి పేమెంట్ ఆఫ్ ఫీ కూడా ఉంటుంది కాబట్టి పెరిగినా తగ్గినా మనము దానికి అమెండ్ చేసుకోవాలి. మనము అప్లికేషన్ ఫిల్ చేసి సబ్మిట్ చేస్తాం. సెకండ్ సిచ్యుయేషన్ ఏంటంటే ఇప్పుడు ఎంప్లాయర్ ఉన్నాడు, ఆ ఎంప్లాయర్ ప్లేస్ లో ఇంకో అతను వచ్చాడు, సమ్ ఎక్స్ వై జెడ్ ఉన్నాడు,
0: నెంబర్ సేమ్ గానీ మనిషి మారారు,
1: మనిషి మారారు, ఎస్, అది ఇంకో వే ఆఫ్ అమెండ్మెంట్ అన్నమాట. అండ్ మూడోది ఏంటంటే ఉద్యోగులు ఎక్కువ పెరిగారు, మీకు ఉన్న ప్రిమైసెస్ సరిపోవట్లేదు, ఇంకో ప్రిమైసెస్ మార్చారు, సో అడ్రస్ మారుతుంది. అడ్రస్ మారినప్పుడు మూడే చోట్ల, ఒకటి హెడ్ కౌంట్ పెరిగినా తగ్గినా అప్పుడు, తర్వాత ఎంప్లాయర్ నేమ్ చేంజ్ అయినప్పుడు, థర్డ్ అడ్రస్ ఆఫ్ ద ఎంప్లాయర్.
0: అయితే ఈ మూడు కాకుండా ఉదాహరణకి నేచర్ ఆఫ్ వర్క్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ప్రాసెసింగ్ యూనిట్ లాంటిది ఏదైనా పెట్టుకున్నాను, ఏదైనా పిండి మరో లేదా ఈ మధ్య బ్యాటర్ లాంటివి అమ్ముతూ ఉన్నారు, ఆ సేల్స్ ప్రాసెసింగ్ పెట్టుకున్న నేను ఫినిష్డ్ ప్రోడక్ట్ కూడా అమ్మడానికి కుదిరింది, అంటే మేబీ డిమాండ్ ఫ్రమ్ ద పబ్లిక్ వల్ల కావచ్చు, వ్యాపారం బాగా అభివృద్ధి చెందుతోందని ఇప్పుడు నేను ఫినిష్డ్ ప్రోడక్ట్ కూడా అమ్మదలుచుకున్నాను. నేచర్ ఆఫ్ వర్క్ ఆర్ సేల్ ఆఫ్ ప్రోడక్ట్ మారినప్పుడు అమెండ్మెంట్ అవసరం ఉంటుందా? దానికి ఏమైనా అనుమతులు మళ్ళీ తీసుకోవాల్సిన అవసరం ఉంటుందా?
1: దానికి ఏమీ ఉండదండి, ఎందుకంటే మీ కంపెనీ అలాగే ఉంది, ఎంప్లాయర్ అలాగే ఉన్నాడు, అమెండ్మెంట్స్ కి వెళ్ళేది ఈ మూడు మార్పులు ఉన్నప్పుడే.
0: అయితే మీరు అన్నట్టు మార్పులు ఏం లేకపోతే అమెండ్మెంట్ అవసరం లేదు. అలాగే మరి రెన్యువల్ ఎన్ని రోజులకు ఒకసారి చేయించాల్సి ఉంటుంది?
1: ఇది మనము రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ గురించి చెప్పినప్పుడు లైక్ మనం ఇట్ గోస్ బై క్యాలెండర్ ఇయర్ అండి. మీరు May 3rd చేయించవచ్చు రిజిస్ట్రేషన్, లేకపోతే 23rd August చేయించవచ్చు, లేకపోతే 18th

0: నవంబర్ చేయించవచ్చు. ఎప్పుడైనా దాని వ్యాలిడిటీ 31st డిసెంబర్ ఆ ఏడాది వరకే ఉంటుంది. వచ్చే సంవత్సరానికి మళ్ళీ మీరు రెన్యువల్ చేసుకోవాలి.
1: మీరు అన్నట్టు నాకు అమెండ్మెంట్ ఏమో

0: ఫస్ట్ నవంబర్ నుంచి 30వ తారీఖు నవంబర్ దాకా
1: అప్లికేషన్ ఫామ్ తీసుకోండి.
0: అప్లికేషన్ ఓపెన్గా ఉంటాయండి. అప్పుడు మీరు రెన్యువల్కి అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత మీకు రెన్యువల్ ఇమీడియట్ ఆటో రెన్యువల్ అది. ఒకవేళ మీరు రెన్యువల్ చేసుకోలేకపోతే ఆ టైంలో 1 డిసెంబర్ నుంచి 31 డిసెంబర్ దాకా మీకు 25% పెనాలిటీ పడుతుంది. అదే 1 జనవరి నుంచి తర్వాత ఎప్పుడు చేసుకున్నా 50% పెనాలిటీ పడుతుంది.
1: సో ఎంప్లాయర్ ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుని సర్టిఫికేట్ పొందుతారో వారు ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండి అప్రమత్తంగా టైం టు టైం రెన్యువల్ చేయించుకోవాలి, చేంజెస్ ఏమైనా ఉంటే అమెండ్మెంట్స్ కి వెళ్ళాలి
0: తప్పనిసరిగా.
1: వీటితో పాటు ఎవరైతే ఎంప్లాయర్ తెలంగాణ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ కింద రిజిస్ట్రేషన్ చేయించుకుంటారో వారు వారి ఉద్యోగుల పట్ల, వారికి ఇవ్వాల్సిన జీత భత్యాల పట్ల, మినిమం వేజెస్ కావచ్చు, వారి పని సమయం కావచ్చు, వర్కింగ్ అవర్స్ కావచ్చు, ఎలాంటి విధి విధానాలు ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంటుందంటారు?
0: ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, వాళ్ళు నోటీస్ బోర్డులో కొన్ని ఐటమ్స్ డిస్ప్లే చేయాలి. అవి ఏంటంటే మినిమం వేజెస్, తర్వాత అన్ని చట్టాల యొక్క అబ్స్ట్రాక్ట్స్, లోకల్ లాంగ్వేజ్ ప్లస్ ఇంగ్లీష్, రెండు రకాలుగా డిస్ప్లే చేయాలి. తర్వాత వాళ్ళ పని వేళలు, అలాగే ఈ మన షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, తర్వాత ఎవరైతే ఈ సర్టిఫికెట్ ఇచ్చారో ఆ అధికారి పేరు, వాళ్ళ సెలవు దినాలు, లిస్ట్ ఆఫ్ నేషనల్ ఫెస్టివల్ హాలిడేస్, ఇవి కాకుండా వాళ్ళ గ్రాట్యుటీ అవి ఉన్నప్పుడు వాటికి సంబంధించిన కొన్ని ఆథరైజ్డ్ పర్సన్ ఎవరు అన్నది, ఇవన్నీ మనము వాళ్ళ నోటీస్ బోర్డులో డిస్ప్లే చేయాలి. తర్వాత మినిమం వేజెస్కి వచ్చేటప్పటికీ ప్రతి 6 నెలలకి ఒకసారి గవర్నమెంట్ కాస్ట్ ఆఫ్ లివింగ్ ప్రైస్ ఇండెక్స్ బేస్ మీద విడిఏ వేరియబుల్ డిఎన్ఎస్ ఎలవెన్స్ని రివైజ్ చేస్తూ
1: ఉంటారు. ఇన్ఫ్లేషన్ దృష్టిలో పెట్టుకుని
0: ఎస్ రివైజ్ చేస్తూ ఉంటారు. అది ఎవ్రీ 6 నెలలకి, April 1st to 30th of September దాకా ఒకటి ఉంటుంది. 1st October నుంచి మళ్ళీ రివైజ్ చేస్తారు. ఆ రివైజ్ చేసిన వెంటనే వీళ్ళు ఎంప్లాయర్ కూడా ఇమీడియట్గా చూసుకోవాలి. వెంటనే అతను వాళ్ళ ఉద్యోగులది జీతపత్యాలు కూడా జాగ్రత్తగా ఆయన కనీస వేతనాలు ఇస్తున్నారో లేదో చూసుకోవాలి. అది మీట్ అయ్యేటట్టు ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలి. వర్కింగ్ అవర్స్ జనరల్గా మనకి ఇదివరకు 2024 దాకా కూడా 8 గంటలు ఉంటాయి పనివేళలు. ఎవరైనా ఉద్యోగి 8 గంటలు పనిచేయాలి. కాకపోతే ఈ మధ్యన కొత్తగా ఈ ఐటీఎస్ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ కంపెనీస్ ఏంటంటే ఇవన్నీ మల్టీనేషనల్ కంపెనీస్, వెస్టర్నైజ్ ఇది ఉండడం వల్ల వాళ్ళు 5 రోజులు మాత్రమే పనిచేస్తారు వారానికి. సో వారానికి 5 రోజులే పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఒక ఎగ్జెంప్షన్ వచ్చింది. 8 నుంచి 10 గంటల దాకా పని చేయొచ్చు వాళ్ళు. అది ఆ వెసులుబాటు ప్రభుత్వం కార్మిక శాఖ కల్పించింది.
1: ఉమెన్ ఎంప్లాయీస్ ఉన్నప్పుడు ఎలాంటి సౌకర్యాలు సదుపాయాలు కలిగించాల్సి ఉంటుంది? ముఖ్యంగా మెటర్నిటీ విషయానికి వస్తే ఎలాంటి ఫెసిలిటీస్ గవర్నమెంట్ తరఫున షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ప్రొవైడ్ చేస్తుంది?
0: విమెన్ ఎంప్లాయీస్ కి మీరు అన్నట్టు గర్భం దాల్చినప్పుడు మెటర్నిటీ బెనిఫిట్స్ కల్పించాలండి. అంతకు ముందు 13 వారాలు సెలవు ఇచ్చేవారు, ఇప్పుడు 26 వారాలు సెలవు తీసుకుంటున్నారు. ఎక్స్ట్రీమ్ కేసెస్ లో వాళ్ళకి ఇంకా ఏమన్నా అవసరం ఉండి డెలివరీ టైంలో ఏమన్నా కాంప్లికేషన్స్ వస్తే మటుకు వాళ్ళకు ఇంకో నెల సెలవు పెంచుకోవచ్చు. బేబీకి 15 నెలలు వచ్చేదాకా వాళ్ళు ఒక క్రష్ ఫెసిలిటీ వాళ్ళ ప్రిమిసెస్ లో పెట్టుకోవచ్చు. వాళ్ళ ప్రిమిసెస్ లో లేని పక్షంలో వాళ్ళు 500 మీటర్ల రేడియస్ లో వాళ్ళు ఎక్కడైనా క్రష్ తీసుకుంటే ఎంప్లాయర్ వాళ్ళకి పే చేయాలండి. అదే కాకుండా ఇప్పుడు కొంతమంది మహిళలు కొంచెం లేట్గా పనిచేస్తున్నారు. ఇదివరకు అయితే 8:30 తర్వాత పనిచేయడానికి పర్మిషన్ లేదు. కానీ రీసెంట్గా 2024 లో 2023 లోనూ ఏం చేశారంటే విమెన్ వర్క్ చేయొచ్చు లేట్ అవర్స్లో, కానీ వాళ్ళకి సెక్యూరిటీ ఒకటి, ట్రాన్స్పోర్ట్ ఒకటి ప్రొవైడ్ చేయాలని ఖచ్చితంగా చెప్పారు.
1: సో మీరు అంటే చట్టం ప్రకారం విమెన్ ఎంప్లాయీస్ లేట్ అవర్స్ వరకు పనిచేయాల్సి వస్తే అది ఎంప్లాయర్ బాధ్యత?
0: సరిగ్గా చెప్పారు, అది కరెక్ట్, ఎంప్లాయర్ బాధ్యత.
1: ఒక ప్లాన్ తో వ్యాపారం చేద్దామని పెట్టుకున్న నేను, అది వ్యాపారం సరిగ్గా వృద్ధి చెందక కావచ్చు, లాభసాటిగా లేదని కావచ్చు, నేను క్లోజ్ చేద్దామని అనుకుంటున్నాను. సో ఈ క్లోజర్ ఇంటిమేషన్ ఎప్పుడు ఇవ్వాల్సి ఉంటుంది? దాని తాలూకు ప్రొసీజర్ ఏంటి? ఎంత సమయంలో నేను క్లోజ్ చేయొచ్చు?
0: మీరు క్లోజ్ చేద్దామని అనుకున్న వెంటనే వాళ్ళకి క్లోజర్ నోటీస్ పంపించచ్చండి. అంటే మీరు ఇంకా ఏమి కార్యకలాపాలు అక్కడ చేయట్లేదు అని కార్మిక శాఖకి మీరు ఒక నోటీస్ పంపిస్తున్నారు. వాళ్ళు అది పరీక్షించి మీరు ఎక్నాలెడ్జ్

0: తీసుకుని అది మీ దగ్గర భద్రపరచుకున్నచో ఏమన్నా తర్వాత ఏమన్నా నోటీసులు వచ్చినా ఏవచ్చినా మీరు సేఫ్గా ఉంటారు.
1: షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ గవర్నమెంట్ ఇచ్చే ఫెస్టివల్ డేస్ కాకుండా ఏమేం పరిస్థితుల్లో ఎలాంటి హాలిడేస్ తీసుకునే హక్కు ఉద్యోగులకు ఉంది?
0: ఉద్యోగులు 240 రోజులు ఒక సంవత్సరంలో పనిచేసినప్పుడు వాళ్లకు 15 రోజులు ఎర్న్ లీవ్ అంటారండి. అది వాళ్ళకి ఆ లీవ్ క్యాలిక్యులేట్ చేసి వాళ్ళకి ఆ సంస్థ యాజమాన్యం పే చేస్తుంది. అలాగే 12 రోజులు క్యాజువల్ లీవ్ ఉంటుంది, 12 రోజులు సిక్ లీవ్ ఉంటుంది. ఇవి 39 రోజులు వాళ్ళకి తప్పనిసరిగా ఇవ్వాల్సిన సెలవులు. అది కాకుండా నేషనల్ ఫెస్టివల్ హాలిడేస్కి వస్తే జాయింట్ కమిషనర్ ఆఫ్ లేబర్ ఆయన ఒక నోటిఫికేషన్ జారీ చేస్తారు. ఎప్పుడంటే నవంబర్ ఆఖరి వారంలో కానీ డిసెంబర్ మొదటి 2 వారాల్లో కానీ, దాన్ని బట్టి ఆయన లిస్ట్ ఆఫ్ హాలిడేస్లో 9 హాలిడేస్ ఇస్తారు. మొదటి 5 మాత్రం మ్యాండేటరీ, తప్పనిసరిగా పాటించాల్సినవి. అవి ఏంటంటే ఆగస్ట్ 15, 26 జనవరి, అక్టోబర్ 2, అది కాకుండా మేడే కార్మికుల దినం, తర్వాత తెలంగాణ ఫార్మేషన్ డే జూన్ 2. ఇవి కాకుండా మిగతా 4 ఆ ఎంప్లాయర్ అతని పరిస్థితిని బట్టి లైక్ ఒకదానికి ఒకటి మార్చుకోవచ్చు, మార్చుకుని అతనికి సౌకర్యంగా ఉన్నవి ఇచ్చుకోవచ్చు.
1: బాగుంది ప్రవీణ గారు. చివరగా శ్రోతలకు మీరు ఇచ్చే సందేశం ఏంటి, ఏమేం జాగ్రత్తలు చెప్పాలనుకుంటున్నారు?
0: ఎప్పుడైనా మీరు సంస్థ కానీ షాప్ కానీ తీసుకున్నప్పుడు లైక్ ఏదో కొంచెము ఓవర్ టైంలు చేయించేద్దాము వాళ్ళతోటి, ఉద్యోగులతోటి పర్వాలేదు కాస్త ఎక్కువ ఒక గంటే కదా, ఇలాంటివి అసలు చేయొద్దండి. తర్వాత మీకు ప్రాబ్లమ్స్ వచ్చి ఏదైనా యాక్సిడెంట్ అయిన తర్వాత మనం చేసేది ఏమీ ఉండదు. అలాగే రిజిస్టర్స్ రికార్డ్స్ ఇవన్నీ కూడా ఎప్పుడైనా మీకే మంచిది, అది ఇన్స్పెక్షన్స్ వచ్చి అప్పుడు కంగారు పడి ఇది చేసేది ఏమీ లేదు. యాక్ట్ ప్రకారం వెళ్ళండి, లాని ఫాలో అవ్వండి, లెట్ అస్ సేవ్ ద వర్క్ ప్లేస్.
1: బాగుందండి, యాక్ట్ ప్రకారం వెళ్ళండి, లాని ఫాలో అవ్వండి, సురక్షితంగా ఉండండి అని చెప్తున్నారు ప్రవీణ జయరామ్ గారు. మీ విలువైన సమయాన్ని వెచ్చించి మా శ్రోతలకు చాలా మంచి విషయాలు తెలియజేశారండి, ధన్యవాదాలు. నమస్కారం అండి.
0: నమస్కారం అండి.
2: ఇది మన చట్టం.

మీరింతవరకు ఇది మన చట్టం శీర్షికన తెలంగాణ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్స్ యాక్ట్ అనే అంశం గురించి శ్రీమతి ప్రవీణ జయరాం గారితో శ్రీ కార్యవర్ధి గోపిశెట్టి గారు జరిపిన సంభాషణ విన్నారు.

0: అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, ఎండి మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డు హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989855102కి లేదా హైదరాబాద్ వాటర్ .gov.in సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు అందుబాటులో ఉంటుంది.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 7:31. పాటతో ప్రయాణంలో ఆల్ టైమ్ హిట్ సాంగ్స్ వింటాం ఇప్పుడు. అయితే మీకోసం మొట్టమొదటిగా నేను వినిపించబోయే పాట ఆకాశమే హద్దురా. ఈ చిత్రానికి గాను జీవి ప్రకాష్ కుమార్, అనురాగ్ కులకర్ణి పాడినటువంటి వండర్ఫుల్ పాట పిల్లాపుల్లి.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov

0: ఈఓవి.ఇన్ వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్ పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.
2: ఆల్ టైమ్ హెడ్ సాంగ్స్ లో తరువాత మనం వినబోయే మరొక పాట కృష్ణార్జున యుద్ధం చిత్రంలో నుంచి దారి చూడు దుమ్ము చూడు అనే పాట. ఈ పాటను రచించింది, అలాగే పాడింది కూడా పుట్ట పెంచల్ దాస్ గారు. మరి విందామా? స్టే ట్యూన్డ్.

తెలంగాణ రాష్టంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్ పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.
1: ఆల్ టైమ్ హిట్స్ మన ఆకాశవాణి వివిధ భారతిలో తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. ఇక తర్వాత మనం వినబోయే పాట దేవిశ్రీ ప్రసాద్ కంపోజ్ చేసినటువంటి సాంగ్, ఇది రంగస్థలం సినిమాలో నుంచి. అండ్ ఈ వండర్ఫుల్ సాంగ్ని రాసింది మాత్రం చంద్రబోస్ గారు, పాడింది రాహుల్ సిప్లిగంజ్. స్టే ట్యూన్డ్.

0: తెలంగాణ రాష్టంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ ఆడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863. ఆరోగ్య జీవనం
2: ఆనందదాయకం. ఆల్ టైమ్ హిట్స్ లో మనం వినబోయే మరో పాట రోబో సినిమాలో నుంచి. ఆ పాటని ఆలపించింది శ్రేయా ఘోషల్ అండ్ విజయ్ ప్రకాష్ గారు. వండర్ఫుల్ సాంగ్ నీలో వలపు. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కంపోజ్ చేసిన ఈ పాటని వనమాలి గారు రాశారు.

ఆల్ టైమ్ హిట్ సాంగ్స్ వింటున్నాం ఆకాశవాణి వివిధ భారతిలో తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. నేను మీ కీర్తి. ఇప్పుడు లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్, ఖలీజా సినిమాలో నుండి హేమచంద్ర శ్వేత పాడిన ఒక వండర్ఫుల్ పాట వినబోతున్నాము. సీతారాం శాస్త్రి గారు రచించినటువంటి ఈ పాటని మణిశర్మ గారు కంపోజ్ చేశారు. స్టే ట్యూన్డ్.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 8 గంటలు కావస్తుంది. కాసేపట్లో న్యూస్ హెడ్లైన్స్ వింటారు.

0: ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. కిర్గిస్థాన్ పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు బిష్కెక్లో జరుగుతున్న ఎస్సీఓ సదస్సు సందర్భంగా ఇరాన్ అధ్యకులు డాక్టర్ మసూద్ పెజెష్కియాన్తో ద్వైపాక్షిక సమాపేశం నిర్వహించారు. తర్వాత ప్రధానమంత్రి ఈరోజు కిర్గిజ్ రిపబ్లిక్ అధ్యకులు సదిర్ జపరవ్తో కూడా సమాపేశమయ్యారు. హైదరాబాద్లోని మూసారంబాగ్ హైలెవెల్ బ్రిడ్జిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సాయంత్రం ప్రారంభించారు. 52 కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మించిన ఈ వంతెన మూసీలో 150,000 క్యూసెక్కుల వరద వచ్చినా ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ఉండేలా రూపొందించారు. దేశంలో 2030 నాటికి 500 గిగావాట్ల శిలాజరహిత విద్యుత్ లక్ష్యంగా పనిచేస్తున్నామని ఎంఎన్ఆర్ఈ జాయింట్ సెక్రటరీ అనుపమ్ కుమార్ తెలిపారు. హైదరాబాద్లోని తాజ్ డెక్కన్లో జరిగిన బీఆర్ఈ సమ్మిట్ 2026 రోడ్ షోలో మాట్లాడుతూ ఆయన, తెలంగాణ ఇప్పటికే 8 గిగావాట్లకు పైగా పునరుత్పాదక ఇంధన సామర్థ్యంతో ముందంజలో ఉందన్నారు. రాష్టంలోని ప్రభుత్వ హాస్పిటల్లో ఫెర్టిలిటీ ఐవీఎఫ్ సేవలు విస్తరించాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ అధికారులను ఆదేశించారు. సచివాలయంలో సమీక్ష నిర్వహించిన మంత్రి గాంధీ పేట్ల బుర్జు ఐవీఎఫ్ సెంటర్లలో ఇప్పటి వరకు 39,802 మందికి సేవలందించినట్టు తెలుసుకున్నారు. తెలంగాణ పోస్టల్ సర్కిల్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 1 నుంచి 3వ తేదీ వరకు హైదరాబాద్లో 2వ అఖిల భారత పోస్టల్ పార్మా బ్యాడ్మింటన్ పారా టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్ నిర్వహించనున్నట్టు తెలంగాణ సర్కిల్ చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ డిఎస్వీఆర్ మూర్తి తెలిపారు. శాసనమండలి కమిటీల ప్రారంభ సమాపేశం ఈరోజు శాసన పరిషత్ సమాపేశ మందిరంలో జరిగింది. చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో ప్రజాధనం సద్వినియోగం, ప్రభుత్వ పథకాల సమర్థ అమలుపై కమిటీలు దృష్టి సారించాలని గుత్తా సుఖేందర్ రెడ్డి సూచించారు. రాష్టంలో పురోగతిలో ఉన్న రైల్వే ప్రాజెక్టులకు సంబంధించిన పెండింగ్ అంశాలను వేగంగా పరిష్కరించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అధికారులను ఆదేశించారు. తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ఎస్ఎస్సీ ఇంటర్మీడియట్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తు గడువును పొడిగించింది. 2026-27 విద్యా సంవత్సరానికి దరఖాస్తుల స్వీకరణను సెప్టెంబర్ 1 నుంచి 15వ తేదీ వరకు పొడిగిస్తున్నట్టు టీఓఎస్ఎస్ డైరెక్టర్ కె లింగయ్య తెలిపారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AARNews_HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి,

కొంచెం మస్తీ బౌలెడంత మజా, మస్తీ మజా వింటున్నారు ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. మస్తీ మజా వింటున్నారు మీ ఆర్జే కీర్తితో. ఇంట్రెస్టింగ్ విషయాలను ఇన్వర్టెడ్ కామర్స్ లో పెట్టి మరీ ప్రజెంట్ ట్రెండ్ ఇది అని మీకు అండర్స్టాండ్ అయ్యేలాగా డెఫినెట్ గా చెప్తాను. డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్స్ ని ఒక్కొక్కటిగా మీకు అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేయడానికే నేను ఇక్కడున్నా. సోషల్ మీడియాలో ప్రతిరోజు ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు వైరల్ అవుతూ ఉంటాయి, వింత వింత సంగతులు జరుగుతూ ఉంటాయి, కొన్ని మనకి ఇంట్రెస్టింగ్గా అనిపిస్తాయి. వాటి గురించే ఇవాళ మనం కాసిని డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం మస్తీ మజాలో. ఏమంటారు మరి, మీరు రెడీగా ఉన్నారు కదా? ఈ హాఫ్ అన్ అవర్లో మీరు వావ్ అనిపించేటువంటి, ఐ మీన్ మీకు వావ్ అనిపించేటువంటి విషయాల్ని చెప్పబోతున్నానమాట. స్టే ట్యూన్డ్. ఒక మంచి పాట తర్వాత మన కార్యక్రమంలోని ఇంట్రెస్టింగ్ విషయాలు రివీల్ చేసేస్తా. మరి వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. నువ్వు నేను సినిమాలో నుంచి సందీప్ ఉషా పాడినటువంటి ఈ వండర్ఫుల్ పాట మీకోసం. స్టే ట్యూన్డ్.

0: కొంచెం మస్తి బౌలడంత మజా. మస్తి మజా వింటున్నారు ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు.
1: అవును, మస్తి మజా వింటున్నారు మీ ఆర్జ కీర్తితో. రాఖీ పండగ 3 డేస్ బ్యాక్ అందరూ ఎంతో ఎమోషనల్ బాండ్ తో సెలబ్రేట్ చేసుకున్నటువంటి పండగ. ఎక్కడున్నా ఎంత గొడవ పడినా మళ్ళీ ఆ పండుగ వచ్చింది అని అంటే చాలు, ఆ ఎమోషనల్ బాండింగ్, ఆ హ్యాపీనెస్, ఆ అల్లరి, పెద్ద అయ్యాక మనకు ఉండేటువంటి ఆ మ్యూచువల్ రెస్పెక్ట్, ఇవన్నీ మళ్ళీ గుర్తొచ్చేస్తాయి. 365 డేస్ ఎంత గొడవ పడినా, అంటే అది జస్ట్ ఫర్ ఫన్, కానీ ఒకరు లేని వెలితి ఇంకొకరికి ఈజీగా తెలిసిపోతుంది. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నటువంటి వీడియో ఏంటంటే, ఢిల్లీ నుండి నోయిడా, గాజియాబాద్, గుర్గావ్, ఇలా ఎక్కడ చూసినా సరే ఆ రాఖీ రోజు వాహనాల క్యూ ఎక్కువగా ఉండిందంట. అండ్ ఎస్పెషలీ ఢిల్లీ నుండి మీరట్ ఎక్స్ప్రెస్ హైవే దగ్గర మాత్రం దాదాపు 8 గంటల దాకా ఆ ట్రాఫిక్ అలాగే ఉండిపోయిందంట. అంటే రాఖీ కట్టడానికి కూడా ఓపిక, ఆ పరీక్ష ఉంటే ఇదేనేమో అనిపించేలాగా. కానీ వన్స్ ఆ ప్లేస్కి రీచ్ అయిన తర్వాత వాళ్ళ హ్యాపీనెస్ ఎలా ఉంటుందో ఆ వీడియో చూసిన వాళ్ళు ఇమాజిన్ చేసుకొని, మీరు ఎన్ని అవర్స్ వెయిట్ చేసినా సరే మీరు కట్టేటువంటి ఏమంటారు రాఖీ జస్ట్ ఒక దారి

0: మాత్రం కాదు, అది మీ చిన్నప్పటి అల్లరి, జ్ఞాపకాలు, సంతోషాలు, ఈ సందర్భాలన్నీ కూడా ఇంకా ఎక్కువ రెట్టింపు చేసింది ఈ టైంలో అంటూ మెసేజెస్ అలాగే కామెంట్స్ షేర్ చేస్తున్నారంట. అఫ్కోర్స్ మరి మీకు కూడా అలాగే అనిపించి ఉంటుంది కదా, గమ్యం దగ్గర అన్నా చెల్లెళ్ళు అంతసేపు వెయిట్ చేశాము అన్న ఫీలింగ్లో కాదు, మొత్తానికి పండగని హ్యాపీగా జరుపుకునేందుకు అన్నా చెల్లెళ్ళు కలిశారు అనే హ్యాపీనెస్లోనే వెళ్ళుండుంటారు. ఏమంటారు? అది విషయం. ఇంకా మాట్లాడుకుందాం మరో పాట తర్వాత. స్టే ట్యూన్డ్.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: కొంచెం మస్తీ బౌలెడంత మజా. మస్తీ మజా వింటున్నారు ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు.
1: ఎస్, ఇప్పుడు నేను చెప్పబోయే విషయం వింటే మాత్రం ఒక క్షణం మీరు కూడా ఆగి ఆలోచిస్తారు ఖచ్చితంగా. నిజం. ఏంటంటే దుబాయ్ కంట్రీ, అఫ్కోర్స్ మనందరికీ తెలిసిందే. అక్కడ ఒక ఆయనకి చాలా పెద్ద శాలరీ, రియల్ ఎస్టేట్లో వర్క్, ఫాస్ట్ ఫార్వర్డ్ లైఫ్. మ్యాక్సిమం పీపుల్ ఏరి కోరి ఇలాంటి జాబే కదా సెలెక్ట్ చేసుకుంటారు. కానీ తనకి ఎందుకో ఇవన్నీ వదిలేసి కాస్త రిలీఫ్ కోసం ఎక్కడికైనా వెళ్ళాలి, కొంచెం కంఫర్ట్ జోన్ని వదిలేయాలి అని పర్వతాల్లోకి వెళ్ళాడట. తెలుసా, వీకెండ్ ట్రిప్ కోసం వెళ్ళుండొచ్చు అని చాలామంది అనుకున్నారంట, బట్ కాదు. అతను అక్కడే లైఫ్ లాంగ్ ఉండిపోవడానికి వెళ్ళిపోయాడట. అక్కడికి వెళ్ళిన తర్వాత తనకి ఇంకో ఐడియా కూడా వచ్చిందంట, ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి అని. అఫ్కోర్స్ చేశాడంట కూడా. అందరు కోరుకునే మంచి లైఫ్ వదిలేసి ఇక్కడ కొండల్లో ఏంటి, అది కూడా బిజినెస్ స్టార్ట్ చేయడం అని చాలామందికి అనిపించవచ్చు. పైగా ఆయన వ్యాపారానికి పెట్టిన పేరు మాత్రం నిజంగా ఇంట్రెస్టింగ్గా ఉంది, థాట్ ప్రొవోకింగ్గా కూడా అనిపిస్తుంది. మిగతా వాళ్ళని ఆలోచింపజేసే విధానం అన్నమాట. అసలు ఏం జరిగింది, ఈ దుబాయ్ ఏంటి, ఆ పర్వతాలేంటి, అతను వెళ్ళడం ఏంటి, కథ ఏంటి అని మీరు కూడా బాగా తలపట్టేసుకున్నారా? అఫ్కోర్స్ రివీల్ చేస్తా ఒక పాట తర్వాత. స్టే ట్యూన్డ్.

కొంచెం మస్తి బౌలెడంత మజా. మస్తి మజా వింటున్నారు ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. మస్తి మజా వింటున్నారు మీ ఆర్జే కీర్తితో. థోడా స్లో. ఈ థోడా స్లోనే తను పెట్టాలి అనుకున్నటువంటి ఒక బిజినెస్ స్టార్టప్కి పేరు. ఇంతకీ ఏంటా బిజినెస్ అనుకుంటున్నారా? చక్కని కేఫ్. నిజం. అసలు ఎందుకు అలా పెట్టాల్సి వచ్చిందో కూడా తన లైఫ్ హిస్టరీనే ఎగ్జాంపుల్గా కూడా చెప్పాడు. జీవితం ఎప్పుడు స్పీడ్గా వెళ్లాల్సిన రేస్ కాదు, అప్పుడప్పుడు స్లో అవ్వచ్చు. మన చుట్టూ ఉన్న జీవితాన్ని ఆస్వాదించడం కూడా గెలుపే. సో థోడా స్లో అంటూ క్యాప్షన్స్, ఇన్ఫర్మేషన్స్, మార్కెటింగ్ అన్నీ చెప్పేశాడట. అంతేకాదు, తన తండ్రి క్యాన్సర్తో చనిపోవడం తనకి చాలా తీరని లోటుగా ఉండిపోయిందంట. తన జీవితాన్ని చాలా దగ్గరగా చూశాడు కాబట్టి ఎంతని పరిగెడతాం.

నిలిచిపోయాడు. డబ్బు, పని, టార్గెట్లు అంటూ పరిగెత్తడం కాదు, మనసుకు ప్రశాంతతనిచ్చే జీవితం కూడా చాలా ఇంపార్టెంట్ అని డైరెక్ట్గా చెప్పకనే చెప్పాడు థోడా స్లో అని మాటతో. నచ్చింది కదా? సీరియస్లీ, ఈ పోస్ట్ ఏదైతే ఉందో, ఈ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో సోషల్ మీడియాలో అందరినీ ఆలోచింపజేస్తుంది. అంటే అందరూ వెళ్ళి అలాగే పెట్టాలి, స్టార్ట్ చేయాలి అని కాదు, ఎవరికి దొరికిన దారి వాళ్ళు ఎంచుకోవచ్చు, ఎదగొచ్చు, హ్యాపీగా కూడా ఉండొచ్చు. ఇంకా మాట్లాడుకుందాం మంచి పాట తర్వాత. స్టే ట్యూన్డ్.

కొంచెం మస్తి బౌలడంత మజా. మస్తి మజా వింటున్నారు ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ఇదండి ఇవాల్టి మస్తి మజా కార్యక్రమం. ఎలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలైనా సరే వింటూ ఎంజాయ్ చేయడం మన ప్రతిరోజు అలవాటైన పనే. మరి ఇవాళ ఈ ఇంట్రెస్టింగ్ విశేషాలు కూడా మీ అందరికీ అలాగే నచ్చాయనుకుంటాను. స్టే ట్యూన్డ్, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్, వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 8:31 అలా క్రాస్ అవుతూ వచ్చేసింది. ప్రతిరోజులాగే ఇవాళ కూడా ఏకచిత్ర గీతాలు వినబోతున్నాం మనం. ఈ వండర్ఫుల్ సాంగ్స్, ఒక పర్టికులర్ సినిమాని సెలెక్ట్ చేసుకుంటే అందులో అన్ని రకాల పాటలు మనకు నచ్చుతాయి. అలా కొన్ని చిత్రాలు ఉంటాయి. అటువంటి చిత్రాల్లో నుంచి ఇవాళ నేను ఒక చిత్రాన్ని ఎంపిక చేశాను. కథ బాగుంటుంది, ఆ కథ వెనకాల కథ బాగుంటుంది, సినిమా బాగుంటుంది, సినిమాలో నటించిన వాళ్ళు బాగుంటారు, కాకపోతే చివర్లో మాత్రం కళ్ళు చెమరుస్తాయి. కానీ జీవితంలో స్ట్రాంగ్గా నిలబడ్డ ఒక పర్సన్ని మనం చూస్తాం. ఇంత డీటెయిల్డ్గా చెప్పాను కానీ ఇంతకీ సినిమా ఏంటో చెప్పలేదనే కదా వెయిట్ చేస్తున్నారు. తప్పకుండా ఇప్పుడు ఒక మంచి పాట మీకు వినిపిస్తాను, వింటూనే మీకు అర్థమైపోతుంది. ఆ తర్వాత ఇంకా మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. నేను మీ ఆర్జే కీర్తి. ఏకచిత్ర గీతాలు వింటున్నారు.

అలసిన మనసుకు సాంత్వన చేకూర్చే మాటలు పాటల మేళవింపుతో ప్రతిరోజు రాత్రి 10 గంటలకు వీణుల విందు ఈ మధురిమ.

0: మధురిమ
1: ఏకచిత్ర గీతాలు వింటున్నారు మీ ఆర్జే కీర్తితో. రాయుడి పాత్ర ఆ చిత్రానికి ఒక వజ్రం లాంటిది. తనను చూస్తున్నంతసేపు సినిమా అంతా అలాగే చూస్తూ ఉండిపోవాలి అని అనిపిస్తుంది. కె విశ్వనాథ్ గారు అంత అందంగా, అంత అత్యద్భుతంగా, హుందాగా కనిపిస్తారు చిత్రంలో. అఫ్కోర్స్ మనందరికీ కూడా ఈ సినిమా ఎన్నిసార్లు చూసినా ఆయన్ని మళ్ళీ మళ్ళీ చూడాలన్న ఫీలింగ్ వస్తుంది. అంత పర్ఫెక్ట్గా ఉంటుంది ఆ క్యారెక్టరైజేషన్. అందుకే ఆ సినిమాలో కె విశ్వనాథ్ గారిని యాక్ట్ చేయించడానికి మరి మన బాలు గారు, మన బాలసుబ్రహ్మణ్యం గారు, మన సింగర్ చాలా పెద్ద ప్రయత్నాలే చేశారట. ఎందుకంటే తను ఈ సినిమాని ప్రొడ్యూస్ చేశారు. ఈ సినిమాతోనే విశ్వనాథ్ గారు యాక్టర్గా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారన్నమాట. అంతకుముందు ఎన్నో చిత్రాలకు దర్శకత్వం వహించినప్పటికీ కూడా ఈ సినిమాతోనే రాయుడి పాత్ర ద్వారా ఆయన తెలుగు సినిమాకి చక్కని హుందాతనం తీసుకొచ్చేటువంటి నటుడిగా ఎంట్రీ ఇచ్చారు అని చెప్పచ్చు. అఫ్కోర్స్ సినిమా దర్శకత్వం వహించింది కూడా ఆయనే. ఇది ప్రత్యేకించి నేను చెప్పనక్కర్లేదు కదా. ఇంకా మాట్లాడుకుందాం మరో మంచి పాట తర్వాత. స్టే ట్యూన్డ్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీచేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: సుప్రభాత సమయాన సుమనోహరమైన భక్తి గీతాలు,
2: భగవద్ భావనావిష్కృత సుగంధ కుసుమాలు,
1: ప్రభాత సమయాన పరమాత్మకు సమర్పించే పూజా ప్రసూనాల మాల, భక్తి సంగీత హేళ.

0: అర్చన మనసుని భక్తి పారవశంతో నింపే భక్తి గీతాల కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 6 గంటలకు మీ ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా.
1: చక్కని పాట విన్నాం కదా. స్టూడియో క్లోక్లో సమయం 8:44 అవుతుంది. ఈ సినిమాకి సంబంధించినటువంటి కథ అంతా కూడా చేపలు పట్టే వాళ్ళ స్టోరీ. అంటే వాళ్ళకి ఇళ్ళు ఉండవు, ఏముండవు, ఏదైనా రాయుడు గారు చూసుకుంటారనే ఒక నమ్మకం. ఆ దానిపైన స్టోరీ అంతా వెళ్తుంది. కానీ ఇక్కడ దాకా నేను ఇంట్రడ్యూస్ చేయనిది ఇంకా అలాగే స్టోర్ అయి ఉన్న క్యారెక్టర్స్ ఇంకా 2 ఉన్నాయి. బిఫోర్ దాట్ ప్రియారామన్ గురించి కూడా చెప్పాలి. సంధ్యా క్యారెక్టర్లో కనిపిస్తారు ఈ హీరోయిన్. ఒక డాక్టర్గా ఉంటూ మళ్ళీ తనకున్నటువంటి ఆ ఫ్రీ టైంలో ఆర్ తనకు వచ్చినటువంటి హాలిడేస్ ఆ టైం అంతా ఇక్కడ స్పెండ్ చేయడానికి వస్తుంది. ఇందాక మనం విన్న హైలెసో పాటకి ముందు కూడా ఒక మూకి నడుస్తూ ఉంటుందన్నమాట. అంటే వాళ్ళు వాటర్లోకి వెళ్ళక ముందే వెళ్ళినట్టు, చేపలు పట్టక ముందే పట్టినట్టు, వంట చేయకముందే చేసినట్టు, తినకముందే తిన్నట్టు. ఈ సీన్స్ అన్నీ కూడా సినిమాలో చూడడానికి ఎంత బాగుంటాయో. దాంట్లో మెయిన్ హీరోలు ఎవరిది అంటే హీరో కమల్ హాసన్ గారిది. అంత అద్భుతంగా తన తలపైన పెట్టుకునేటువంటి టోపీ, తన డ్రెస్సింగ్, ఆ ఎక్స్ప్రెషన్, మాట్లాడాలి అని ఉంటుంది కానీ మాట్లాడు, ఆ మాటలు కూడా చిన్న చిన్నగా మెల్లిమెల్లిగా ఏమిటో చెప్పు అని రాయుడు గారు అంటే తప్ప తన నోట్లో నుంచి డైలాగ్స్ రావు. ఈ క్యారెక్టరైజేషన్ ఎంత బ్యూటిఫుల్గా పిక్చరైజ్ చేశారో నిజంగా హ్యాట్స్ ఆఫ్ అని అనిపిస్తుంది కదా. రైట్, మరి ఇంకా మాట్లాడుకుందాం మరొక మంచి పాట తర్వాత. స్టే ట్యూన్డ్, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. బాలు గారు, శైలజమ్మ గారు పాడినటువంటి ఒక చక్కటి పాట మీకోసం వినిపించబోతున్నానన్నమాట. స్టే ట్యూన్డ్.

ఈ చిత్రానికి సహ నిర్మాతలు కూడా ఉన్నారు. మెయిన్ హీరో కమల్ హాసన్ గారు, ఇక కె విశ్వనాథ్ గారు కూడా. మొట్టమొదటిసారిగా నటించారని చెప్పాను కదా, దాని వెనకాల కథ ఏంటంటే, ముందు బాలుగారు వచ్చి రిక్వెస్ట్ చేశారట యాక్ట్ చేయమని, బట్ విశ్వనాథ్ గారు ఒప్పుకోలేదంట. ఒప్పుకోకపోతే స్క్రిప్ట్ అంతా తన ముందే పడేసి వెళ్ళిపోయారట. అంత కోపంగా వెళ్ళారు. బట్ ఫైనలీ ఇంటికి వచ్చి మళ్ళీ రిక్వెస్ట్ చేయించుకొని తన కోపం అర్థమయ్యి కాస్త తను కోప్పడి మొత్తానికి ఒప్పుకున్నారు. ఇక గంగ క్యారెక్టర్ గురించి చెప్పుకోవాలి. ఆమని అసలు నటించడం అనేది సినిమాలో ఎవరూ చేయలేదు, జీవించారు. అందులో ముఖ్యంగా ఈ పర్టికులర్ క్యారెక్టర్స్ అన్నీ కూడా వాళ్లకు వాళ్ళుగా జీవించినటువంటి పాత్రల్లాగానే అనిపిస్తాయి. అంత బ్యూటిఫుల్గా ఉంటుంది. యావరేజ్ టాక్ సంపాదించుకున్నప్పటికీ పాటల పరంగా, మ్యూజిక్ పరంగా కీరవాణి గారి బాణీలు ప్రతి ఒక్క మనసులో చిరస్థాయిగా నిలిచిపోయాయన్నమాట. వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్, అలాగే ఒక గురువుగా కొలిచినటువంటి విధానంలో శ్రీశైలంలో మల్లన్న అనేటువంటి పాటక డప్పు దరువు సూపర్గా అనిపిస్తుంది. ఇంకా హైలెస్సో పాటకి కూడా మ్యూజిక్ అంతే అత్యద్భుతంగా ఉంటుంది. వేటూరి గారు, సిరివెన్నెల గారు, వెన్నెల కంటి గారు, రాజేశ్వర ప్రసాద్ గారు.

అందరూ అండ్ సారీ వెన్నెలకంటి రాజేశ్వర ప్రసాద్ గారు అందరూ చాలా చక్కగా ఒద్దికగా కుదిరేట్టుగా బాణీలకి చక్కని పాటల్ని అందించారని చెప్పచ్చు. పాడడం మాత్రం ఏమైనా తక్కువ బాలుగారు, అలాగే మన శైలజమ్మ గారు ఎంతో అద్భుతంగా అత్యద్భుతంగా పాడినటువంటి పాటలు ఈ మూవీలో ఉన్నాయి. మరి ఇంకొక పాట విందామా? ఇది చాలా స్పెషల్ సాంగ్, ఎందుకంటే వింటే మీకే అర్థమవుతుంది. స్టే ట్యూన్డ్.

0: ఎంత అత్యద్భుతంగా ఉంది కదా పాట. మనందరి ఫేవరెట్ సాంగ్ కూడా ఇది. ఎన్నిసార్లు విన్నా రిపీటెడ్ మోడ్లో విన్నటువంటి పాటలు ఎన్నో ఉన్నాయి, అందులో ఈ పాట కూడా ఒకటి. అంతెందుకు, శైలజ గారి ఇంట్లో ఉండేటువంటి ఒక చిన్న పాప పదే పదే ఈ పాట పాడించుకునేదంట. అలానే కొన్ని ఇంటర్వ్యూస్లో తనే స్వయంగా షేర్ చేసుకుంది కూడా. బాలుగారితో గలం కలిపిన శైలజ గారు, చిత్ర గారు ఎన్నో చక్కని పాటలు పాడారు ఈ మూవీలో. అంతేకాదు, కీరవాణి గారికి బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్గా ఫిల్మ్ఫేర్ అవార్డు దక్కితే, ఇప్పుడు మనం విన్నటువంటి సీతమ్మ అందాలు అనేటువంటి పాటకి శైలజ గారికి నంది పురస్కారం లభించింది. అంత బ్యూటిఫుల్గా పాటలు రాయడం, పాడడం, అది మనం వినడం ఇప్పటికీ ఎటర్నల్ అంటాం కదా, అంటే ఎప్పటికీ బాగుంటాయి అవి. ఆల్ ద టైమ్ దోస్ ఆర్ బ్యూటిఫుల్. సో ఆల్ టైమ్ ఫేవరెట్ సాంగ్స్ లిస్ట్లో ఈ పాటలు ఎప్పటికీ ఉంటాయి అలాగే చిరస్థాయిగా. ఇది ఇవాల్టి ఏకచిత్ర గీతాలు. ఇంకా మాట్లాడుకుందాం మరిన్ని ఇంట్రెస్టింగ్ విశేషాలు. స్టే ట్యూన్డ్, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. వారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
3: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
2: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

వండర్ఫుల్ పాట విన్నారు కదా, మాయాబజార్ చిత్రంలో నుంచి బాలుగారు చిత్రగారు ఆలపించినటువంటి పాటిది. ఇక తరువాత ఆనంద్ సినిమాలో నుంచి చిత్ర పాడినటువంటి ఎవరైనా ఎప్పుడైనా అనేటువంటి పాట వింటారు.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిద్ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిద్ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. స్టూడియో క్లాక్ లో సమయం 9:15 కావస్తుంది. కాసేపట్లో ఉర్దూలో వార్తా ప్రసారాలు వింటారు. ఇక 9:30 ముంబై నుండి రిలే వింటారు. తిరిగి 10:00 నాటి మేటి సినీ గీతమాలిక మధురిమ కార్యక్రమంలో కలుసుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించి సంపూర్ణ వినోదం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 10 గంటలు. ఇప్పుడు నాటి మేటి సినీ గీతమాలిక మధురిమ కార్యక్రమాన్ని వింటారు.

ఆకాశవాణి అలవరసలపై తేలివచ్చి వివిధ భారతీయ వినివిధిలో పలకరించే అలనాటి సినీ పాటల పుష్పాలకై వేచి ఉన్న మధురిమ శ్రోతలందరికీ చంద్రశేఖర్ మల్లాది స్వాగతాంజలి. ఆమె కంటి చూపుతోనే ముల్లోకాలకు వెలుగు. ఆమె పేరు తలుస్తే చాలు, కమనీయ అనుభవాలు ఎదురవుతాయి, కళ్యాణాలు మొదలవుతాయి. వెండికొండపై నిలిచిన ఎలవేలుపుగా, అభయము సొంగుతూ, శుభమూర్తిగా మనల్ని కాపాడుతుంది అంటూ మంగళగౌరిని కీర్తిస్తున్న తొలితరం గేయం మాయెలవేలుపు చిత్రంలో జిక్కి పీలీలా పాడిన పాట, డాక్టర్ సి నారాయణరెడ్డి రచన, జీకే వెంకటేష్ సంగీతం.

ఊరుకున్న వాళ్లని ఎప్పుడూ ఊరించకూడదు, ఊరించినా వారిని ఉడికించకూడదు. అలాగే ముద్దు ముద్దుగా చూసుకుని పొద్దు మొత్తం ముద్దుముఖంతోనే గడిపేస్తే అలా అలా వదిలేయటం ఎలా కుదురుతుంది అంటూ ఆ అల్లరి వద్దంటూ రచయిత కలం జాలువార్చిన గేయం భార్యాబిడ్డలు. ఈ చిత్రంలో ఘంటసాల ఎల్లరీశ్వరి పాడిన పాట, ఆచార్య ఆత్రేయ రచన, కెవి మహదేవన్ సంగీతం.

వాక్యం రసాత్మకం కావ్యం. ఆ కావ్యం సుధామధురం. గడిచిపోయిన కాలానికి ప్రతిరూపం ఒక సంకేతం కూడా అదే. ఒక పక్క పచ్చటి చెట్లు, మరొక పక్క బంగారు పైరులు, విరితావులు, చిరుగాలులు, మట్టిని నమ్ముకున్న కర్షకులు పొందే మాణిక్య సిరులు, కడలని నమ్ముకున్న జాలర్లు అందుకునే ఎన్నో సిరులు, వీటన్నింటితో సర్వం మేళవింపుతూ అందిస్తున్న సుమధుర గీతం. మేరీమాత చిత్రంలో కెజే జస్దాస్ బృందం పాడిన పాట, రాజశ్రీ రచన, జి దేవరాజన్ సంగీతం.

సురుచిర సుందర దరహాసమూర్తి తిరుమలవాసుని, ఆ చల్లని చూపే చాలని, దీనులపై దయచూపించేందుకోసం, కనురెప్పలా మన్ని కాపాడేందుకోసం ఇలవేలుపై వెలిసిన స్వామిని కీర్తిస్తూ పాడుతున్న భక్తిరసరమ్యగీతం ఈ పాట. పవిత్ర హృదయాలు చిత్రంలో ఎస్ జానకి పాడిన పాట. డాక్టర్ సి నారాయణరెడ్డి రచన, టి చలపతిరావు సంగీతం.

కరుణాకరుడు, వరసుందరుడు, గంగాధరుడు అయిన జగదీశ్వరుణ్ణి స్తుతిస్తూ ప్రమదగణాలు పాడగా, ఫణిగణములు ఆడగా, మునివరలు కొనియాడగా, మధుర శృతి గీతం అనే భీంపలాస్ రాగఛాయలలో రాగరంజిత గీతం, సువర్ణసుందరి చిత్రంలో పి సుశీలా బృందం పాడిన పాట, సీనియర్ సముద్రాల రచన పి ఆదినారాయణరావు సంగీతం.

బ్రతుకును తాను ఇస్తే, చితిని తిరిగిస్తే, పాత్రలేని బిచ్చగాడై ప్రపంచమంటే అసహ్యం వేసి ప్రకృతినే ప్రళయంగా మారమంటూ మమతను నింపిన మనసులో విషంలాంటి మధువుని నింపుతూ నిజం కాని ప్రేమ కంటే చావే నయం అనుకుంటూ విరహంతో బతకలేక భగ్నహృదయం అగ్నిగుండంగా వెలుగుతుంటే కూలిపోయిన ప్రేమసౌధం ఎవరికోసం అంటూ మధుర గాయకుని స్వరంలో ఈ పాట. ప్రేమనగర్ చిత్రంలో ఘంటసాల వెంకటేశ్వరరావు, ఆచార్య ఆత్రేయ రచన, కెవి మహదేవన్ సంగీతం.

ఇలలో జరగాలని కోరుకున్నా కలగాని కలగా తనకంటే చెప్పేందుక్కూడా సిగ్గడ్డం వస్తుందని, అందులో అందాల కృష్ణుని చెంత చేరినట్టు కృష్ణుడే తన బుగ్గని నొక్కినట్టు మోమున మోమును చేర్చి గోముగా రమ్మని పిలిచినట్టు కలవచ్చింది అంటూ మధురగాయని గళంలో ఈగేయం. శ్రీకృష్ణ సత్య చిత్రంలో ఎస్ జానకి పాడిన పాట, పింగళి రచన, పిండ్యాల సంగీతం.

ఊగే కొమ్మల వీచే గాలుల, కదిలే మబ్బుల ఎగరే గువ్వల, అదరే గుండెల ఎటుచూసినా తానే కనపడుతోంది అంటూ లేత వయస్సులో చలిగాలి కోతలో అనార్కలి సలీంలా, షహజహాన్ ముంతాజ్లా కలిసి పాడుతున్న యుగళగీతం. జీవిత చక్రం చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట. డాక్టర్ సి నారాయణరెడ్డి రచన, శంకర్ జయకిషన్ సంగీతం.

అమ్మాయిని హాయిని ఇమ్మని అడగాలి అంటే ఎన్నడో చెయ్యి కలిపిన తర్వాత అడిగేందుకేముంటుంది అంటే, మగవాడు కోరేది కమ్మని కైపని, మగువ తెలచేది మాత్రం ప్రియుని రూపు అని, కోరిన అందానికి ఇచ్చిన అనుబంధంతో మగ ఆడా మధ్య ఆలోచనల తేడాని ప్రబోధిస్తున్న గీతం ఈ పాట. అందరికీ మొనగాడు చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట. ఆరుద్ర రచన కెవి మహదేవన్, సంగీతం.

తొలి వలపు తేనెలాంటిది. ఒకరికొకరు విసిదమయ్యే పరవశం, విరితోటలాంటి అందాల మకరందాలలో, అనుబంధాలలో, రాగబంధాలలో తలచినది నిజమై కళలు పండి ఎదలు నిండితే పాడుకునే ప్రణయగీతం ఈ పాట. మోసగాళ్లకు మోసగాడి చిత్రంలో పి సుశీల, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట. ఆరుద్ర రచన, పి ఆదినారాయణరావు సంగీతం.

అందాల పల్లెసీమల్లో ఆహ్లాదాన్ని ఇచ్చే గాలుల్లో ఆనందంగా పగలు రాత్రి పనిచేసుకుంటూ సస్య సంపదని పెంపు చేస్తూ చిన్నవాడి మనసు దోచుకుని దాచుకుని కన్నుల వెన్నెల భాగ్యంగా భావించి భూమాతని గోమాతని ఆ రెండింటి సేవలో ప్రకృతి ప్రణయ గీతం ఈ పాట. బంగారు తల్లి చిత్రంలో ఘంటసాల వెంకటేశ్వరరావు, పి సుశీల, పీఠాపురం జమునారాణి పాడిన పాట. దాసరథి రచన, ఎస్ రాజేశ్వరరావు సంగీతం.

వినిపించిన ఖాళీ అందియ శబ్దం హృదిలో పాటగా మెదులుతోందని, అది మనసు పందిర చుట్టూ మల్లె పొదల్ని విరియిస్తోందంటూ, ఏటుకో వసంతం కాక ప్రతి నిమిషం మధుమాసం కావాలని, ప్రకృతిలోనూ అదే మార్పు ఉంటోందని, ఆకాశంలో తారల వంక ఒరిగిన చంద్రుని చూచినా మావి వైపుకు సుతారంగా విరజాజి

కొద్దిగా జరిగినా మన ఇద్దరినీ చూసి అడవి పొందే పులకింత అని అంటూ వసంతగాలిలో హాయిగా పాడుకునే పాటలాగా బ్రతుకంతా హాయిగా గడిచిపోవాలి అంటున్న ఈ రసప్లావిత రసమయ గీతం ఏకవీర చిత్రంలో ఘంటసాల ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, దేవులపల్లి కృష్ణశాస్త్రి రచన, కెవి మహదేవన్ సంగీతం.

తెరిచిన కనులు నిదురు పరదాలలో మూసుకునే వరకు శ్రావ్య సినీ సంగీత గీతాలాపన వినపడుతూనే ఉంటుంది. మళ్ళీ నేను మీకు వినపడే వరకు మీ నుంచి సెలవు కోరుతున్నది చంద్రశేఖర్ మల్లాది.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం సరిగ్గా 11 గంటలు. ఇక ఇంతటితో ఈనాటి ప్రసారాలు సమాప్తం. మళ్ళీ రేపు ఉదయం 5:53 మా ఎఫ్ఎం బ్యాండ్ 102.8 MHz పై మా ప్రభాత ప్రసారాలు ప్రారంభం. అంతవరకు సెలవు. శుభరాత్రి. జై హింద్.